ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, అశ్విన మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 20వ తేదీ ఆదివారము. శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ప్రణతం సఖే మంజులేత్యంతశోణే మనోహారి లావణ్య పీయూషపూర్ణే మనషట్పదో మే భవక్లేశతప్తః సదా మోదతాం

శ్రయంతం కుమారం హరశ్రేష్ట గాత్రం భజే బాలమూర్తిం

ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారం నవక్తుం క్షమో.

0: భవచ్చక్తి తీక్ష్ణాగ్రభిన్నా సుదూరే వినశ్యంతు తే.
1: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత రెవరెండ్ పి రత్నంరాజు.
2: జీవితంలోని ప్రతి విషయం నిరీక్షణతో ముడిపడి ఉంటుంది. రైతు తాను విత్తినది మొలకెత్తే వరకు నిరీక్షిస్తాడు, మరలా మొలకెత్తినది ఫలించే వరకు ఎదురుచూస్తాడు. అలా ఎదురుచూసేది నిరీక్షణ. కొన్ని విషయాల్లో మనం నిరీక్షణ కలిగి ఉన్నంతగా మరికొన్ని విషయాలకు నిరీక్షణ కలిగి ఉండం. ఎందుకంటే మనలో సహనం మరియు ఓర్పు ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉండుట వలనే. నిరీక్షించి వేచి చూడకుండా దేనిని మనం సాధించలేం. విద్యుత్ బల్బును కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఎన్నో ప్రయోగాలు చేసినా ఫలితం కనిపించలేదు. అయినను ఆయన తన ప్రయత్నాలు మానలేదు. ప్రయోగం వెంట ప్రయోగం చేసి ఆఖరుకు విజయాన్ని సంపాదించాడు. ఈ సందర్భాన్ని బట్టి ఆయన ఒక చక్కని మాటను చెప్పాడు. ఇన్ని వేల సార్లు ఈ ప్రయోగాన్ని మరలా మరలా చేయడం ద్వారా నేను ఒక సత్యాన్ని గ్రహించాను. అదేమిటంటే చేయకూడని వేల ప్రయోగాలు ఏమిటో నేను అర్థం చేసుకున్నాను. ఈ మాటల్లో ఎంతో భావం నిగూఢమై ఉంది. ఆయన చేసి విఫలమైన వేల ప్రయోగాలన్నీ చేయకూడనివిగా గుర్తించాడు. ఇంతటి అనుభవమును గడించి విజయమును సాధించడం వెనుక పట్టుదలతో కూడిన నిరీక్షణ ఉంది. అపజయాల నుండి అనుభవం వస్తుంది, అనుభవం నుండి జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానము పట్టుదలతో కూడిన నిరీక్షణను నేర్పిస్తుంది. అయితే తన యందు విశ్వాసముంచిన వారు కలిగి ఉండవలసిన నిరీక్షణ గురించి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు స్పష్టంగా విశదీకరించారు. ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా ప్రస్తుతమందు మనం కలిగి ఉన్న ప్రతి శ్రమలోనూ నిరీక్షణ సంబంధమైన ఉద్దేశం ఉంటుంది. అందుకే భక్తుడైన పౌలు ఇలా అన్నారు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగుజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణకు పునాది విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తునందల విశ్వాసం మనకు రక్షణ అనుగ్రహించను. ఈ రక్షణ కార్యం ఒకరోజుతో ముగిసేది కాదు. యేసు ప్రభు అనుగ్రహించిన రక్షణ కార్యంలో పాలొందిన మనం పరిశుద్ధాత్మచేత ముద్రించబడిన వారమై ఆయన రక్షణ కార్యంలో సంపూర్ణత కొరకు నిరీక్షించుచున్నాం. మన నిరీక్షణ లోకము కొరకు మరియు లోకములో ఉన్నవాటి కొరకు కాదు, కానీ అది పరలోక సంబంధమైనదై ఉండాలి. మన ఇంటిలోని బిడ్డ నడక ప్రారంభించినప్పుడు తొట్టుపాటుతో పడిపోయినంత మాత్రాన నడక నేర్చుకోకుండా ఉండడు. మాట్లాడేందుకు ప్రారంభించినప్పుడు సరిగా మాట్లాడలేక నంగిగా మాట్లాడినంత మాత్రాన మాటలు రాకపోవు. మొదట గ్లాసుతో నీళ్లు తాగేందుకు ప్రయత్నించి పైన పోసుకున్న ప్రతిసారి మనం బాధపడక సరైన పద్ధతిలో నిదానంగా తన సమయంలో అతడు నేర్చుకుంటాడని మనం ఎరిగి ఉన్నాం. ఇలానే జీవితంలోని ప్రతి అంశము ఈ నిరీక్షణను మనం స్పష్టంగా చూడగలిగినట్లు చేస్తుంది. ఏదో ఒకరోజు యేసుక్రీస్తును నమ్మిన మనమందరము కూడా ఆయనను పోలి ఉంటాము అనేదే ఈ నిరీక్షణ. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకుడి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పుచున్నది. ప్రస్తుతమందు

0: ఈ నిరీక్షణకు ఆధారం విశ్వాసం. విశ్వాసం అనగా అదృశ్యమైన వాటిని సైతం మనకు ఉన్నవి అన్నట్లుగా రుజువు చేస్తుంది. అట్టి దైవికమైన శుభ నిరీక్షణ దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక.
1: శ్రోతలు, ఇంతవరకు రెవరెండ్ పి రత్నంరాజు గారిచే వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధుల శీర్షికన పురుగు మందుల అవశేషాల వల్ల కలిగే నష్టాల గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి ఎం జాహ్నవి గారు అందించే వివరాలు విందాం.
2: రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఆహార ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాల వల్ల కలిగే నష్టాలు మరియు వాటిని తగ్గించుకునే విధానం పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. స్వాతంత్రం రాకముందు మన ఆహార ఉత్పత్తులను చాలా వరకు మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఆ తర్వాత స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా మనం ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే స్థాయికి సాధించడం జరిగింది. ఇది ముఖ్యంగా 1960-80 దశకాలలో శాస్త్రవేత్తలు రూపొందించిన అధిక దిగుబడులు ఇచ్చే రకాలు మరియు సస్యరక్షణ మందులు మరియు ఎరువులు ఇవన్నీ కూడా ముఖ్య పాత్రలు వహించిందనిగా చెప్పుకోవచ్చును. అయితే ఇది వరకు పురుగు మందుల నిషేధించడానికి ఎటువంటి చట్టాలు అనేది ఏది కూడా లేదు. 1958 సంవత్సరంలో మన భారతదేశం గోధుమలను దిగుమతి చేసుకునే వాళ్ళం. ఆ గోధుమల్లో పురుగు మందుల అవశేషాలు అధికంగా ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా కేరళ మరియు మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అస్వస్థకు గురి అవ్వడం జరిగింది. అప్పుడు మన దేశంలో ప్రొఫెసర్ ఠాగూర్ అధ్యక్షతగా ఉండగా నిపుణుల కమిటీ అనేది ఏర్పరిచి 1968 సంవత్సరంలో పురుగు మందుల చట్టం అనేది రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మానవులకి మరియు జంతువులకి ఈ పురుగు మందుల అవశేషాల వల్ల కలిగే అనర్థాలను నిషేధించాలనే ఉద్దేశంతో ఈ పురుగు మందుల చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ పురుగు మందుల దిగుమతి, తయారీ, పంపిణీ మరియు రవాణా, అదేవిధంగా వినియోగాన్ని నిషేధించాలనే ఉద్దేశంతో ఈ పురుగు మందులన్న చట్టం అనేది 1971 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి వివిధ రకాల పంటల్లో వచ్చేటువంటి పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు నియంత్రణకు ఉపయోగించే సస్యరక్షణ మందులు సిఫార్సు చేయబడుతుంది. అదేగాక Section 9(3) ప్రకారం ఇప్పటి వరకు 318 రకాల సస్యరక్షణ మందులు అనేది నమోదు చేయబడడం జరిగింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ పాత రకాల పురుగు మందులను వాటి యొక్క దిగుమతి, తయారీ మరియు పంపిణీ నిషేధించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త రకాల మందులను కూడా అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. హరిత విప్లవం తర్వాత చాలా వరకు పంట మార్పులు జరిగాయి, వాతావరణంలో మార్పులు జరిగాయి. తద్వారా ఈ పురుగులు, అదేవిధంగా తెగులు ఉధృతి అనేది పెరగడం జరిగింది. తద్వారా రైతులందరూ కూడా విచక్షణ రహితంగా పురుగు మందుల వాడకం అనేది కూడా జరిగాయి. సో ముఖ్యంగా మనం గమనించినట్లయితే 1970 సంవత్సరంలో చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఈ సస్యరక్షణ మందుల వినియోగం అనేది చూసుకున్నట్లయితే 10,000 మెట్రిక్ టన్నుల మందులు అనేది మనం వాడడం జరిగింది. అదే 1990 సంవత్సరంలో చూసుకున్నట్లయితే మన దేశంలో ఈ సస్యరక్షణ మందుల వాడకం అనేది 70,000 మెట్రిక్ టన్నుల వరకు పెరగడం జరిగింది. తర్వాత శాస్త్రీయ పరిజ్ఞానంలో మంచి మార్పులు రావడం వల్ల, తక్కువ మోతాదులో మంచి ఫలితాలు ఇచ్చే మందులు రావడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం గత ఏడాది చూసుకున్నట్లయితే 2022-23 సంవత్సరంలో మనం గమనించినట్లయితే మన భారతదేశంలో ఈ సస్యరక్షణ మందులు అనేది 50,000 మెట్రిక్ టన్నుల వాడకం అనేది జరిగింది. రైతులు విచక్షణరహితంగా ఈ పురుగు మందులు అనేది వాడడం వల్ల జీవ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. తద్వారా పురుగు ఉధృతి, తెగుళ్ళ ఉధృతి అనేది కూడా పెరిగిపోతుంది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం అనేది కూడా జరుగుతుంది. పర్యావరణంలో ఉండేటువంటి జీవులపైన కూడా వీటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మానవులం, మనం ఈ ఆహార ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు అధికంగా ఉండడం వల్ల ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మ మోతాదులో మనం ఈ పురుగు మందుల అవశేషాలను శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన యొక్క రక్తములో మరియు కొవ్వు పదార్థాల్లో పేర్కొనిపోయి దీర్ఘకాలిక రోగాలు అనేది కూడా మనం గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, శిశు మరణాలు మరియు అంగవైకల్యం వంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనిస్తున్నాము.

0: కాబట్టి రైతులు విచక్షణ రహితంగా పురుగుమందులు పిచికారీ చేయకుండా, మోతాదుకు మించి ఎక్కువగా పిచికారీ చేయకుండా, సిఫారసు చేసిన మోతాదులోనే పురుగుమందులు అనేది పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మన దేశం ఆహార భద్రత సాధించడంలో ఈ సస్యరక్షణ మందుల పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క దేశము దిగుమతులకు కానీ ఎగుమతులకు కానీ అంతర్జాతీయ వాణిజ్యంలో ఖచ్చితంగా గరిష్ట అవశేషాల పరిమితులు అనేది నిర్ధారిస్తారు. ముఖ్యంగా అంతర్జాతీయ పరంగా చూసుకున్నట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఎఫ్ఏఓ, ప్రపంచ వ్యవసాయ మరియు ఆహార సంస్థ, వీరు సంయుక్తంగా కోడెక్స్ కమిషన్ అనేది సంస్థ నిర్మించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే వివిధ రకాల ఆహార ఉత్పత్తుల్లో ఎంతవరకు గరిష్ట స్థాయిలో ఈ పురుగుమందుల అవశేషాలు ఉండొచ్చు అనేది నిర్ధారిస్తారు. అదే మన దేశంలో చూసుకున్నట్లయితే వివిధ రకాల ఉత్పత్తులపై ఎంతవరకు ఈ పురుగుమందుల అవశేషాలు ఉండవచ్చు అనేది నిర్ధారించేది మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేటువంటి FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, వారు వివిధ రకాల ఆహార ఉత్పత్తులపై పురుగుమందుల అవశేషాలు ఎంతవరకు పరిమితి గరిష్ట స్థాయిలో ఉండవచ్చు అనేది నిర్దేశిస్తారు. దీనినే మ్యాక్సిమం రెసిడ్యూ లిమిట్ అంటారు. మ్యాక్సిమం రెసిడ్యూ లిమిట్ అంటే గరిష్ట స్థాయిలో ఈ పురుగుమందు అవశేషాలు ఎంతవరకు ఉండవచ్చు అనేది. సో వివిధ రకాల ఉత్పత్తులకి, వివిధ రకాల పురుగుమందులకి ఈ గరిష్ట స్థాయి అనేది నిర్ధారిస్తారు. అదే మనం జపాన్ దేశం చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ కమిషన్ ఆఫ్ జపాన్ వారు ఈ మ్యాక్సిమం రెసిడ్యూ లిమిట్స్, గరిష్ట అవశేషాల పరిమితులు అనేది వివిధ రకాల ఉత్పత్తులపైన నిర్ధారిస్తారు. సో మనం ఎప్పుడైతే ఎగుమతి చేసుకోవాలన్నా, దిగుమతి చేయాలన్నా ఈ మ్యాక్సిమం రెసిడ్యూ లిమిట్స్ అనగా గరిష్ట పురుగుమందుల అవశేషాలు పరిమితులను మించి అధికంగా ఉండకూడదు. అదేవిధంగా మనము యుఎస్ దేశం చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వారు మ్యాక్సిమం రెసిడ్యూ లిమిట్స్, గరిష్ట పురుగుమందుల అవశేషాలు పరిమితులు అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. అదేవిధంగా మనం యూరోప్ దేశం చూసుకున్నట్లయితే యూరోప్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ యూరోప్ వాళ్ళు కూడా వివిధ రకాల ఆహార ఉత్పత్తులపై ఈ పురుగుమందుల అవశేషాలు పరిమితులు అనేది నిర్ధారిస్తారు. మనం ఎగుమతి చేసుకోవాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా ఈ గరిష్ట అవశేషాల పరిమితులకు మించి అధికంగా ఉంటే ఆహార ఉత్పత్తులను తిరస్కరించడం జరుగుతుంది. అదేవిధంగా గత 2-3 దశాలుగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఎక్కువగా మనము ఎగుమతి చేసేది బియ్యం, కారం పొడి మరియు ద్రాక్ష. ఇవన్నీ కూడా పురుగుమందుల అవశేషాలు అధికంగా ఉండడం వల్ల వేరే దేశపు వారు మన యొక్క బియ్యం కానీ, మిర్చి కానీ, అదేవిధంగా ద్రాక్ష కానీ ఆహార ఉత్పత్తులను తిరస్కరించారు. సో కాబట్టి మన భారత ప్రభుత్వం అప్పటి నుంచి వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో మరియు వ్యవసాయ పరిశోధన సంస్థలతో సంయుక్తంగా వివిధ రకాల కూరగాయలను, పాలను, తర్వాత పండ్లను, వివిధ రకాల ఉత్పత్తులను, నమూనాలను సేకరించి ఈ సంస్థల ద్వారా అవశేషాల పరీక్షలు చేయించి ప్రజలకు తెలియజేస్తున్నారు. సో గత 10 నుంచి 15 సంవత్సరాలు కానీ చూసుకున్నట్లయితే కూరగాయల నమూనాలను వివిధ రాష్ట్రంలో తీసుకొని పరీక్షలు చేయగా 25 నుంచి 30% వరకు ఈ పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని నిర్ధారించారు. అదేవిధంగా ఈ కూరగాయల నమూనాల్లో వివిధ రాష్ట్రంలో తీసుకొని పరీక్ష చేయగా 5% కంటే గరిష్ట స్థాయిలో ఈ అవశేషాలు ఉండడం గమనించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రైతులందరూ మన దేశం నుంచి ఎక్కువగా బియ్యము, మిర్చి, ద్రాక్ష, పసుపు, సో వివిధ రకాల ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నారు. కాబట్టి రైతులు, రైతు సోదరులందరూ కూడా ఒకటి గమనించాలి, ఈ పురుగుమందులన్నీ కూడా వినియోగించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని సూత్రాలు అనేది పాటించాలి. ముఖ్యంగా సిఫారసు చేసిన మోతాదులోనే ఈ పురుగుమందులు అనేది వాడాలి. అదేవిధంగా మనం పురుగుమందులు కొనేటప్పుడు ఖచ్చితంగా ఆ పురుగుమందు డబ్బాతో పాటు మనకి ఒక లీఫ్లెట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ లీఫ్లెట్లో ఖచ్చితంగా మనకి 8 భాషల్లో ఆ పురుగుమందులను ఏ పంటపై వాడాలి, ఏ పురుగు నియంత్రణకు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనే వివరాలను పొందుపరిచింటారు.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు శీర్షికన పురుగు మందుల అవశేషాల వల్ల కలిగే నష్టాల గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి ఎం జహ్నవి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ మత్స్యకారుల సంక్షేమం మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేసేందుకు పునరుద్దరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని అధికారులు తెలిపారు. విజన్ 2047లో భాగంగా రాష్ట్రాలు తమ అభివృద్ది లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కేంద్ర రాష్ట ఆర్థిక మంత్రులు నిపుణులతో నిన్న నిర్వహించిన అత్యున్నత స్థాయి మేధోమథన సమావేశంలో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలకు అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ
3: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.
2: రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజారుకు మంత్రి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. తొలి దశలో 48 దుకాణాలు, 2వ దశలో మరో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛతా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డ్రైవర్లతో మాట్లాడారు. మురుగు కాలువల శుభ్రతకు మహావిశాఖ నగరపాలక సంస్థ వినియోగిస్తున్న ఆధునిక రోబో పనితీరును పరిశీలించారు. సాగర స్వచ్ఛతలో భాగంగా 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
4: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
2: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తొలుత విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి స్వయంగా వ్యర్థాలను తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేశారు.
5: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది.
2: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ది అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆదికర్మయోగి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థలు, గ్రామ ప్రజల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట వినియోగాన్ని పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. నకిలి నాసిరకం ఎరువులు, పురుగుమందుల ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్దం చేయాలన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగానూ, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానూ మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
6: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
2: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో, విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ

0: విజయం
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ఉదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఇంకా స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఎర్రగుడి లక్ష్మీనారాయణరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ ఉదయం 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ బి శేఖర్. 8:35 హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వినవచ్చు ప్రత్యక్ష ప్రసారంలో.

ఈ ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:30 పర్యావరణ కాలుష్యం రూపకం. రచన శ్రీమతి అంబాపురం లహరి. నిర్వహణ శ్రీ ఎస్ఏ సుభాన్. 10:00 వార్తావాహిని. ఈ ఉదయం 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.

ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అమరాపురం మండలం హేమావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం, సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన ప్రముఖ రంగస్థల కళాకారులు పాడిన పద్యాలు వినవచ్చు. ఈరోజు రాత్రి 7:45 శ్రీమతి డి రాజ్యలక్ష్మి పాడిన లలిత గీతాలు వినవచ్చు. రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:45 ఆదివారం సెలవు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి కెవి వందన, నిర్వహణ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈరోజు రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా రోజువారీ విశేషాలపై నివేదిక ప్రసారమవుతుంది. 10:20 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: జీరో అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51,656 రిజిస్టేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెమీకాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా, ఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా

0: సబ్సిడీ గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27,43,00,000 మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 పాటు మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026 భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ 3 క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఇంకా స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఎర్రగుడి లక్ష్మీనారాయణరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. ముందుగా వినండి ఒక పాట.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఇప్పుడు వినండి సమాచార వేదిక. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే కోడిగుడ్లు, పాలు క్రమంగా తినాలి. అందుబాటులో ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు తరచూ తీసుకోవాలి. అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా నిన్న ఆయన అనంతనగర బ్రహ్మప్ప వీధి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల బరువు, ఎత్తు, కొలతల ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టాక్ రికార్డులు, పిల్లల హాజరు వంటి వాటిని ఆరా తీశారు. తర్వాత చిన్నారుల తల్లులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం, అనంత అర్బన్, సీడీపీఓ చల్లా లలిత, సూపర్వైజర్ హేమలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసుల నాయక్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. మొక్కల పెంపకం ప్రాధాన్యతను వివరించారు. కళాశాల ఆవరణలో స్వచ్ఛత పనులు చేశారు. అనంతరం మొక్కలు నాటారు. వ్యాసరచన పోటీలతో విద్యార్థుల్లో ప్రతిభా వికాసం చెందుతుందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈనాడు ఆధ్వర్యంలో నిన్న నగరంలోని శ్రీసాయి విద్యానికేతన్ రఘు ఆంగ్ల మాధ్యమ పాఠశాల కేశవరెడ్డి పాఠశాలలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. సమాజంపై ఎల్నీనో ప్రభావం, ఎదుర్కొనే మార్గాలు అనే అంశంపై విద్యార్థులు వ్యాసరచన పోటీలు రాశారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 22వ తేదీన రాప్తాడుకు రానున్న నేపథ్యంలో అనంతపురం డీఎస్పీ చంద్రశేఖర్ నిన్న రాప్తాడులో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సమాచార వేదిక విన్నారు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఇప్పుడు వినండి స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు.

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: శ్రోతలింతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి స్వాతంత్ర సమరయోధులు ఎర్రగుడి లక్ష్మీనారాయణరావు గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.
2: నారాయణరావు గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: మీరు చాలా చిన్న వయసు నుంచే స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, అంటే 10 ఏళ్ళు దాటగానే మీరు పాల్గొన్నారు కదా, మరి అప్పటి జ్ఞాపకాలను ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే, మీరు మొట్టమొదటిసారిగా ఈ స్వతంత్ర దినంలో పాల్గొన్న సందర్భం కొంచెం చెప్తారా మా శ్రోతలకి?
3: ముందేమంటే
2: చెప్పండి,
3: 1927లో ఐఎమ్ బార్న్.
2: 27లో పుట్టారు.
3: 1927 15 10 1927 ఐఎమ్ బార్న్. తర్వాత మా నేను గుత్తిలో చదువుకునేవాడిని. మై యంగర్ చైల్డ్హుడ్ ఎంటైర్ వాజ్ స్పెంట్ అట్ గుట్టి.
2: గుత్తిలో మీ చిన్నతనంతా గుత్తిలో గడిచింది.
3: అంతా గడిచింది. మై ఫాదర్ వాజ్ మున్సిపల్ కోర్ట్ నాదర్ అండ్ హెడ్ క్లర్క్. అప్పట్లో నేను మంచి గుడ్ సాంగ్స్టర్, నేషనల్ సాంగ్స్ బాగా పాడేవాడిని అన్నమాట. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై ది నేషనల్ మూమెంట్స్. టెన్ గుత్తి ఎంత హిల్లీ ప్లేస్, అది నా యొక్క మనస్తత్వం ఏమో ఏమో తెలియదు. చిన్నప్పటి నుంచి కొండల్లో తిరిగేవాడిని. ధైర్యంగా పోయి నాకు మనస్సు ఏ రీతిలో ఉండేది, వెళ్ళి కొండల్లో కూర్చుంటే ఒక విధమైనటువంటి ఆ చారిత్రక విషయాలను ఆలోచన చేసుకుంటూ కూర్చునేవాడిని. 10 సంవత్సరాలు 10 11 సంవత్సరాల్లోనే మై బ్రదర్ ఇన్ లా వాజ్ హెడ్ మాస్టర్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్. మై అంకుల్ వాజ్ వై కొండలు రావు అని చెప్పని డెడికేటెడ్ హిస్టరీ టీచర్, ఎమోషనల్ టీచర్. ఆయన దగ్గర గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నారు. ఓ చిన్నపరెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు జడ్జిగా ఉండేవాళ్ళు కూడా ఆయన స్టూడెంటే.
2: ఎక్కడ?
3: గుత్తిలో.
2: గుత్తిలో
3: ఆయన తమ్ముడు ఓ స్వామినాథ రెడ్డి ఆంధ్రజంగ్ చైర్మన్ గా ఉండి డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఆయన నా క్లాస్మేటు, బెంచ్ మేట్. ఆర్ గోపాలరావు అని సబ్జడ్జిగా ఉండే ఆయన ఫ్రెండే. ఈ ఊళ్ళో కే గుండాచార్ అంటే ఇంటిమేట్ ఫ్రెండ్. కాలేజ్ జూనియర్ కాలేజ్ సాయిబాబా నేషనల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఆయన నాకు ఎక్కువ ఇంటిమసీ. వీళ్ళందరి యొక్క పరిచయం నాకు ఇప్పుడు ఉండేది. వాళ్ళతో నేను చదువుకున్నాను కలిసి. అక్కడి నుంచి నేను చాలా ఒడిదుడుకులు వచ్చినా ఇంట్లో, అయినా కానీ ఐ వాజ్ ఎమోషనల్. ఎమోషనల్ అయిన దానివల్ల మా ఫాదరు మున్సిపల్ కోర్ట్ నాదరు హెడ్క్లర్క్గా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నదానివల్ల ఆ టైంలో ఆ కాలంలో బ్రిటిష్ రాజ్యం అంత స్ట్రిక్ట్ ఇది రూల్స్ ఇంపోజ్ చేస్తూ ఉండింది. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడంటే హీ వాజ్ వెరీ మోస్ట్ ఒబీడియంట్ టు సర్వెంట్ టు బ్రిటిష్ రాజ్. నా యొక్క మూమెంట్స్ నన్ను అబ్జర్వ్ చేసేవాడు. ఆయన నన్ను ఈ పాల్గొనేదానికి అవకాశం ఇచ్చేవాడు కాదు. నేను మంచి సాంగ్స్టరు, నేషనల్ సాంగ్స్ బాగా పాడేవాడిని కాబట్టి నన్ను నా తోటి విద్యార్థులు వాళ్ళంతా నన్ను ఇది చేసేవాడు. ఇక్కడ అనంతపూర్లో కూడా చదివాను నేను.
2: ఆ పాటలు గుర్తున్నాయా మీరు చెప్తున్నారు కదా?
3: కొంచెం చెప్పగలను.
2: పాటలు ఒక లైన్ చెప్పండి మీకు బాగా గుర్తున్నప్పుడు పాట.
3: మేలుకొనరా రైతు సోదర, మేలుకొనరా వర్కర్షకుండా, మేలుకొనరా చిన్ని అన్న, మేలుకొన వీరా తండ్రి మేలుకో. పాడవేరాత్మమా ప్రణవ భారత కీర్తి, పాడవే నీ చెప్పని.
2: అంటే ఈ పాట ఎవరు రాశారో మీకు గుర్తుందా?
3: అప్పుడు మన టంగుటూరి సూర్యకుమారి పాడేదన్నమాట ఆ పాట. అప్పట్లో ఈ పాటని టంగుటూరి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి నీస అని ఆమె పాడేది.
2: మా తెలుగు తల్లి కూడా
3: మా తెలుగు తల్లి ఆమె పాడేది. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు మాకు ఆదర్శ నాయకుడు. సంజీవ్ రెడ్డి గారు మా ఇంటి దగ్గరే ఉండేవారు ఈ ఊర్లో. మా ఇంటి నేబర్ వాళ్ళు సెకండ్ ఫస్ట్ రోడ్ లో ఉంటే నేను సెకండ్ రోడ్ లో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయినట్టల్లా నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యేవాడిని. అప్పుడు మా అంకుల్ వై కొండలరావు అంటే హి వాజ్ హిస్టరీ టీచర్.
2: మీరు చెప్పారు మీ ఉద్యమం కాలం వివరాలు చెప్పండి. మీరు ఎప్పుడు పాల్గొన్నారు ఉద్యమంలో?
3: నేను 1947 నుంచి ఉద్యమంలో ఉన్నా. 1947 లో ఇంకా స్వాతంత్రం రాకముందే నేను ఉద్యోగంలో చేరక తప్పలేదు. మా ఇంటి డొమెస్టిక్ సర్కమ్స్టెన్సెస్ ఇది.
2: అంటే అంతకు ముందు మీరు 10 ఏళ్ల వయసులోనే ఉద్యోగంలో ఉన్నారన్నారు కదా?
3: ఉద్యోగంలో ఎక్కడ
2: ఉద్యమంలో
3: ఉన్నాను. అప్పటి నుంచి 1946 ఎండ్ వరకు ఐ వాజ్ 1947 మార్చి వరకు అవి పాల్గొన్నాను. తర్వాత ఐ హ్యాడ్ టు ఎంటర్ ఇన్ టు ప్రైవేట్ సర్వీస్. మా ఫాదర్ గవర్నమెంట్ సర్వీస్ ని ఇచ్చేదా ఎంటర్ చేపిస్తా అనుకున్నాడు. ఐ డిడ్ నాట్ అక్సెప్ట్ ది జాబ్. 1946 స్టూడెంట్ నేను. ఎస్ఎస్ఎల్సి అప్పటికి చదివినాను అన్నమాట.
2: ఇంకా అప్పటి మీ మిత్రుల గురించి చెప్పండి.
3: మిత్రులు నాకు వీళ్ళంత ముందు చెప్పారు వాళ్ళంతా మిత్రులు. నాకు కల్లూరు సుబ్బరావుతో పరిచయం ఉండేది. భారత సేవక్ సమాజ్లో 1953 నుంచి 1963 వరకు భారత సేవక్ సమాజ్లో ఉన్నా. అప్పుడు భారత సేవక్ సమాజ్లో మనకు సంజీవ్ రెడ్డి గారితో ఈ వికే ఆదినారాయణ రెడ్డి, పరిమళ నాగిరెడ్డి, అప్పుడు హీ వాజ్ ఫ్రెష్ ఫ్రమ్ కాలేజ్ ఇన్ ది 1943-44 లో. అప్పుడు మా శ్రీరాముడు ఎన్జిఓ ప్రెసిడెంట్ అప్పుడు ఉండేవారు అన్నమాట. ఎన్జిఓ ప్రెసిడెంట్ తర్వాత అయ్యారు. ఆయన ఇంట్లో కలిసి మాట జీవించేవాడిని నేను. మాకు మదర్లెస్ చైల్డ్ నేను. నాకు 4 సంవత్సరాలు వయసు ఉండేటప్పుడే మా మదర్
2: తల్లి.
3: నా తమ్ముడు చిన్న పిల్లవాడు. అప్పటి నుంచి మాకు డొమెస్టిక్ ట్రబుల్స్ చాలా ఎక్కువగా ఉండేవి అన్నమాట.
2: మీరు సుబ్బారావు గురించి చెప్తున్నారు, కల్లూరు సుబ్బారావు గురించి చెప్తున్నారు. కల్లూరు సుబ్బారావు గురించి చెప్తున్నారు మీరు.
3: కల్లూరు సుబ్బారావు గారు మాకు భారత సేవక సమాజ్ యొక్క ఇదిగా ఉండేవాడు అన్నమాట, లీడ్ చేసేవాళ్ళు. ఆర్ సుల్తాన్ అని చెప్పని ఉండేవాడు. 1953 భారత సేవక సమాజ్ వాజ్ స్టార్టెడ్. అప్పుడు ఈ రోడ్ వర్క్స్ అన్ని సోషల్ వర్క్స్ లో అన్నిట్లో కూడా పాల్గొనేవాడిని నేను.
2: అప్పుడు ఏమేమి చేశారు గుర్తుందా?
3: అన్ని ఉన్నాయి.
2: అప్పుడు ఏమేమి పనులు జరిగాయి ఈ భారత సేవక సమాజ్?
3: భారత సేవక సమాజ్ లో కలర్ రాయేదన్నా జరిగితే ఎక్కడన్నా వెళ్లేవాడిని. అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కూడా జీవితం అంతా అప్పుడు గుంటకల్లో భారత సేవక సమాజ్ లో 10 ఇయర్స్ వర్క్ చేస్తే అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా తిమ్మంచెర్ల గుంటకల్ దగ్గర అది తిమ్మంచెర్లలో శివాలయంలో పెట్టాను అన్నమాట. అంతా ఈ అడల్ట్స్ వచ్చేవారు తాగుబోతులు వాళ్ళు అనుకోండి.
2: మరి వాళ్ళకి అట్లా వాళ్ళకి ఎట్లా పాఠం చెప్పేవాళ్ళు?
3: అందరూ నాది అభిమానం పిలిచేవాళ్ళు. అక్కడ 12 సంవత్సరాలు నన్ను ఒకటే ఇంట్లో. 1952-53 నుంచి 1960 వరకు నేను ఒకటే ఇంట్లో ఉన్నాను. 61
2: వాళ్ళకి ఏం నేర్పించేవాళ్ళు మీరు?
3: అంటే ఇది పలకలు పుస్తకాలు తెప్పించుకునేది, వాళ్ళకి ఊహనామాలు రాపించేది, దీంట్లో పదవులు తెప్పేవాడిని.
2: తర్వాత మీకు ప్రభాకర్జీ పరిచయం ఉందా?
3: ప్రభాకర్జీ పరిచయం ఉంది. ఆయన వచ్చినప్పుడు మాట్లాడాను అన్నమాట. వినోబాజీ గారు కూడా బోధాన ఉద్యమం. ఐ మెట్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
2: ఎప్పుడు?
3: ఈ భారత సేవకంలో వర్క్ చేసినప్పుడు ఈ యొక్క గోదావరి వరదలు వచ్చాయి. అప్పుడు సర్వే నేను టిన్ పట్టుకొని వెళ్ళాను అన్నమాట కలెక్షన్. వెళ్తూ ఉంటే ఆ డేట్ నాకు తెలియదు. ఆ పరిస్థితుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు హి వాజ్ గోయింగ్ టు బెంగళూరు.
2: అవును.
3: అంత సెక్యూరిటీ అప్పుడు అవసరం లే ఆయనకు. హి వాజ్ సిట్టింగ్ ఇన్ ది కంపార్ట్మెంట్.
2: అంటే రాష్ట్రపతిగా?
3: ఉపరాష్ట్రపతి. అప్పుడు ఆయన వెళ్తే నమస్కారం చేశాను. నమస్కారం చేసి అంత ఎంక్వైరీ చేశారు నన్ను గురించి. ఎంక్వైరీ చేసి
2: ఆయన రైల్లో ఉన్నాడు, మీరు
3: రైల్లో కూర్చున్నారు, ఇట్లా టర్బన్ పక్కన పెట్టినారు, ఒక బనీన్ వేసుకుని కూర్చున్నాడు అనమాట. హీ వాజ్ గోయింగ్ టు బెంగళూరు. నేను వెళ్ళాను, వెళ్ళిపోయాను, టిన్ ఇస్తే టిన్ లో కూడా కొంత ఇది వేశాడు అనమాట.
2: ఏం వేశాడు?
3: అది క్యాష్ వేసిన తర్వాత ఆయనతో దీవెనలు పొందినాను, వచ్చేసినాను. తర్వాత మళ్ళా ఒకసారి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా కలిశాను అనమాట, గుంతకల్ రైల్వే స్టేషన్ జంక్షన్ లో జరిగిన ఆయన రెండు మాటలు కలిశాను.
2: అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేసేవాళ్ళు?
3: రాష్ట్రపతి,
2: రాష్ట్రపతి
3: ఆయన రాష్ట్రపతి, రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతి.
2: ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మీరు మాట్లాడారా?
3: కొంచెం మనం ఇప్పుడు 10 మంది ఉండేటప్పుడు
2: అవును,
3: మాకు కొంచెం నమస్కారం చేస్తే దీవెనలు ఇస్తారంటే
2: సరే,
3: మాట్లాడడానికి మాకు అప్పుడు ఇంత అంత అవకాశం ఎక్కడ దిక్కేది చెప్పండి. ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు,
2: అవును,
3: అయినా కానీ దీవెనలు మాత్రం పొందాం నమస్కారం చేసి అంతే.
2: అవునులే.
3: తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారిని కూడా కలిశాను అన్నమాట. అప్పుడు హీ వాజ్ జనసంఘ్లో ఉన్నారు, అది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా. మళ్ళా తర్వాత 1965 కూడా ఈ ఊర్లో కలిశాను ఆయన్ను. ఊరికే కలిసినది మీటింగ్లో వాళ్ళు వచ్చి మీకు మాట్లాడకపోతే నమస్కారం చేయడం, దీవెనలు తీసుకోవడం.
2: అవును.
3: అప్పుడు ఏం మాట్లాడినా ఊరికి నమస్కారం సార్, బాగున్నారా, ఇట్లా అని చెప్పండి.
2: అవునులే.
3: అంతకంటే ఇంకేం మాట్లాడతాం చెప్పండి.
2: తర్వాత మీరు సినిమా కార్మికుల కోసం కూడా కొంత శ్రమ పడినట్టు కంది కదా, ఆ వివరాలు కొంచెం చెప్తారా?
3: 1953 భారత సేవ సమాజంలో వర్క్ చేస్తూ ప్రజా సోషలిస్ట్ పార్టీకి సెక్రటరీగా ఉండేవాడిని గుంటకల్లో.
2: అవును.
3: మోటార్ మజ్దూర్ సంఘ్ సెక్రటరీగా ఉండేవాడిని.
2: అవునులేండి.
3: ఆ టైంలో సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. వాల్మీకి మహాసభ జరిగింది అప్పుడు, ఉరుసు జరుగుతుంది అక్కడ. అక్కడ పెద్దగా చాలా మంది కలిశారులేండి, వేలకు కలిశారు. అప్పుడు సంజీవరెడ్డి, నేను ఐ వాజ్ యూనియన్ లీడర్ కదా, మోటార్ మజ్దూర్ సంఘ్ లీడరు, పిఎస్పి సెక్రటరీ. అప్పుడు నేను వెళ్ళి మాట్లాడడానికి ఇంటర్వ్యూ అడిగాను. ఇంటర్వ్యూ ఇవ్వడానికి కాలేదు ఆయనకు, టెలిగ్రామ్ ఇచ్చాను, నో రెస్పాన్స్. అప్పుడు ఏం చేశానంటే ఐ లెడ్ ప్రొసెషన్ విత్ 100-120 వరకు వర్కర్స్తో లీడ్ చేస్తే సంజీవరెడ్డి గారు, సంజీవయ్య గారు, తిమ్మారెడ్డి గారు, 3 మినిస్టర్స్ వచ్చారన్నమాట మీటింగ్కు. ఆ మీటింగ్లో మేము నిలుచుకొని ఉంటే చాలా కోపంతో వెళ్ళారన్నమాట నా మీద చూసి, అవకాశం మీద మాట్లాడడానికి. అప్పుడు చిట్టు పంపించాను, చిట్టు పంపిస్తే రికార్డ్ చూసి పక్కన పారేశారు. అప్పుడు సంజీవ్ గారు, లెటిమ్ ఇది మాట్లాడండి, ఆయనకు అవకాశం ఇవ్వండి అన్నారు. అంటే ఐ వాజ్ గివన్ ఆపర్చునిటీ టు స్పీక్ టు హిమ్ అట్ మున్సిపల్ ఆఫీస్. అప్పుడు వాడితో మాట్లాడాను, ఎందుకంటే ఆ పార్టీ మా పార్టీ ఒకటే, టంగుటూరు ప్రకాశం పంతులు గాడ్డే అది, ఇది ఈయన దీంట్లో ఉండారు, చీఫ్ మినిస్టర్గా ఉండారు. సంజీవ ప్రకాశం పంతులు గారు చనిపోయిన తర్వాత ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. మనమంతా ఒకటే పార్టీని అయ్యా, ఎందుకు ఇట్లా ఇంత ఆవేశంగా మాట్లాడతావు నువ్వు అని చెప్పి అన్నారు. అని నన్ను
2: ప్యాసిఫై
3: చేశారు.
2: మీ ఆవేశం తగ్గింది?
3: తగ్గింది, ప్యాసిఫై చేశారు. సంతోషంగా బయటకు వచ్చాను. యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ ఎనీవేర్ అండ్ అట్ ఎనీ టైమ్ అని చెప్పి నాకు పీస్ఫుల్గా మాట్లాడారు అన్నమాట. తర్వాత మళ్ళా ఈ ఊర్లో ఒకసారి ఆయన కలిశాను. సంజీవయ్య గారిని కూడా ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను కలిశాను.
2: దామోదరం సంజీవయ్య గారు,
3: సంజీవ్ గారిని.
2: తర్వాత మీరు రామ్ మనోహర్ లోహియాని కూడా కలిసినట్టు
3: మీటింగ్లో వచ్చారు. మా పార్టీ వాళ్ళు కాబట్టి మీటింగ్లు అరేంజ్ చేసేవాళ్ళం మేము. నేను కొంత మాట్లాడేవాడిని అప్పుడు, బికాస్ ఐ వాజ్ సెక్రటరీ, ఐఆమ్ కంపెల్డ్ టు, ఐ హావ్ టు స్పీక్, ఐ యూస్ టు స్పీక్ ఇంట్రొడక్షన్ అది ఇది చేసేవాడు అన్నమాట.
2: తర్వాత మీ బయోడేటాలో పరిశీలిస్తే మీరు కేఎం ఫణికర్ గారి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్,
3: జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పి దాన్ని స్టడీ పుస్తకాలు చదివేవాడిని అన్నమాట.
2: ఇప్పుడు ఆ పుస్తకం గొప్పతనం ఏంటి, దాని ప్రభావం మీ మీద ఏముందంటారు?
3: ఆ ప్రభావాలే నా మీద ఎక్కువగా పనిచేస్తున్నాయి ఇప్పటికి
2: కూడా.
3: హిస్టారికల్ ఈవెంట్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పని చెప్పి అప్పుడు నేను అవి స్టడీ చేసేవాడిని. దాని యొక్క ప్రభావం నా దగ్గర ముందు నుంచి ఉంది అన్నమాట. నేషనల్ మూమెంట్స్ లో ఎక్కువగా వృద్ధంగా పాల్గొనేవాడిని. తర్వాత హోమ్ గార్డ్స్ లో కూడా వర్క్ చేశాను నేను, సెక్షన్ కమాండర్ గా ఉన్నాను 1964-1969. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ నా జీవితంలో ఇంతవరకు పాటిస్తూ ఉన్నాను. ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఐ కుడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ గవర్నమెంట్. ఏది కూడా అక్రమ సంపాదన నా దగ్గర ఉండకూడదు అనేది నా యొక్క సిద్ధాంతం.
2: దాన్ని నమ్మారు, పాటిస్తున్నారు?
3: నమ్మాను, పాటిస్తూ ఉన్నాను.
2: అవును,
3: బికాస్ మై అంకుల్, మై టీచర్, డెడికేటెడ్ హిస్టరీ టీచర్,
2: అవును,
3: హీ హూ యూస్ టు ఇన్స్పైర్ మీ డ్యూరింగ్ మై స్టూడెంట్ ఇది. ఆయన చిన్నప్పుడు హిందూ చదివించేవాడు అనమాట నాతో. అప్పటి నుంచి ఇప్పటివరకు హిందూ చదువుతాను నేను. ఆయన గుర్తుపెట్టుకుని గ్రామాటికల్ మ్యాటర్స్ చెప్పేది ఆయన దగ్గర కింద, ఆయన కళ్ళకి సరి కనపడుతూ ఉండేది. కూర్చొని నన్ను ఇన్స్పైర్ చేసేవాడు అనమాట, ఎమోషనల్ గా మాట్లాడేవాడు.
2: అవును,
3: ఆ యొక్క గుత్తి యొక్క హిస్టారికల్ ప్లేస్ యొక్క ప్రభావం నా మీద ఎక్కువగా ఉండేది.
2: ఎలాగంటారు కొంచెం చెప్తారా?
3: ఎందుకంటే ఆ కొండల్లో తిరిగేవాడిని నేను. ఆ యొక్క పూర్వ స్మృతులను రాజు ఏరీతిగా ఉండేవారు అనేటువంటిది నాకు ఒక ఉత్సుకత, ఉత్సాహం దానిలో. ఆ టైంలో ఆ చిన్న వయసులోనే, 10 సంవత్సరాలు చిన్న వయసులోనే ఐ యూస్ టు సీ ది హిల్స్, హిల్స్ లో తిరిగేవాడిని అనమాట. పోయేది కూర్చుంటే ఎంత పొద్దున్న 8-9 గంటలు పోయి కూర్చుంటే 10 గంటల వరకు, 10-11 గంటల వరకు ఏదో ఆలోచన చేసుకుంటే ఏమీ లేదు దాంట్లో, ఏమి నాకు తెలియదు చిన్న వయస్సు.
2: అవును,
3: ఏమి ఆలోచన తెలుస్తుంది చెప్పండి. అప్పుడు ఏదో ఒక విధమైనటువంటి ఆనందం అది అట్ట చేసేవాడిని.
2: తర్వాత మీరు వార్దా కూడా వెళ్ళినట్టున్నారు కదా?
3: వార్దా పోవాలనుకున్నానండి. ఐ వాజ్ నాట్ విల్లింగ్ టు మ్యారీ. I want to be a bachelor. 1952-53 because my uncle was my teacher, advisor, and inspiration ichina vaadu ayana.
2: Avunu
3: ayana vachin poor family lo I married. నాకు కొన్ని ఆలోచన.
2: అవును, పెళ్లి వద్దనుకున్నారు?
3: పెళ్లి వద్దనుకున్నానండి.
2: అవును, ఎందుకు వద్దనుకున్నారు?
3: చేసుకోకూడదు, ఈ పాలిటిక్స్ లో ఉన్నాను, ఏదో వార్దాకి వెళ్ళిపోయి గాంధీ గారి దగ్గర ఆశ్రమం ఉద్దేశం.
2: పెళ్లి చేసుకుంటే ప్రతిబంధకం అనుకున్నారా?
3: అనుకున్నాను.
2: మరి
3: నాకు ఇష్టం లేదు,
2: మరి
3: అనుభవాలా అని చెప్పని అనుకుంటే మా అంకుల్ యొక్క ప్రెషర్ నాకు ఎక్కువగా వచ్చిందన్న.
2: చేసుకోమని?
3: చేసుకోమని.
2: ఎందుకు?
3: అందులో పూర్ ఇదిరా, పూర్ కరణం ఆయన. ఆయన ఏం చేశాడంటే, నాకు ముగ్గురు వచ్చి కూర్చున్నారు, నాకు మా సిస్టర్ వాళ్ళంతా కూర్చొని ఈ రీతిగా నువ్వు ఆయన వచ్చినాడప్ప అని ఆయన కండ్ల తడి పెట్టాడు అన్నమాట. ఐ హ్యాడ్ టు యీల్డ్ టు దేర్ రిక్వెస్ట్. మ్యారేజ్ చేసుకున్నాను, ఐ హావ్ కంటిన్యూడ్ మై లైఫ్, ఎట్లా ఈ రీతిగా ఉన్నాను. అప్పటికి కూడా ఐ ప్రిజర్వ్డ్ మై ప్రిన్సిపల్స్.
2: అంటే పెళ్లి అడ్డంకి కాలేదంటారు?
3: అడ్డంకి కాలేదు. ఇంకేమవుతుంది, గృహస్థాశ్రమం తీసుకున్నాను ఇంక తర్వాత.
2: అంటే పోనీ మీ సిద్ధాంతాలకు ఆమె సహకరించిందా?
3: సహకరించింది. షీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, షీఈస్ నాట్ ఈవెన్, తెలుగు కూడా సరిగా ఎక్కువ చదువుకోలేదు.
2: మరి ఆమె
3: అయినా కానీ
2: నేర్పించారు.
3: ఆ అమ్మాయిని కూడా సోషల్ దీంట్లో చేర్చాను, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లో చేర్చాను, ఫ్రీడమ్ ఇచ్చాను అన్నమాట. షీ యూస్ టు మింగిల్ విత్ ఆల్ దేర్ లేడీస్ తో కలిసి ఇచ్చేసేది, చాలా బంగతులతో మూవయ్యేది. ఆమెకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. షీఈస్ యాక్చువల్లీ షీఈస్ అ సోషల్ వర్కర్ విత్ బై హార్ట్ అండ్ సౌల్.
2: అంటే
3: బోత్ ఆర్ ఇన్ ది సేమ్ లైన్.
2: అంటే మీరు పెళ్లి చేసుకున్నాక ఆవిడ ఒక కార్యకర్తగా మారింది?
3: కార్యకర్తగా మారింది అంటే ఒక ఆర్గనైజేషన్ లేకపోయినా,
2: అవును,
3: చుట్టుపక్కల ఉండే వాళ్ళకందరికి షీఈస్ తల్లు మాలికంగా పనిచేసేది అన్నమాట.
2: అవునులేండి,
3: అంత మంచి ఆలోచన క్వాలిటీస్ ఉండేది.
2: అంటే మీరు స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు?
3: పాల్గొన్నాను. అప్పుడు మా భార్య ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లో మెంబర్ గా ఉండేది, అందరితో మూవ్ అయ్యేది. అన్నీ చేసేది అన్నమాట. అక్కడ గుంటకల్లో, గుంటకల్లో ఉన్నప్పుడు నేను భారత సేవక సమాజంలో నేను వర్క్ చేస్తా ఉంటే శివాజన్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, ఈ పొలిటికల్, ఇది మూడు నేను చూసుకునేవాడిని. ఎప్పుడో రాత్రి తిరగడం, ఇది చేయడం, కొన్ని ప్రిన్సిపల్స్ అందరినీ తినడం, అందరినీ అక్కడ ఉండే వాళ్ళంతా నాకు ఎంతో ఎంత ఏ కాస్ట్ అయినా కానీ అందరూ నన్ను అభిమానించేవాడిని.
2: అవునండి.
3: ఒకసారి ఒక ముసలాన్న బావిలో పడిందన్నమాట, 50-60 సంవత్సరాలు ముసలాన్న
2: పొరపాటున.
3: నేను తెల్లవారుజాము 4 గంటలకు లేచేది, ఇప్పటికి కూడా అలవాటున్నాను. తెల్లవారుజాము లేయడము, కాళ్ళు కుర్చాలు తీర్చుకోవడము, ఒక డిసిప్లిన్ వేరే ఇచ్చేసేవాడిని. పక్కనే బావి, రామప్ప బావి అని తిమ్మంచెడ్లలో. తెల్లవారుజాము 4 గంటలప్పుడు బావిలో పడింది, పట్టాన్ని శబ్దం వచ్చింది, తాడు తీసుకుపోయి లోపలికి ఇచ్చాను. ఎవరమ్మా అంటే, అయ్యా పడితేనయ్యా బయటికి తేండి అయ్యా అన్నా ఉంటుంది. అప్పుడు తాడు కట్టి, అప్పుడు మంచి యంగ్గా ఇది ఉంటేనే,
2: బలంగా ఉంటుంది,
3: బలంగా ఉంటుంది, తీసి బయటికి లాగితే మళ్ళా పడిపోయింది.
2: ఎందుకు
3: పట్టుదొక్కి పడిపోయింది, నీళ్లు దండిగా ఉన్నాయి. అప్పుడు ఆమెను బయటికి తీశాను, అంత మళ్ళా 10 మంది గుమిగూడారు, బయటికి తీసేశాను. అప్పుడు ఏదైనా ఎక్కడన్నా వామిపొడిలో కాలితే పోయేవాడిని, పరిగెత్తిపోయేవాడిని. ఇప్పుడు ఎవరైనా మా ఇది ఒక మతము కులము లేదు, ఎవరు చనిపోయినా వెళ్ళేవాడిని అన్నమాట క్రిమేషన్.
2: తర్వాత అండి లక్ష్మీనారాయణరావు గారు, మీరు మరో మీ విషయాలు గమనిస్తే, మీరు ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ సంబంధించి మీరు కొంత కృషి
3: చేశారు సార్. అది ఇప్పటికి కూడా
2: అంటే మీరు 40 ఏళ్ళలోనే మీరు పూర్ణ పిక్చర్స్ సంస్థలో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టారు.
3: కన్సర్న్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ఐ కంట్రిబ్యూటెడ్ ఫర్ 5 ఇయర్స్ 1959 నుంచి 1963 వరకు ఐ హావ్ కంట్రిబ్యూటెడ్. అది నాకు వచ్చింది అనుకోండి ప్రావిడెంట్ ఫండ్, ఇప్పుడు దాన్ని

లైక్ నేను ఐ సర్వ్డ్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఫర్ ప్రైవేట్ సర్వీస్. ఇక్కడ 37 ఇయర్స్

0: ఇంకా
1: తర్వాత మీరు చాలా విషయాలు మీ గురించి చెప్పారు. ఇంకో విషయం ఉంది, అంటే ఇక్కడ మీరు ఇచ్చిన వివరాలను చూస్తే చింతామణి దేశ్ముఖ్, దుర్గాబాయ్ దేశ్ముఖ్
0: వాళ్ళు వచ్చిన ప్రతి లీడర్ ను కలిసేవాడిని సార్ నాకు, అది ఒక విధమైన.
1: తర్వాత వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమైనా
0: చేసేవాళ్ళు? ప్రత్యుత్తరాలు ఏం చేసేదానికి సర్వసేవా సంఘం చెప్పని, భారత సేవ సమాజం చెప్పని, వీటితో అంత ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చూపించాను, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అవన్నీ ప్రాక్టికల్ గా ఐ కెన్ షో ది రికార్డ్స్.
1: మరి ఇప్పటి యువతరాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు?
0: ఇప్పుడు యువతరం పూర్తిగా పొల్యూట్ అయిపోయింది సార్ అట్మాస్ఫియర్.
1: ఎందువల్ల అంటే
0: ఎడ్యుకేషనల్ పొల్యూషన్. ఎడ్యుకేషన్ ఏ రీతికి అయిపోయిందంటే ఇట్ హాస్ బికమ్, ఇట్ ఈస్ బీయింగ్ నౌ కమర్షియలైజ్డ్. ఆ కమర్షియల్ ఎడ్యుకేషన్ లేకుండా మారో వాల్యూకు మనం గొప్పగా ఇదిస్తే, మన సుమశతక పద్యాలు ఉన్నాయి, నరసింహ శతకం పద్యాలు ఉన్నాయి, ఇలాంటి పద్యాలన్నీ మనం చిన్నప్పుడు మన చిన్న చిన్నతనంలోనే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లోనే గివ్ మారల్ ఎడ్యుకేషన్ ఫస్ట్, తర్వాత డిసిప్లిన్ వేలో వీ హ్యావ్ టు మెయింటైన్. ఎడ్యుకేషన్ ఈజ్ నౌ పొల్యూటెడ్ కంప్లీట్లీ. అప్పుడుండేటటువంటి టీచర్స్ అంటే మాకు భయపడే వాళ్ళం అన్నమాట.
1: మరి దీనికి అంటే ఇప్పుడు ఈ విద్యారంగం కలుషితమైంది, పిల్లలు పాడయ్యారు అనే విషయాలకు సంబంధించి పెద్దల పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఎందుకంటే
0: పాత్ర కూడా ఉంది. ఇప్పుడు
1: ఎంతవరకు ఉందండి
0: పెద్దలు ఎట్లా అయినారంటే, ఎప్పుడు చూసినప్పుడు వాళ్ళ ఉద్యోగాన్ని నిర్వర్తించడం, వాళ్ళ సంపాదన ఇది తీసుకున్న తర్వాత, ఇప్పుడు స్త్రీ ముఖ్యంగా ఫస్ట్ టీచర్ టు ఏ చైల్డ్, ఆయన తరువాత తండ్రి తనకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇంటిలో మన యొక్క నీతి పద్యాలను వీటినన్నింటిని ఎక్కువగా చెప్పించాలి, వాళ్ళని మంచి మార్గంలో పెట్టేదానికి ప్రయత్నం చేయాలి. వీఆర్ బ్రాట్ అప్ లైక్ దట్.
1: అవును,
0: మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఒక సక్రమమైన మార్గంలో పెంచినారు. కాబట్టి జీపతికి కూడా 76 ఇయర్స్ మాకు వచ్చి ఐఎమ్ 1 ఫుట్ ఇన్ గ్రేవ్. ఇప్పటికి కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు లూజ్ దోస్ క్వాలిటీస్ ఆఫ్ లైఫ్.
1: ఎందుకంటే పునాది చాలా భద్రంగా,
0: పునాది భద్రంగా ఉంది. ఈపతికి కూడా
1: ఈ పిల్లలకి
0: 1964 నేను హోమ్ గార్డ్స్ ఆర్గనైజేషన్ లో చేరేంత వరకు ఇంజెక్షన్ అంటే నాకు తెలియదు.
1: అవును, అవసరం లేదు.
0: అలోపాతి ఎప్పుడు వాడను, నేచర్ క్యూర్ నాకు.
1: అవును,
0: ఈవెన్ అప్ దిస్ ఏజ్
1: 76 వయసులో
0: ఐఎమ్ ఏబుల్ టు వాక్, ఐఆమ్ ఏబుల్ టు విస్టాండ్, ఐ హ్యావ్ ది స్టామినా టు విస్టాండ్ ది స్ట్రెయిన్. ఫిజికల్ గా ఐఎమ్ స్ట్రాంగ్, ఐ మేబీ లుక్డ్ లైక్ వీక్, బట్ ఐఆమ్ హ్యావింగ్ ది స్టామినా టు విస్టాండ్ ఎనీ స్ట్రెయిన్. ఐ వాక్ ఎన్ని మైల్స్ అన్న నడుస్తాను.
1: మానసిక దౌర్బల్యం,
0: ఐ ఆమ్ రిసైడింగ్ అట్ ఇంజనీరింగ్ కాలేజ్, బిహైండ్ ఇంజనీరింగ్ కాలేజ్. నేను నా జాబ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర డైలీ ఐ యూస్ టు వాక్.
1: ఎప్పుడు?
0: 1994 నుంచి 1960 వరకు. ఇక్కడ కూడా పాతూరులో కూడా ఉండింది, అది షిఫ్ట్ చేశారనుకోండి. By walk I used to go. By 9:30 I used to take meals. And I used to go to the bus stand. RTC bus stand varaku vellevanni. By walk. కావలసినటువంటి ఇంటికి వెజిటబుల్స్ అదింతా కావాల్సిన తిరుక్కొని అంత తిరిగేవాడిని అనమాట. ఈ వయసులో కూడా ఐఎమ్ ఏబుల్ టు టేక్. నాకు ఫ్రాక్చర్ అయింది కాదు 1990లో. మై డాటర్ వాస్ డన్ టు డెత్, డౌరీ డెత్. నా బా డాటర్ది పోస్ట్ మార్టం కూడా జరిగింది, ఆమె చనిపోయింది. 86లో మా ఫస్ట్ సన్స్ వైఫ్ చనిపోయింది పుట్టినింట్లో. 89లో మా డాటర్ షీ వాస్ డన్ టు డెత్. 1994లో మా సన్ 30 ఇయర్స్ సన్ చనిపోయాడు. ఐ మ్యారీడ్ సన్, వానికి ఒక సన్ను ఒక డాటరు. అండ్ ఏం చేశారంటే ఆ అమ్మాయికి ఎక్కడెక్కడో మంచి లైఫ్ చూపించాలని చూశాను. నా సన్ చనిపోయిన తర్వాత బట్ ఐ హ్యావ్ అరేంజ్.

0: అగస్త్యుది కష్టం. ఐ హావ్ అరేంజ్డ్ హర్ మ్యారేజ్. ఆమెకు మ్యారేజ్ చేసి పంపించాను.
1: గొప్ప విషయం.
0: ఎందుకంటే ఆయన కూడా విడోయర్. 8 మంత్స్ బ్యాక్ ఆయన వైఫ్ చనిపోయింది. నా డాక్టర్ ఇంట్లోకి ఎన్నో ఆలోచన చేశాను, ఏదో ఉద్యోగం చూపిస్తాం. ఉద్యోగం దొరకదు కదా.
1: అవును,
0: ఎన్నో ప్రయత్నాలు చేశాను, సాధ్యం కాలేదు. బంధువులను కూడా ధిక్కరించి ఐ హావ్ అరేంజ్డ్ హర్ మ్యారేజ్. దే ఆర్ హ్యాపీ. నాకు ఉండేది ఒక 600 సెంట్స్ ఉందంటే, నాకు ప్రాపర్టీ లేదు.
1: లక్ష్మీనారాయణరావు గారు, మీరు మీ 76 ఏళ్ల జీవితంలో మీ బాల్యం ఎట్లా గడిచింది? మీరు ఎటువంటి మిత్రుల్ని కలిశారు? ఎలా మీరు ఉత్తేజితులయ్యారు? ఎలా సమాజంతో స్పందించారు? చాలా విషయాలు మా శ్రోతలతో పంచుకున్నారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఎర్రగుడి లక్ష్మీనారాయణరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.

ఈ ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

రాత్రి 8 గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: a threat by many other established players.
1: In international news, Iran has communicated its conditions to international mediators for restarting negotiation with the United States. It has also warned that Tehran is prepared for a decisive war if Washington rejects its demands. Mohsen Rezai, secretary of Iran's Supreme National Security Council, said Iran's conditions included an end to the war on all fronts, the release of frozen Iranian funds, and an end to the naval blockade. In a separate post on X, Rezai said that Iran has announced 7 conditions for beginning negotiations with Washington and described Tehran's position as clear and unambiguous. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over coastal Andhra Pradesh, Karnataka, Kerala, Mahe, Tamil Nadu, Telangana, Andaman and Nicobar Islands today. The Met Department has predicted thunderstorms accompanied by lightning and gusty winds over Madhya Maharashtra, Orissa, Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal till tomorrow. On to sports now. In Chess Olympiad, Indian men's team defeated Spain 3-1 with world champion D. Gukesh leading the way with a clean victory over former world championship challenger Alexey Shirov in Samarkand yesterday. Meanwhile, R. Pragyananda was held to a draw by David Anton Guijarro, while Nihal Sarin also settled for a draw against James Santos Latasa. In the women's section, India recorded a 3-1 victory over Mongolia. B. Savita Shree continued her impressive run with a 4th consecutive win, defeating seasoned player Bakht Kuyag. The 20th Asian Games 2026 will see several Indian athletes begin their medal hunt across multiple disciplines today. In today's cricket event, Indian women team will face Bangladesh in the semi-final. The knockout match will start at 10:30 a.m. Indian time. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
2: Thank you, Saira. ABVP sweeps 3 of 4 DUSU seats. NSUI rebel wins VP post, writes in the Tan Times. While the Sunday Tribune headlines, ABVP sweeps DUSU poll again. Independence VP post win stuns rivals. FTA skilling incentives opening new employment avenues for youth, says Prime Minister, writes Sunday Pioneer. The Hindu also quotes the Prime Minister in its headline, developing nations wrongly blamed for emissions. The Sunday Statesman reports, Bengal bipolar drama, Mamta's Rejinagar candidate does U-turn after pull-out decision. The Asian Age headlines, India rejects new US tariffs pressure. And finally, Sunday Pioneer writes, end of an era, 1965 war hero Cook passes away. The legendary Indian Air Force fighter pilot, Flight Lieutenant Alfred Cook, played a crucial role in defending Kalaikunda in the 1965 Indo-Pak War and was awarded the Veer Chakra for the classic dogfight. And with that, it's back to you, Saira.
1: Thanks, Renu. And now before we end the bulletin, the headlines once again. Government makes Aadhaar biometric authentication mandatory for subsidized refills of LPG cylinders from 1st of next month. Rashtriya Sankalp Samaroh being organized at 1,067 locations across the country today as part of 100-week Nasha Mukt Yuva Abhiyan. Election Commission to hold special camps in all polling stations in Delhi today to assist citizens regarding inclusion and deletion of names in electoral rolls. IMD forecasts heavy rainfall in coastal Andhra, Telangana, Tamil Nadu, Kerala, Karnataka and Andaman Nicobar. And Indian men score resounding 3-1 victory over Spain at Chess Olympiad in Samarkand. Women's team beat Mongolia 3-1. And with that, we end the morning news. Have a great day.
3: ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
4: నంద్యాల జిల్లాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం, దిశా సమావేశం, అభివృద్ది కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధస్సుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిలుపులని పేర్కొన్నారు. విద్యా ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నంద్యాల పట్టణంలో సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెలిగొండ ప్రాజెక్టు జలాలతో కరువు ప్రాంతాల్లో సాగు తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.

0: ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వెలిగొండ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. శ్రీశైలం, కంభం చెరువు, భైరవకోన, నల్లమల అడవులు, టైగర్ రిజర్వ్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మెగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పర్యాటక రంగం అభివృద్ది చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామని తెలిపారు. వారందరినీ 3 ఏళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది ఫేజ్ 1లో 100,000 మందికి పైగా అభ్యాసకులకు అక్షరాస్యత కల్పించామని, ప్రస్తుతం ప్రారంభించిన ఫేజ్ 2లో సుమారు 112,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది ఫేజ్ 3లో మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసి నంద్యాల జిల్లాను 100% అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దుదామని తెలిపారు. అక్షర జ్ఞానం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం సాధికారతకు దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా మహిళలు విద్యకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు, ప్రతి కుటుంబం అక్షరాస్య కుటుంబం అనే లక్ష్యంతో అక్షరాస్యతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. బనగానపల్లె పట్టణంలోని రంగరాజుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్టంలో సామాజిక భద్రత పింఛన్ల రూపంలో ఇప్పటి వరకు 73,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు అందిస్తామని తెలిపారు. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో దిశ సమావేశం జరిగింది. పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి ఈ సందర్భంగా జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ది పనుల పురోగతి, నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 40,00,000 రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను రాష్ట రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఐపీహెచ్ఎల్ ద్వారా ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, బనగానపల్లె ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ పాలనలో శ్రీకృష్ణ దేవరాయలు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ప్రజల సాగునీరు, తాగునీటి అవసరాల కోసం అనేక చెరువులు, కుంటలు నిర్మించిన ఘనత ఆయనదని తెలిపారు. ప్రజా సంక్షేమం, సాగునీటి రంగంలో శ్రీకృష్ణదేవరాయల పాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బనగానపల్లిలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు, అవసరమైన మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. 4 నెలల్లో స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. హలో
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి, చెప్పండి.
2: నేను కర్నూలు నుంచి పవన్ ప్రసారెడ్డి మేడం, నా పేరు తెలుగు ఉపాధ్యాయుని.
1: చెప్పండి సార్.
2: మీ పేరు?
1: నా పేరు తబస్సుం సార్. అవునా సార్? బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
2: వినాయక విజయం అని ఒక పాట ఉంది, ఒక సినిమా ఉంది.
1: వినాయక విజయం? వినాయక విజయం చిత్రం నుండి ఏ పాట అండి?
2: ఎవరవయ్యా ఎవరవయ్యా ఈ దివ్య భూమి నుండి దిగి ఈ అమ్మ ఒడిలో దిగి అని ఒక పాట ఉంది మేడం. సుశీలమ్మ పాడతారు రాజేశ్వర సంగీత నిర్వహణలో.
1: వినాయక విజయం

0: ఆ చిత్రం లేదండి, మరొకటి ఏదన్నా ఉంటే చెప్పండి.
1: శ్రీ పోనీ ఉన్నది, శ్రీ వినాయక విజయం ఉంది, దాంట్లో పేరు వినాయక విజయం, జనరల్ గా శ్రీ వినాయక విజయం ఉంది.
0: వినాయక చవితి ఉందండి.
1: వినాయక విజయం లేదా? వినాయక విజయం ఉంటుంది మేడం, అంతా బాగుంది పాట, బాగుంటుంది అది.
0: ఏ కార్యక్రమాలు వింటుంటారండి? శ్రీ వినాయక విజయం
1: ఉంది కదమ్మా.
0: ఆ ఉందండి, చెప్పండి.
1: దాంట్లో ఎవరవయ్యా ఎవరవయ్యా అనే సాంగ్ ఉంది కదా,
0: తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు
1: చెప్తారు. మనం టీచర్లు కాబట్టి మేడం, బుద్ధున 9 వరకు వింటాం మేడం, టైం ఫాలో అవుతుందాము.
0: అవునండి.
1: రేడియో హిందీ వార్తలు సీనిదని, ఇంగ్లీష్ వార్తలు సీనిది బాగుంది, జిల్లా సమాచారం లేకొస్తే 8:30 అని, 8:30 అయితే అభిరుచి అలాగే చేస్తారు కదా కార్యక్రమాల్లో, టైం ఫాలో అవుతున్నాము.
0: ఆ తర్వాత సాయంత్రం ప్రసారాలు వింటారు.
1: 5 నుంచి ఉంటాం మేడం. మీరు వివిధ భారతి 5 వరకు ఉంటారు కదా?
0: అవునండి అవునండి.
1: 5 తర్వాత లేపాక్షి, లేకపోతే హలో ఏదో బాగున్నారా, ఏదో
0: హలో బాగున్నారా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం విను వినిపించి,
1: ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. మహిళ ఏదో బేసారా ఆడవాళ్ళకు ఏదో
0: ఉంటాయి, హలో బాగున్నారా,
1: అటు వాకింగ్ చేస్తూ అలా వింటుంటాం మేడం. ఆన్లైన్ ద్వారా వింటాం, ఇది మాకు వచ్చి రాదు.
0: యాప్ ద్వారా
1: ఎప్పుడన్నా అనంతపురం ఏదైనా కార్యక్రమాలకు వచ్చినప్పుడు రేడియో దాన్ని దగ్గరికి తీసుకుని అక్కడే పెట్టుకుని ఉంటాం మేడం.
0: చాలా ధన్యవాదాలండి.
1: మా
0: కార్యక్రమాలు వింటున్నందుకు ధన్యవాదాలండి. మీరు కోరిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా? తప్పకుండా అండి. మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
5: హలో.
6: నమస్తే మేడం.
5: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. బాగున్నామండి. పోలేరయ్య గారా? కృష్ణంరెడ్డిపల్లి నుండి పోలేరయ్య గారు. బాగున్నారా అండి? అవునండి. చెప్పండి, బాగున్నారా?
6: కార్యక్రమాలన్నీ మంచి మంచి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రత్యేకించి శృతి ప్రియాంక మేడం గారికి, హార్కే మేడం గారికి, మన ప్రియమైన వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు.
5: మీకు కూడా అండి.
6: అవును మేడం, అన్ని కార్యక్రమాలు బాగా ఈ మధ్యలో అన్ని కొత్త కొత్తగా వస్తున్నాయి.
5: అవునండి,
6: మంచి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు మేడం. సినిమా వచ్చేసి ప్రేమ యుద్ధం ఉందా మేడం?
5: ప్రేమ యుద్ధం.
6: దాంట్లో వచ్చేసి స్వాతి ముత్యపు జల్లులలో, శ్రావణమేకపు శ్రావణిలో. వర్షం పడుతుంది మేడం రాత్రి నుంచి మాకి.
5: అవునండి,
6: దాదాపు 90 రోజుల తర్వాత వర్షం పడుతుంది మేడం.
5: అవునండి అవునండి, ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి ఈసారి ఎండలు కూడా అసలు ఎండాకాలంలో ఉన్నట్టు ఎండలు మండిపోతున్నాయి.
6: అవును మేడం, రాయలసీమలో 4 జిల్లాలు పడతా ఉందంట. అది దాదాపు జూన్ 13 తేదీ పడింది మేడం మాకి. 90 రోజుల తర్వాత,
5: 3 నెలల తర్వాత.
6: అవును మేడం, వర్షం వస్తున్నందుకు రైతు సోదరులకి అందరికి మంచిగా జరగాలి మేడం. గొర్రె కాపర్లకి అందరికి వర్షం వస్తే అందరికి.
5: అవునండి, వర్షం వస్తే అందరికి మంచి జరుగుతుంది.
6: తల్లి పులకరిస్తుంది, రైతుంది.
5: అలాగేనండి.
6: పాట ఉందా మేడం?
5: ఉందండి, మీరు కోరిండి పాటను వేస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
6: పోలేరే, సురేఖ, సంధ్యా, రిష్ట, సత్యవతి, ఈశ్వరయ్య, డేన్ లాసే, సుదీప్, బృందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్ష రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి.
5: అలాగేనండి, మీరు కోరిండి పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
6: పాట వినిపిస్తున్నందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్ మేడం.
5: ధన్యవాదాలండి.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పై బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
4: హలో.
5: హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడ నుండి ఎవరు కాల్ చేస్తున్నారు? మీ పేరండి? సుధాకర్ గారు. బాగున్నామండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి.
5: పెళ్లినాటి ప్రమాణాల్లో వెన్నెలలోనే వేడి వేలన ఘంటసాల సాంగ్ మేడం.
4: పెళ్లినాటి ప్రమాణాలు
5: మేడం.
4: పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
5: మన శ్రోతలు అందరి కోసం మేడం, మీకోసం మా కోసం అందరు.
4: తప్పకుండా అండి. పాట పేరండి?
5: వెన్నెలలోనే వేణి వేలను అనే పాట మేడం.
4: తప్పకుండా వినిపిస్తామండి. మీరు కోరిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
5: థ్యాంక్ యూ మేడం.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
2: స్వాగతం మేడం.
1: మీ పేరండి?
2: నా పేరు లత మేడం.
1: ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు లత గారు?
2: అనంతపూర్ నుండి మేడం. అనంతపూర్ బ్లైండ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
1: అవునండి, చెప్పండి. మా కార్యక్రమాలు వింటుంటారా లత గారు?
2: వింటుంటా మేడం, చాలా బాగుంటాయి మేడం.
1: ధన్యవాదాలండి. చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట
2: మేడం? మూగనోము నుండి తల్లి వినివే తండ్రి వినివే సాంగ్ కావాలి.
1: మూగనోము చిత్రం నుండి?
2: అవును మేడం.
1: తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
2: అందరి కోసం మేడం, రేడియో వింటున్న వారందరి కోసం, అట్లాగే మా ఆశ్రమంలో ఉంటున్న వారందరి కోసం మేడం.
1: తప్పకుండా అండి. మీ ఆశ్రమం గురించి చెప్తారండి?
2: మా ఆశ్రమం మేడం ఫస్ట్ రోడ్ లో ఉంది మేడం. ఇక్కడ రామచంద్ర నగర్ ఫస్ట్ రోడ్ లో ఉంటుంది మేడం.
1: రామచంద్ర నగర్ ఫస్ట్ రోడ్ లో.
2: ఇక్కడ అందరూ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు మేడం.
1: అవును అండి.
2: అవును మేడం.
1: ఓకేనండి, మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి లత గారు.
2: థాంక్యూ మేడం.
1: ధన్యవాదాలండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటరాఘవాయ నమో నమః. శుభోదయం. సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుత

మొత్తం 7 గడియల 27 విఘడియల కాలంలో లౌకిక కాలాన్ని అనుసరించి 9 గంటల 1 నిమిషంలో నవమి తిథి పూర్వకంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనది అని మాట. ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడ వీధి నుంచి తిరిగి దక్షిణ మాడ వీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా చక్రవర్తిగా అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ట లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకట నాయక అని చక్కగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కరే దైవమని వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజ స్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకొని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలు ఉండేటువంటి రమణీయ కమణీయమైన క్షణాలు. అన్నమాచార్యులు అంటాడు హనుమంతుని వైభవాన్ని, ఇతడే అతడు గాబోలేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, జలధి బంధించి దాటి చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే తాను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అనిచి అతడు తలచి మైరావణుని దండించెనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన్ను తన భుజస్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ తాను అధివసించి రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తాడు. అటువంటి హనుమద్వాహనం, హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చెయ్యాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకని ఆయన్ను ఎటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు, చంద్రాభం చరణారవిందయుగళం

గాంధీధరం వాలం శ్రోణిధరం దుకూలవసనం యజ్ఞోపవీతం ధరం హస్తాభ్యాం అవలంబితాంజలిపుటం హరావళీకుండలం.

0: ఎలా ఉన్నారో యజ్ఞోపవీతాన్ని ధరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వెనకల చక్కగా బ్రహ్మచారికి సంకేతంగా ఉండేటువంటి శిఖ చక్కగా వెలుగుతూ ఉండగా ఎవరైతే ఉన్నారో అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వెంకట రాఘవ గోవింద గోవింద, ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమతి శ్రీమంతులు శ్రీమాన్ మా బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవింద గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తిరఖండిత భవతు మే రామ త్వమేవాశ్రయః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని, ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే, అదే ఆయన శక్తికి యుక్తికి భక్తికి అన్నిటికీ కూడా. ఎందుచేతనంటే ఆ శబ్దంలోనే అంత మహత్వం ఉంది అంటారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకాహ పునఃప్రవేశభీత్యాదు మకారస్తు కవాటవత్ అని. రా అనే శబ్దం నోరారా మనం పలికినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిన పాపాలు తిరిగి వస్తాయేమో అని భీతి కలుగుతుందో ఆ పాపాలన్నీ తిరిగి ప్రవేశించకుండా రామ్ అని మకారం రెండు పెదవులు కలిపి పలికితే వచ్చేది మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందిట. కాబట్టి రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని ఒకటి. అంతేకాదు, యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రాముని తమ జీవితకాలంలో దర్శించారో, ఎవరినైతే రాముడు దర్శించాడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్తులతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి. అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవద్ దర్శనాన్ని ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మకుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడే నరుడుగా వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా, అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమిరా అని. ఎటువంటిది ఆ నామం అంటే, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామనామ స్మరణ చేయడం ద్వారా, రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు. కాబట్టి రామాయణ రచన ద్వారా రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆదికవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిష్టం యన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధురా అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యుత్క్రమంగా తిప్పి అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమం నో యదక్షరం తీసేయండి అన్నారు. మధుర అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో, ఎన్ మధ్యం తచ్చ తన్ముఖే, ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకు వచ్చి ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామా అనేటువంటి శబ్దం.

0: ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుందిట. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా మలుచుకుని తనకంటూ తానేమీ లేకుండా, తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా, తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకానొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడట హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్లు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్లు తేలుతూ ఉన్నాయట. అయ్యో నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసి సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోందే అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకు ముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయి వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన చూశాడు. ఎవరూ చూడలేదు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు. హనుమాయిలా రావయ్యా, ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తూ ఉంటే చక్కగా రాళ్ళు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతోందంటే? అప్పుడు చెప్పాడు హనుమ, స్వామి ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామ అని భక్తితో వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు, అది కాకుండా భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది కానీ తేలుతుందా స్వామి అని చెప్పి రామ తత్తోధికం నామ, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యామహే వయం అని మేము భావిస్తూ ఉంటామయ్యా, త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో, కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని, దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో, ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాద్రి సుదృఢైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకటాద్రి రమణుడి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభి రక్షిత ధర్మ అస్మాన్ రక్షతి, మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు, విశేషించి 6వ దినం రోజున ఈ ప్రాత ఉదయ సమయంలో హనుమత్వాహనంపై విహరిస్తూ దివ్యతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాహనం యొక్క మరిన్ని విశేషాలని మనకి బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు అందిస్తారు. వారి వాక్కులలో మనం వాహన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ప్రశాంత్ శర్మ గారు అందుకోండి.
1: కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు.

మహానుభావ, సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతక శాంత రూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో, తలుస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణం అంటే ఇదిగో ఎవరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరెట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ శకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీ వాడనంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా తేడా అంటే కృష్ణో ధర్మ సనాతన అని, వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడిగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం మన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా, ఆయన ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు

రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం భజే. అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చాడో, అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమలమూర్తి సాక్షాత్తు కోదండాన్ని ధరించి తాను ధర్మస్థాపన కోసం క్షత్రియుడుగా, అక్కడ కూడా ఒక విశేషం, నేను మానవుడినే, అందుకనే రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడు మానవుల కంటే, మానవుడు అనుభవించేటువంటి దుఃఖాలు సుఖాలు, సుఖాల కంటే దుఃఖాల యొక్క పాలే ఎక్కువ, కాబట్టే ఆ

0: దుఃఖంలో నుంచి కూడా ఏమాత్రం చలించకుండా ఏ విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి విశేషాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని, అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణా, ఇదిగో నేను రామదాసుడిని. మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాతే ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టే అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని, రావణుడితో మాట్లాడడం మొదలుకొని, అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామమని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజస్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్నిమార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అందుకనే అంటారు, జనాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జనాతి రామ తవ సఖ్యగతిం కపీచ, జనాతి రామ తవ యుద్ధగతిం దశాస్య, జనాతి రామ ధనదానుజయేవ సత్యం. రామ, నీ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడెవరంటే హనుమ అని. ఆ హనుమ రామనామ వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి, రామతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి, ఏ కార్యానికైనా సరే నా వెనక నాకు నిరంతరము రాముడు పరమాత్ముడు ఉన్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపటాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య దుష్టాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు ఆనందాన్ని కలిగించారో, ఎవరికి ఇవ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆ హారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన. తేజోధృతిర్యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశ దదౌ సా వాయుపుత్రాయ తంహారమసితే క్షణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పడుత్వం చ హనుమస్మరణాద్భవేత్ అనడానికి కారణం అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పిన వాడు ఎవరయ్యా అంటే, సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతమ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రునయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో, ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడో, అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి, వాక్ చాతుర్యానికి, వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై, నానుగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివినవాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదటి కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు, తానెక్కడుంటే

ఆనందం, సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతామ్మవారి కష్టాన్ని తొలగించే ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా హనుమ తన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం, సుఖప్రదం, సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత, సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామ స్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభు యొక్క, హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఆయన దర్శించడం ద్వారా అంటే, మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని, ధైర్యాన్ని, యశస్సుని, కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ ముక్తి అన్నారు. కాబట్టి నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీవెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు. కాబట్టి అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దింగివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద శ్రీ.

0: జయమంగళం,
1: ఏడుకొండలవాడ
0: వెంకటరమణ, గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవింద్ రెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి పర్యావరణ కాలుష్యం రూపకం. రచన శ్రీమతి అంబాపురం లహరి. నిర్వహణ శ్రీ ఎస్ఏ సుభాన్. వినే ముందుగా
4: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పర్యావరణ కాలుష్యం రూపకం. రచన శ్రీమతి ఏ లహరి. వ్యాఖ్యాతలు ఏ హేమంత్రాజు, కుమారి షైనీ షారోన్. నిర్వహణ ఎస్ఏ సుభాన్.
6: ఆది మానవుడు జీవావరణ వ్యవస్థను ఏ విధంగానూ మార్చకుండా తన జీవనాన్ని కొనసాగించాడు. నాగరికత పెరిగిన కొలది మానవుడు ప్రకృతిలోని జీవతుల్య స్థితికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రకృతి శక్తులను భీభత్సం చేస్తున్నాడు. జీవావరణ వ్యవస్థ మొత్తం ఒక అన్యోన్య ఆధార వ్యవస్థగా పనిచేస్తుంది. పర్యావరణంలో జీవించే ప్రాణులన్నిటికీ అన్యోన్య సంబంధాలు ఉంటాయి. ఈ పరస్పర సంబంధమే వాస్తవానికి ప్రపంచ పర్యావరణానికి, దాని సమతుల్య స్థితికి ఆధారభూతమవుతుంది. ఇది లేకుండా భూమిపైన జీవరాశి మనుగడ అసాధ్యం. ప్రకృతి సమతుల్యానికి భంగం కలిగితే మానవునికికే భంగం కలగవచ్చు.
7: ఆది మానవుడు జీవావరణంలో ఇమిడిపోయి తాను కూడా ఒక జీవిలాగా, జంతువులాగా జీవించేవాడు. నాగరిక మానవుడు మాత్రం ప్రకృతి ఇచ్చిన జీవావరణాన్ని సవరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో తాను ఒక కృత జీవావరణాన్ని సృష్టిస్తున్నాడు. అన్ని జంతువులలోకి మానవుడు ఒక్కడే జీవావరణ

0: పై తన ప్రభావాన్ని అధికం చేస్తున్నాడు. పర్యావరణ సమతుల్యంలో అరణ్యాల పాత్ర చాలా ఉంది. పర్యావరణ సమతుల్యం కోసం దేశ భూభాగంలో 1/3 అరణ్యాలు ఉండాలనే నియమానికి మనం ఎప్పుడో తిలోదకాలు ఇచ్చాం.
1: అడవుల వల్ల వాతావరణ కాలుష్యం నివారించబడటమే కాకుండా భూమిపైన ఉష్ణోగ్రత కూడా క్రమబద్ధం గావింపబడుతున్నది. నీటి ఆవిరిని మోసుకొని ఆకాశం మీద ప్రయాణించే మేఘాలను అరణ్యాలు ఆపివేసి వర్షం కురిసే విధంగా చేస్తాయి. భూసారాన్ని పరిరక్షించేందుకు అడవులు కవచంలాగా పనిచేస్తాయి. జలాశయంలో నీరు త్వరగా ఎండిపోకుండా కాపాడుతాయి. నదులలో, రిజర్వాయర్లలో మట్టి పేరుకుపోకుండా రక్షణ కల్పిస్తాయి. వన్యప్రాణులకు రక్షణ కల్పించి ప్రకృతిలోని సమతుల్యానికి కూడా ఎంతో దోహదం చేస్తాయి. బొగ్గు పులుసు వాయువుని పీల్చుకొని వాతావరణంలో ప్రాణవాయువు శాతం తగ్గకుండా చూస్తాయి.

0: అనేక వందల సంవత్సరాలకు పూర్వం రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతమంతా అడవుల వల్ల వర్షాలు కురిసి సస్యశ్యామలంగా ఉండేది. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటే మన దేశంలో మరికొన్ని ప్రాంతాలు ఎడారులుగా మారే అవకాశం లేకపోలేదు. మన దేశంలో అడవుల శాతం ఎక్కువగా నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఉంటే హర్యానా వంటి రాష్ట్రాలలో అసలు అడవులే లేవు. ఇది దేశానికి ఎంతో నష్టాన్ని కలిగించే విషయం.
1: నాగరిక మానవుడు కలప కోసం, వంట చెరుకు కోసం ఎన్నో విధాలుగా అడవులను నరికివేస్తున్నాడు. హానికరమైన తెగుళ్ల వల్ల, పెనుగాలుల వల్ల, వరదల వల్ల, పశువుల మేత వల్ల లక్షలాది హెక్టార్లలో అడవులు నశించిపోతున్నాయి. అడవులు నాశనం చేయడం వల్ల పెనుగాలులు అధికమైపోయి నేల క్షయం కూడా జరుగుతుంది. భూసారం కొట్టుకొనిపోయి రాళ్ళు

0: వన్యప్రాణులు కూడా పర్యావరణ పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వన్యప్రాణుల విషయంలో కూడా నాగరికుడైన మానవుడు అనేక విధాలుగా జోక్యం చేసుకుంటున్నాడు. దీనివల్ల అనేక తీవ్ర పరిణామాలు ఒకదాని వెంట ఒకటి పరిణమిస్తున్నాయి. ఈ పరిణామాలు జీవకోటి సుఖజీవనానికి అవరోధకాలు అవుతున్నాయి. వన్యప్రాణులంటే అనేక రకాల జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాలు. మన దేశంలో వన్యప్రాణుల సంఖ్య చాలా వేగంగా తరిగిపోతుంది.
1: మానవుడు ఆహారం కోసం, మాంసం కోసం, ఉన్ని కోసం, తాళ్ళు, చర్మాలు, దంతాలు, పులిగోళ్ల కోసం వన్యప్రాణులను నాశనం చేస్తున్నాడు. అంతేకాక జంతు సమూహాల నివాసాలను, అడవులను నిర్మూలనం చేస్తున్నాడు. పచ్చిక మైదానాలైన కొండగుట్టలలో పూడు వ్యవసాయం చేయడం, మృత ప్రాంతాలలో నీటిని తోడడం మొదలైనవి చేయడం వలన వన్యప్రాణుల జీవన మనుగడకు అవరోధాన్ని కలిగిస్తూ పర్యావరణ సమతుల్యానికి ముప్పు తెస్తున్నాడు.
0: కీటకాలను తినే పక్షులను, జంతువుల మృత కళేబరాలను తినే పక్షులను నిర్మూలించడం వలన ఆహార ధాన్యాలకు హాని కలిగించే కీటకాల పెరుగుదల ఎక్కువై తెగుళ్ళు, దోమకాటు వల్ల పంటలు విపరీతంగా నాశనమైపోతున్నాయి. పంటల దిగుబడి బాగా తగ్గిపోయి ఆహార సమస్య రానురాను తీవ్రమైపోతుంది. తెగుళ్లను, కీటకాల సంఖ్యను తగ్గించడానికి పక్షులు ఎన్నో విధాల దోహపడుతున్నాయి. పరజీవకాలైన గుడ్లగూబలు, గ్రద్దలు, రాబందులు మొదలైన పక్షులు కూడా పర్యావరణ సమతుల్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ రకమైన పక్షిజాతులన్నీ ఎలుకలను, కీటకాలను భక్షించి వాటి సంతతి పెరగకుండా అరికడుతున్నాయి.
1: మొక్కలలో పరపరాగ సంపర్కము సాఫీగా, తేలికగా జరగడానికి కొన్ని రకాల వృక్షాలలో విత్తనాల వ్యాప్తికి కూడా పక్షులు ఎంతగానో దోహదపడుతున్నాయి. మొక్కలు అరణ్యాలలోనూ, పచ్చిక మైదానాలలోనూ జంతువులకు వేటగాళ్ల బారి నుండి రక్షణ కల్పిస్తున్నాయి. వన్యమృగాల మూలంగా అడవులలో కొంతవరకు స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉంది. ఈ రకమైన పరస్పర అవకాశాలు తగ్గిపోతే జంతువులకి, మొక్కలకి చాలా నష్టం జరుగుతుంది. కీటకాల సంఖ్య అధికమైతే వాటికి కూడా రక్షణ తగ్గిపోతుంది. అప్పుడు కీటకాలు, చిన్న పక్షులు, గబ్బిలాలు, గుడ్లగూబలకు ఎరలైపోతాయి. కీటకాల సంఖ్య తగ్గిపోతే పరపరాగ సంపర్కం పూర్తిగా జరగక మొక్కల సంఖ్య కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇదంతా మానవ మనుగడకు అవరోధము.
0: మాంసాహారులైన మృగాలు శాకాహారం తిని జీవించలేవు. శాకాహారులైన జంతువులు కూడా మాంసాహారం తిని

0: బతకలేవు. మాంసాహారులైన మృగాలకు ఆహారంగా జంతువులు అవసరం. ఇదంతా చూస్తుంటే పర్యావరణంలో వివిధ భాగాలు గల పరస్పర సహకారాన్ని, అన్యోన్య సంబంధాలను సూచించే ప్రకృతి యంత్రాంగం మన ముందు కనబడుతుంది. అయితే గత 2-3 శతాబ్దాల నుండి వన్యప్రాణులకు ప్రమాదం అధికమైపోయింది. కొన్ని 100 సంవత్సరాల క్రితం అరణ్యాలు వన్యప్రాణులకు స్వర్గంలా ఉండేవి. అడవులన్నీ వన్యప్రాణులతో కలకలలాడుతూ చాలామంది విదేశీ పర్యటకులను ఆకర్షించేవి. కానీ ఇవన్నీ ఇప్పుడేవి. ఒకసారి జంతుజలాలలోని రకాలు నశించిపోతే మళ్ళీ వాటిని పునరుద్ధరించడం అసాధ్యం. ఈ జంతుజలాలను కాపాడుకోకపోతే మనం శాశ్వతంగా వాటిని పోగొట్టుకున్నట్లే.
1: కాలుష్యం మహమ్మారి వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. పొలాలలో వేస్తున్న క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువులు, మురుగునీటి ద్వారా, కాలువల ద్వారా, నదుల ద్వారా సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడే ఉండి జీవరాశిపై, వాటి మీద ఆధారపడే మానవ జాతిపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. కాగితపు పరిశ్రమలలో నుండి వెలువడే పాదరసము నీటిలో చేరి నీరు కూడా కలుషితమవుతుంది. మన రాష్ట్రంలో నీటిలో ఎక్కువ శాతం ఫ్లోరిన్ పరిమాణం ఉండడం వలన ఫ్లోరోసిస్ అనే వ్యాధి సంక్రమించి ఎముకల పటుత్వానికి అవరోధం కలిగిస్తుంది.
0: ఆకుపచ్చని మొక్కలు వాటి మూల పదార్థాలను భూమి నుండి, శక్తిని సూర్యుని నుండి గ్రహించి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. శాకాహార జంతువులు ఈ మొక్కలపై ఆధారపడతాయి. ఆ జంతువులను మళ్ళీ మాంసాహార జంతువులు ఆహారంగా తీసుకుంటాయి. జింక గడ్డి మొక్కలను తిని జీవిస్తుంది. సింహాలు జింకలను వేటాడుతాయి. ఇది ఒక ఆహారపు గొలుసు.
1: వృక్షాలు, జంతువులు, పక్షులు ఇవి లేనిదే మానవుని ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. మానవుడు కూడా ప్రకృతి వ్యవస్థలో ఒక అంతర్భాగమే. ఇవన్నీ మానవుని సహచర బృందాలు. మానవుని జీవితం సర్వాంగ సుందరంగా, సమగ్రంగా, సంపూర్ణంగా చేయడానికి ప్రకృతి మాత పంపిన స్నేహ సమూహమే ఇవి. ఇక కాలుష్యం విషయానికి వస్తే, మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహార పదార్థాలు కాలుష్యం అవడం వలన మానవాళికి జీవించే హక్కుని అరించివేస్తున్నాయి.
0: పారిశ్రామిక కాలుష్యం మూలంగా అనేక జీవరాశులు నశిస్తున్నాయి. పరిశ్రమల విషపూరితమైన వాయువులు, పొగలు వాతావరణంలోనికి వదులుతున్నాయి. ప్రతినిత్యం కార్లు, లారీలు, బస్సులు వదిలే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్ మోనాక్సైడ్ గాలిలో చేరిపోతున్నాయి. ఇవన్నీ మన ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. ఫ్యాక్టరీలు వెలువరించే విష పదార్థాల మూలంగా చుట్టుప్రక్కల ప్రాంతాలలోని పొలాలు బీడుభూములవుతున్నాయి. వ్యవసాయాన్ని వదిలేసి వేలాది మంది రైతులు పరిశ్రమలలో కూలీలుగా మారిపోతున్నారు. వారందరి సాంస్కృతిక, సాంఘిక జీవనంపై ఈ పరిస్థితుల ప్రభావం చాలా ఉంది.

0: ఇక శబ్ద కాలుష్యం సంగతి సరే సరి. సభలు సమావేశాల పేరుతో లౌడ్ స్పీకర్లు పెట్టి చెవులు బ్రద్దలు చేస్తుంటారు. ఈ శబ్ద కాలుష్యం వల్ల నాడీమండలం దెబ్బతిని భరించలేని బాధలతో మతిభ్రమించి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. శబ్ద కాలుష్యం వల్ల గుండెదడ, రక్తపోటు, గుండెపోటు అధికంగా వస్తున్నాయి. ఇక అత్యంత అపాయకరమైన రేడియో ధార్మిక ధూళి వల్ల కలిగే కాలుష్యం, అణ్వస్త్ర ప్రయోగాల వల్ల కలిగే కాలుష్యం యావత్తు వాతావరణాన్ని కలుషితం చేసి జీవరాశిని నశింపచేస్తున్నాయి. ఈ కాలుష్యాల వల్ల శిశుమరణాల రేటు విపరీతంగా పెరిగిపోయింది.
1: భూగోళం మొత్తానికి ఒక విధంగా ఓజోన్ పొర రక్షణ కవచం వంటిది. ఆ ఓజోన్ పొరను తూట్లు పొడిచే క్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగాన్ని అదుపు చేయాలని, ఆ తరువాత పూర్తిగా ఆపు చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓజోన్ పొర నశిస్తే సూర్యరశ్మి నుండి వెలువడే అల్ట్రావైలెట్ కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తాయి. ఇలా అల్ట్రావైలెట్ కిరణాలు తగలడం వలన మానవులకు చర్మ క్యాన్సర్లు, కంటి జబ్బులు రావడానికి చాలా ఆస్కారం ఉంది.
0: అంతేకాకుండా స్ట్రాటోస్ఫియర్ బాగా వేడెక్కిపోయి వాతావరణంలో ఊహించని మార్పులు చాలా వస్తాయి. భూగోళం పైన జీవరాశులు నశించడానికి కూడా దారితీయవచ్చు. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల ప్రకారం రాబో కాలంలో ఓజోన్లో చాలా నష్టం కలగడానికి ఆస్కారం ఉంది. ఆర్కిటిక్ ప్రాంతంలో అయితే ఓజోన్ పొర రోజురోజుకు కరిగిపోతున్నది. పారిశ్రామిక ఉత్పత్తులకు వినియోగింపబడే క్లోరోఫోరో కార్బన్స్ ఓజోన్ పొర నాశనానికి దారితీస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు అధికమైపోయి భూమిపై ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతూ ఉంది.

0: దీని ఫలితంగా హిమాలయాల్లోనూ ధృవ ప్రాంతాలలోనూ భారీగా మంచు కరిగి సముద్ర జలమట్టం పెరిగిపోతుంది. తీర ప్రాంతాలు జలమయమైపోయి సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. సముద్ర జలాలు బాగా వేడెక్కి గ్లేసియర్స్ కరిగి ప్రవహిస్తాయి. హరికేన్లు, తుఫాన్లు అధికం కావడానికి ఆస్కారం ఉంది. లక్షలాది ఎకరాల సారవంతమైన భూములకు సముద్ర జలాల నుండి ముప్పు ఏర్పడుతుంది.
1: జనాభా పెరుగుదల, శిలాజ ఇంధనాలు అధికం కావడం మూలంగా వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు శాతం అధికమవుతున్నది. పరిశ్రమల కోసం అడవులు నరికివేయడం వలన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలుగుతుంది. అంతేకాక మీథేన్, నైట్రస్ ఆక్సైడ్లు కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణభూతమవుతున్నాయి. సూర్యుని నుండి లభించే సౌర ధార్మిక శక్తిని భూమి తనలో కొంత ఇముడ్చుకుంటుంది, మిగిలిన భాగాన్ని వాతావరణంలోకి వదిలివేస్తుంది.
0: వాతావరణంలో ఉన్న బొగ్గు పులుసు వాయువు, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్లు భూగోళం పైన ఒక పెద్ద పొరగా ఏర్పడి ఈ సౌర ధార్మిక శక్తి వాతావరణంలోకి పోకుండా అడ్డుపడతాయి. దీనినే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. దీనివల్ల భూమి ఉపరితలం విపరీతంగా వేడెక్కి పోతుంది. సముద్రాల్లో చేపలు, ఇతర జలచరాలు చనిపోతాయి. మానవుల కళ్ళు, చెవులు, ఇతర అవయవాలు దెబ్బతింటాయి. కొత్త కొత్త రోగాలు వస్తాయి.
1: పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల, కాలుష్యం వల్ల, ప్రపంచ యుద్ధాల వల్ల జరిగే ప్రమాదం కంటే అధిక ప్రమాదం మానవ జాతికి కలుగుతున్నది. కాలుష్యాన్ని అదుపు చేయడానికి పర్యావరణ ప్రముఖులు సూచిస్తున్న పరిష్కార మార్గాలను తెలుసుకుని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. ప్రజలు సైతం పర్యావరణ సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన పెంచుకొని భావితరాల శ్రేయస్సు కోసం నేటి నుంచే ఉద్యమించాలి. అందరం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.
2: పర్యావరణ కాలుష్యం రూపకం విన్నారు. రచన శ్రీమతి ఏ లహరి, వ్యాఖ్యాతలు ఏ హేమంత్రాజు, కుమారి షైనీ షారోన్, నిర్వహణ ఎస్ఏ సుభాన్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: ఇప్పుడు వినండి ఒక పాట.

శ్రోతలు పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తావాహిని

0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది చెందుతూ ఉండగా, మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: బీతే ఏక్ దశక్ మే భారత్ నే అప్నే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కో భీ ఎక్స్పాండ్ కియా హై. సాథియో, భారత్ మే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే విస్తార్ హమారే సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ కే లియే భీ ఏక్ బడీ స్ట్రెంగ్త్ హై. భారత్ హర్ వో కదమ్ ఉఠా రహా హై జో హమే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే.
0: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, కిషౌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ఒప్పందం చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో సుమారు 90% ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించగా, మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా వెల్లడించారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: पुराना जो कैप था वो सितंबर 2014 में एस्टैब्लिश हुआ था. तब से अब तक एवरेज जो सैलरी है वो काफी बढ़ी है, कॉस्ट ऑफ लिविंग बढ़ी है. आज एक रेगुलर सैलरीड एम्प्लॉय की एवरेज इनकम करीब करीब 23,000 रूपए पर मंथ है, जो कि पहले से करीब 2.5 गुना ज्यादा बढ़ी है. भारत सरकार का इस पे एस्टिमेटेड गवर्नमेंट एक्सपेंडिचर रहेगा अबाउट 11,339 करोड़ रूपीज एवरी ईयर.
2: हिंदी दिनोत्सव संदर्भंगा కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషతోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణ యుగాన్ని సూచిస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని పౌరులను ఆయన కోరుతూ, అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
0: చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా బుధవారం ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడేవారిని ఉగ్రవాదమే ప్రేరేపించడంతో పాటు సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా పాల్పంచుకుంటోందని షాజాద్ భట్టి నెట్వర్క్ ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
2: గుజరాత్లోని గాంధీనగర్ మహాత్మా మందిర్లో మంగళవారం జరిగిన 10వ ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026 కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, వనరుల పరిరక్షణ వంటి ప్రాచీన విధానాలను ఆధునిక విధానాలుగా మార్చుకుంటోందని భూపేందర్ యాదవ్ తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ ద్వారా వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు వ్యర్థాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత ఐరోపా సమైక్య సంయుక్త ఫ్రేమ్వర్క్ మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దికి దోహదపడుతున్నాయని ఆయన తెలుపుతూ,
3: Today, I am happy to note that the declaration recognizes sustainability as an integral part of building resilience and calls for cooperation that advances sustainable development while strengthening economic and supply chain resilience. The declaration also recognizes that circularity must extend beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
0: తెలంగాణలోని హైదరాబాద్లో గురువారం నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026 తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని గవర్నర్ సూచించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని గవర్నర్ సూచించారు.
2: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది. వైఖానస ఆగమ పద్దతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేన్ల వారిని 4 మాడ వీధుల్లో ఊరేగించారు. ఇక మంగళవారం సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పట్టువస్తాలు సమర్పించారు. అనంతరం పెదశేష వాహన సేవలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
4: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను.

0: ప్రాంత జీవ వైవిధ్య పరిరక్షణకు, అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సోమవారం తెలిపారు. మిస్టీ పథకం కింద గుజరాత్లోని కచ్ ప్రాంతంలో 27,000 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవుల పెంపకం చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి నిర్దేశించిన 29,000 హెక్టార్ల లక్ష్యంలో ఇది గణనీయమైన పురోగతిగా పేర్కొన్నారు. తీర ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పెరిగే మడ అడవుల జాతులను అభివృద్ది చేసేందుకు జఖావ్లో ఏర్పాటు చేసిన సైన్స్ నర్సరీని మంత్రి భూపేంద్ర యాదవ్ తన బృందంతో కలిసి సందర్శించారు. స్థానిక తీర ప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం, బీఎస్ఎఫ్ సహకారంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యమని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: కర్ణాటకకు చెందిన ప్రముఖ సీనియర్ నటులు అనంత నాగ్కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి అనంత నాగ్ను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. అనేక దశాబ్దాలుగా కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషా చిత్రాల్లోనూ అనంత నాగ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, రంగస్థల కళాకారుడిగా ఆయన భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గురువారం నిర్వహించిన వారణాసి వాద్ నగర్ సంకల్ప యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ యాత్రలో చంద్రబాబు నాయుడుతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
0: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

0: పేర్కొన్నారు. కృత్రిమ మేధ, యంత్రాభ్యాసం, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని మారుస్తున్నప్పటికీ వ్యవసాయం ఎప్పటికీ అత్యవసర రంగంగానే ఉంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
1: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती. अन्न खेत में ही पैदा होगा. और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
2: హర్యానాలోని సోనిపట్లో చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని చెప్పారు. సినిమా, సంగీతం, గేమింగ్, యానిమేషన్, రూపకల్పన, ప్రచురణ, ప్రకటనలు, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని ఎల్ మురుగన్ పేర్కొన్నారు.
0: కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్ష

0: సాగర్ కార్యక్రమాన్ని గురు శుక్ర శని వారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు సముద్ర తీరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్, కృష్ణా జిల్లా వర్లగొంది దిప్ప బీచ్, ప్రకాశం జిల్లా మడనూరు పెద్దపట్టవపాలెం తీర ప్రాంతం, కాకినాడ బాబట్ల బీచ్లలో జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం అధికారులు, విద్యార్థులు, మత్స్యకారులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. సాగర తీర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలు, విద్యార్థుల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని ఇన్కాయిస్ అధికారులు తెలియజేశారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతీయ ఫర్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం మళ్ళీ అడుగుతున్నాను, కర్ణాటక రాష్ట్ర అధికారిక సీతాకోక చిలుక పేరేంటి అని చెప్పి అడగడం జరిగింది అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్ కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్పా. మరి ఇంకా ఎవరు మెసేజ్ చేశారు అంటే గనక శుభోదయం ప్రసన్న గారు అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ పూర్ణ గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారనమాట. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎం నరేష్, రోజా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ ప్రసన్న గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారనమాట. అలాగే గుడ్ మార్నింగ్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే గనక శ్వేత, లక్ష్మి వీళ్ళందరూ కూడా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు హైదరాబాద్ నుంచి అనమాట. అలాగే అంబిక అనమాట భవానీపురం నుంచి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు శుభోదయం ప్రసన్న మేడం ఎలా ఉన్నారు అంటూ ఆత్మీయ అనుబంధాల బొమ్మరిల్లు, సప్తవర్ణ శోభిత విరజిల్లు, మన హరివిల్లు అంటూ కవిత్వం కూడా పంపించేశారు మన ప్రోగ్రామ్ గురించి. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అనమాట. అండ్ అలాగే ఆన్సర్ కూడా కరెక్ట్ గానే పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అందరికీ శుభోదయం, మంచి పాటలతో ప్రారంభం అంటున్నారు అనమాట కొనకొండ రమణారావు గారు. ఓకే కవిత, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బెంగళూరు నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా శివ, శ్రీఫణి వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి సీతాకోక చిలుక అంటున్నారు. ఆ సీతాకోక చిలుక పేరేంటి అనేది క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ కి క్వశ్చన్ ఆన్సర్ ఎలా అవుతుంది, క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకేదో ఉంటుంది, అదే క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుంది అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటా, సో అలా వినేసేయాలంటే ఇంతకీ కర్ణాటక రాష్ట్ర అధికారిక సీతాకోక చిలుక ఏంటి అంటే మీరందరూ పంపించింది అనమాట. నేను అలా చెప్పేద్దాం అనుకుంటున్న టైంలో ఎవరు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మెసేజ్ చేశారనమాట. ఓకే ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ చేస్తారు, బట్ ఇట్స్ ఓకే, నేను ఆన్సర్ చెప్పేద్దాం అని ఎలాగో ఫిక్స్ అయిపోయాను కాబట్టి. మీరందరూ పంపించింది సదరన్ బర్డ్ వింగ్ అనమాట. మనం జోర్గా హుషారుగాలో దీని గురించి మాట్లాడుకున్నాం కూడా కదా. సో సదరన్ బర్డ్ వింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తో పాటు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ప్లే చేస్తున్నా. నిజంగా చాలా బాగుంటుంది ఈ సాంగ్, ఫ్రమ్ ద మూవీ ఇద్దరు మిత్రులు అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, పశ్చిమ కనుమలలో జన్మించి పశ్చిమ దిశగా అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? ఇదే అనమాట క్వశ్చన్. అయితే మళ్ళీ మీకోసం అడుగుతున్నా, పశ్చిమ కనుమలలో జన్మించి పశ్చిమ దిశగా అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? ఇదే క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడు గంగోత్రి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్న. ఈ సాంగ్ లో నాకు తెలిసి అన్ని నదులు ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఆన్సర్ కూడా దొరికేసేయచ్చు. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతీ ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు.

మనం అయితే ఉన్నాం హరిమిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. యాక్చువల్ గా ఈ సాంగ్ లో మన ఆన్సర్ ఏదైతే ఉందో అనది అనది తప్ప అన్ని వచ్చేసినాయి అనమాట. సో ఇలా కూడా క్లో ఆలోచించవచ్చు. సో సాంగ్ లో ఆల్మోస్ట్ అన్ని నదులు వచ్చాయి ఒక్క ఆన్సర్ తప్ప, అది మరి సంగతి అలా ఉంటుంది. ఇంకా మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక గుడ్ మార్నింగ్ అంటున్నారు ఆత్మకూరు తాటిపాముల ఆదిశేష్ అనమాట, ఆత్మకూరు నుంచి అనమాట. ఓకే, ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సుమని పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బొడ్డు తులసిదాస్ రవిపేట నిజామాబాద్ జిల్లా నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్, ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ హ్యాపీ సండే అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కొనగండ్ల రమణారావు గారు కవిత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, మీరు

ఆన్సర్ పంపించేశారు. అలాగే అంబికా గారు భవానీపురం నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, ఎవరు మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ ఆమ్లా, వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, ఎవరు మీ పేరు కనకయ్య గారు. ఓకే, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధు ఫ్రమ్ కోవెలకుంట్ల నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ప్రశ్న వినలేదు అంటున్నారు, ఏం పర్లేదు, ప్రశ్నతో పాటు ఆన్సర్ కూడా చెప్పేసిన, ఆల్మోస్ట్ ఆన్సర్స్ అన్ని చదివేశాను కాబట్టి. మరి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, దానికి ఆన్సర్ మీరు పంపించింది ఏంటి అంటే కనుక, పశ్చిమ కనుమలలో జన్మించి పశ్చిమ దిశగా అరేబియా సముద్రంలో కలిసే నది ఏది అంటే మీరందరూ పంపించింది అనమాట నర్మదా. సో నర్మదా ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తో పాటు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ జీనియస్ అనమాట. ఈ సాంగ్ వింటూ స్టేట్ 21.53 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక ఇంకా చాలా మంది అడిగిన క్వశ్చన్ కి అనుకుంటా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు? కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ ఇంకా శ్యామలాకర్ అనమాట. పెద్ద సీక్రెట్ ఏం లేదు, నా ఎనర్జీకి సీక్రెట్ మీరే అనమాట. మీరిచ్చే ఉత్సాహం, మీకోసం చేసే ప్రోగ్రామ్స్ అంతే. ఇంకా సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి అంటున్నారు. కొడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ వీళ్ళందరూ అనమాట. అండ్ సరే, మరి క్వశ్చన్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమని హవానా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను క్వశ్చన్ అయితే, ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమని హవానా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఇది అనమాట క్వశ్చన్. మరి మీరు దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మిమ్మల్ని హ్యాపీగా జాలీగా మీ జోష్ని ఇంకొంచెం పెంచడానికి, సంతోషాన్ని ఇంకా డబల్ చేయడానికి ఒక మంచి టూర్కి తీసుకెళ్ళిపోతున్నాడు. నేను కాదు, వెంకటేష్ అనమాట, అందుకే తీసుకెళ్ళిపోతున్నాడు అన్నాను. సో ఈ సాంగ్ వింటూ మీరు కూడా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాల్సిందే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా నుంచి. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేవసేన అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు సుమని గారు పెడన నుంచి. ఇంకా వేటపాలెం రామ్ నగర్ బాపట్ల నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి శివదాస్ రెడ్డి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. అండ్ జాఫర్ హుస్సేన్ అనమాట మైదుకూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుంచి అనమాట మస్తాన్ గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీనివాస్ అనమాట గన్నవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే కొనకొండ రమణారావు గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నాగేంద్రప్ప అనమాట, మొలకలమూరు తాలూకా అంటూ పంపించేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కానూరు నుంచి తాతారావు గారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కన్నయ్య గారు అనమాట ఎక్కడి నుంచి, మామిడి గుంటపల్లి నుంచి, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా ఇంకా ఎవరు అంటే పోరంకి నుంచి వీరరాఘవమ్మ గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, మీ అందరూ కనిపెట్టలేకపోయింది అంటే ఇంకా ఏదైనా సరే రివీల్ చేసే టైం అనేది వచ్చేసింది కాబట్టి చెప్పేస్తాను. అలా చెప్తూ ఉన్నారో లేదో ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట. లేదు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు, తెలియనివి తెలుసుకుంటూ అలా వెళ్ళిపోవడమే అనమాట. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమని హవానా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అంటే ఆల్మోస్ట్ కొంతమంది పంపించేశారు, కొంతమంది మాత్రం కనిపెట్టలేకపోయారు. మరి ఇంతకి ఏంటి ఆ కరెక్ట్ ఆన్సర్ అంటే పొగాకు పరిశ్రమ అనమాట. సో పొగాకు పరిశ్రమ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ మీ అందరికీ నచ్చాయని నేనైతే అనుకుంటున్నా, ఎప్పుడు చెప్పేదే అనమాట. మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు కొంచెం ఈసారి టైం పట్టచ్చు, మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. అండ్ ఇప్పుడైతే బాలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో హరివిల్లు ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు చక్కగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి సో ఆర్జే ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రానున్న 2 దశాబ్దాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీ 4.015 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తెలిపారు. రాష్టంలో రైల్వే నెట్వర్క్ను గణనీయంగా విస్తరించే లక్ష్యంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భారీ కార్యాచరణ సిద్దం చేసింది. రాష్టంలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలను అనుసంధానిస్తూ ముఖ్యంగా ప్రధాన ఓడరేవులను కలుపుతూ మొత్తం 9 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రతిపాదన రూపొందించింది. మధ్య పశ్చిమ భారతదేశంలోని తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట వంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని పోర్టులకు నేరుగా కనెక్టివిటీని పెంచడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ప్రయాణ దూరంతో పాటు సరుకు రవాణా వ్యయం కూడా గణనీయంగా తగ్గనుంది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాయల్ మెహతా నిజాయితీ అంకిత భవన్తో పనిచేసే జర్నలిస్టు అని ఆయన పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో ఈరోజు భారత అథ్లెట్లకు అత్యంత కీలకమైన రోజుగా ఉంది. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్ వంటి కీలక ఈవెంట్లతో పాటు షూటింగ్, టెక్బాల్లోనూ పథకాల కోసం భారత్ పోటీ పడుతోంది. మొత్తం 10 క్రీడా అంశాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. అయితే ఆసియా క్రీడల తొలి రోజే భారత పథకాల ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో భారత షూటర్లు రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో భారత్కు ఇదే తొలి పథకం. ఇక మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో సుచిక సెమీఫైనల్కు దూసుకువెళ్లి చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ఆమె భారత్కు ఈ క్రీడలో తొలి పతకాన్ని ఖాయం చేశారు. ఇక భారత మహిళల హాకీ జట్టు తమ ఆరంభ మ్యాచ్లో ప్రపంచం సృష్టించింది. పూల్ మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్పై ఏకంగా 19-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి తమ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, కావలిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సండే స్పెషల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సండే అంటే అందరూ ఆల్మోస్ట్ అనుకుంటారు అనమాట, బాగా ఎంజాయ్ చేద్దాం వీకెండ్ సాటర్డే సండే అనుకుంటారు, కానీ సండే ఉన్నన్ని పనులు ఇంకొక రోజు ఉండవు అనమాట. అంత బిజీ బిజీగా ఉంటుంది లైఫ్ అయితే మాత్రం. సో ఎనీవే, సండే ప్లానింగ్స్ అన్ని కూడా ముందే చేసేసుకుని ఉంటారు నాకు తెలిసి కదా. సో మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో అయితే మాత్రం ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. నటననే ఊపిరిగా, తన ఊపిరినే నటనగా జీవించి 7 దశాబ్దాలకు పైగా సినీ కళామ తల్లి ముద్దుబిడ్డగా టాలీవుడ్ ను మద్రాసు నుంచి హైదరాబాద్ కు తీసుకురావడంలో తన వంతు కృషి చేసిన, అనగానే మీకు టక్కున గుర్తొచ్చే ఫేమస్ పర్సనాలిటీ. ఈరోజు ఆయన జయంతి. మరి ఈ సందర్భంగా మనం మాట్లాడుకుందాం బోలెడన్నే సినిమా కబుర్లు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళు గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

ఎదగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

అగ్గి పుల్ల గీచేసే నీలో సైతం తరిమేసే.

గారి చిత్రానికి ఘంటసాల గారు పాడినటువంటి ఆత్రేయ గీతం ఇది. 11 hours 14 minutes 50 seconds లో ఉంది బీబీ క్లాక్. సో మరి ఈ రోజు సినిమా కబుర్లో ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా, సో ఏంటి ఆ స్పెషల్ అనేది అయితే మాత్రం మొత్తానికి అందరూ గెస్ట్ చేసేసే ఉంటారు. ఈ రోజు మనం ఒక ఫేమస్ అంటే సెలబ్రిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. మనుషులు మనకి భౌతికంగా దూరం అయినా కూడా కొంతమంది ఏంటి అలా వాళ్ళ జ్ఞాపకాలతో మనల్ని అలా పట్టేస్తారనమాట. అవి కొన్ని జనరేషన్స్, ఎన్ని జనరేషన్స్ అయినా కూడా మర్చిపోలేనంత విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో ప్రావీణ్యం ఉంటుంది కదా. ఆ టైప్లో చెప్పాలి అంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చిన వ్యక్తి, తెలుగు సినిమా ఎర్లీ ఇయర్స్ లో లీడింగ్ యాక్టర్స్ లో ఒకరు, 257 సినిమాల్లో నటించారు, నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ఫేమస్ అయ్యారు. ధర్మపత్ని సినిమాతో ఆయన సినీ జీవితానికి తెరలేచింది. అప్పటి నుంచి తెలుగు తమిళ సినిమాల్లో 75 సంవత్సరాలకు పైగా నటించారు. ఎన్టీఆర్ గారితో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తింపు పొందారు. ఆయనే అక్కినేని నాగేశ్వరరావు గారు. September 20, 1923 గుడివాడ మండలం రామాపురంలో జన్మించిన నాగేశ్వరరావు గారు 3 ఫిలింఫేర్ తెలుగు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు. అంతేకాదు భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకు ఇచ్చే కంట్రీ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మ విభూషణ్ అండ్ అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ ఇండియన్ సినిమా కూడా అందుకున్నారు. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రాముడు కాదు కృష్ణుడు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ధర్మపత్ని సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఏఎన్ఆర్ గారు 1944లో ఘంటసాల బలరామయ్య తెలకెక్కించినటువంటి సీతారామ జనరం ఈ సినిమాలో రామునిగా మనకి పండు వెన్నెలని కురిపించారనమాట. సో సోషల్, మైథలాజికల్, ఫోక్, ఫ్యామిలీ ఇలాంటి అంటే కుటుంబ కథా చిత్రాలు గానీ అన్ని సినిమాల్లో, అన్ని రకాల సినిమాల్లో ఆయన నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. నట సామ్రాట్ బిరుదు అందుకుని తన యాక్టింగ్ కెరీర్లో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953లో దేవదాసు సినిమాతో ప్రేమికుడిగా తన నటనకుగాను విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

1975లో భార్య అన్నపూర్ణ పేరు మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ అయితే స్థాపించారు. అండ్ అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా? ప్రేమాభిషేకం. 1981లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ప్రేమాభిషేకం చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:27:50 లో ఉంది వీబీ గ్లోక్ అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ దసరా బుల్లోడు. తెలుగులో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేసిన నటుడు నాగేశ్వరరావు గారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సెపరేట్ చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహానటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత ఏఎన్ఆర్. తన వారసులను సినీ పరిశ్రమకు అందించారు. మరి కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని గారు 1968 పద్మశ్రీ, 1988 పద్మభూషణ్, 1989 రఘుపతి వెంకయ్య అవార్డు, అలాగే 1996 ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ఇంకా 2011 పద్మ విభూషణ్ అందుకున్నారు. చార్మింగ్ ప్రిన్స్ నుంచి విరక్తి చెందినటువంటి, అంటే మద్యానికి బానిసై ప్రేమికుడి వరకు అనమాట, బ్రేవ్ సోల్జర్ నుంచి పవిత్రుడైన ఋషి వరకు, ఇంకా కాలేజ్ స్టూడెంట్ నుంచి సమర్థుడైనటువంటి ప్రభుత్వ అధికారి వరకు ఎన్నో రకాల పాత్రలు, అంటే వెరైటీ ఆఫ్ రోల్స్ లో నటించారనమాట అక్కినేని నాగేశ్వరరావు గారు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు, విష్ణువు, నారదుడు, అర్జునుడు పాత్రలు తనదైన శైలిలో రాణించారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం మనం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించినటువంటి దాసినారాయణరావు గీతం. ఇది యువరాజు చిత్రం నుంచి. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత 11:34:23 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే సినిమాలు బాలరాజు, రోజులు మారే, నమ్మిన బంటు ఇలాంటి సినిమాల్లో నటించి కింగ్ ఆఫ్ తెలుగు థియేటర్ గా పేరు పొందారు. కామెడీ ఫిల్మ్స్ లైక్ చక్రపాణి, మిస్సమ్మ, ప్రేమించి చూడు ఈ సినిమాలతో పాపులారిటీ సంపాదించుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి లైలా మజ్ను, అనార్కలి, బాటసారి, ప్రేమ్నగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశంలో నటనకు తెలుగు సినిమా విషాదరాజుగా, కింగ్ ఆఫ్ ట్రాజడీగా పేరు పొందారు. మరి ఆయన నటించిన ప్రేమాభిషేకం హైదరాబాద్ లో 533 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ క్రియేట్ చేసింది తెలుసా. అంటే కంటిన్యూస్ గా 365 రోజులు నడిచిన సినిమాల్లో ఒకే ఒక తెలుగు సినిమాగా రికార్డ్ సాధించిందనమాట అప్పట్లోనే. అండ్ అక్కినేని గారు నవరాత్రి సినిమాలో అయితే ఏకంగా 9 పాత్రలు నటించారు. అండ్ దేవదాసు సినిమాలో ప్రేమలో ఓడిపోయి మందుకి బానిసైన ప్రేమికుడిగా, శరశ్చంద్ర నవల్లోని కథానాయకుడికి జీవం పోసింది ఏఎన్ఆర్ గారి పాత్రను చెప్పొచ్చు. మరి ఈ క్యారెక్టర్ ని తర్వాత ఎన్నో భాషల్లో ఎంతో మంది నటించినా కూడా హిందీ ఫిల్మ్ యాక్టర్ దిలీప్ కుమార్ గారు చెప్పారు, అక్కినేని నటించింది ఒకే ఒక దేవదాస్ అని. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ క్యారెక్టర్ గురించి, ఆయన అద్భుతమైన నటన గురించి. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన దాసనారాయణ గీతం ఫ్రమ్ ద మూవీ బుచ్చిబాబు మీకోసం రెడీగా ఉంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

11:40, 25 seconds లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి 1991లో సీతారామయ్య గారి మనవరాలు అక్కినేని గారి నట జీవితంలో గోల్డెన్ జూబ్లీ సందర్భంగా విడుదలైంది ఈ సినిమా. కొత్త నటీ నటులతో ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టింది. మనిషికి మరెవ్వరూ ఇవ్వలేని మకుటం మంచితనం, మనిషికి కృషితో వచ్చే మంచి గంధం సామర్థ్యం అని నమ్మి అది ఫాలో అయ్యే వ్యక్తి మన ఏఎన్ఆర్ గారు. సో బ్రతుకు జీవితాన్ని సాధించు అనేది ఆయన తత్వం. ఈ జీవన వేదాన్ని పాటించి నటన అనే కళను నమ్ముకుని ఫిల్మ్ ఇండస్ట్రీ శిఖరాన్ని చేరుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారం అందుకున్న సంగీత సాహిత్య సమ్మేళనం మేఘ సందేశం ఏఎన్ఆర్ గారి 200వ సినిమా. మాట్లాడుకుందాం మరిన్ని కబుర్లు. బిఫోర్ దట్ కేజే యేసుదాస్ ఆలపించినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం మేఘ సందేశం చిత్రం నుంచి ఇప్పుడు మీకోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు.

సీతారామయ్య గారి మనోరాలు ఈ చిత్రం నుంచి చిత్ర అండ్ జిక్కి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. 11 hours 50 minutes 29 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఏఎన్ఆర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా. సో హీ డిడ్ హిస్ బెస్ట్ అని చెప్పాలి. అంటే మనిషిగా సంఘజీవిగా కూడా అక్కినేని గారు తన వంతు కృషి చేశారు. సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి సుడిగుండాలు, మరో ప్రపంచం ఇలాంటి సందేశాత్మక చిత్రాలను కూడా ఆయన ఆదుర్ది సుబ్బారావు గారితో నిర్మించారన్నమాట. అండ్ గుడివాడ కాలేజ్ కి ల్యాండ్ డొనేట్ చేశారు. ఆ కాలేజ్ కి అయితే ఏఎన్ఆర్ కాలేజ్ అని పేరు కూడా పెట్టారు. మరి తను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్, డొనేషన్స్ ఏర్పాటు చేశారన్నమాట. ఆయన నటించిన ఆఖరి సినిమా మనం. సో ఫ్యామిలీలో నాగార్జున గారు, నాగ చైతన్య అండ్ అఖిల్ అమ్మల గారు వీళ్ళందరూ కూడా ఉంటారు ఈ సినిమాలో అయితే. అండ్ ఏఎన్ఆర్ గారి ఆఖరి సినిమా అని మనం చెప్పలేమండి, ఎందుకంటే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు సినిమా కబుర్లో ఏఎన్ఆర్ గారిని గుర్తు చేసుకుని ఆయన గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుని పాటలు విన్నాం కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఈనాటి మన సండే స్పెషల్ సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ నేను ప్లే చేస్తున్నాను. రాముడు కాదు కృష్ణుడు ఈ చిత్రం నుంచి అండ్ అలాగే ఇద్దరు ఇద్దరు ఈ చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12 అవర్స్ 10 మినిట్స్ 29 సెకండ్స్ లో ఉంది. బీబీ క్లాక్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, ఉన్నికృష్ణన్ చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం పరదేశీ మూవీ నుంచి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి అయితే మనం వచ్చేసాం తెలుగు భాష. కాలానుగుణంగా ఎన్నో దేశాల సంస్కృతులు రాజ్యాల ప్రభావాన్ని స్వీకరిస్తూ భాషాపరంగా తన స్థానాన్ని అంటే లింగ్విస్టిక్ పొజిషన్ ని నిలబెట్టుకుంటూ ఎదిగింది మన తెలుగు భాష. తెలుగు భాష ఓ ప్రవహించే నది లాంటిది. మన తెలుగు భాషలో మనం రోజు ఉపయోగించే కొన్ని పదాలు సాన్స్క్రిట్, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్ వీటి నుంచి వచ్చినవే. అంటే పోర్చుగీసు, బ్రిటిష్, పర్షియన్ల పరిపాలనా కాలంలో ఇవి మన తెలుగు భాషలో కలిసిపోయాయి. అయితే విషయం ఏంటంటే మనం ఈ ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్ పదాలని వాటి తెలుగు అర్థాల గురించి ఆలోచించకుండానే రోజువారీగా మనం వాడేస్తూ ఉంటాం. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి మీకోసం నేను రెడీగా ఉంచాను, తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం ఎన్సీఏ మూవీ నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. కార్తీక్, దీపిక పాడినటువంటి శ్రీమణి గీతం. దిలీప్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు.
2: మనం రోజు వాడుతున్న పదాలు అవి. మోర్ ఓవర్ మెనీ ఇంగ్లీష్ వర్డ్స్ లైక్ డైలీ కాన్వర్జేషన్ లో కొన్ని కూడా మనకి భాగమైపోయాయి అన్నమాట. అందులో కొన్ని పదాలు ఏంటంటే మన నాలుగు మీద ఎంతలా నాటుకుపోయాయంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఈ పదాలు మాత్రం అలాగే ఉండిపోయాయి అన్నమాట. అందులో నంబరు, బస్సు, క్రికెట్, స్టేషన్, రైలు, ఫెయిల్, డాక్టర్, ఇంజనీర్, ఆఫీసర్, టైం, బ్యాటరీ, లైట్, బిల్లు, ఇంకా సైకిల్, రసీదు, పోస్టర్, పర్స్ ఇలా అన్నమాట. సో ఈ పదాల అర్థాలు అంటే తెలుగు అర్థాలు మనం ఆలోచించకుండానే మనం వాడేస్తున్నాం. ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు అనిపిస్తుంది ఏంటి ఇవన్నీ తెలుగు పదాలు కావా అని చెప్పాను. ఎస్ చెప్పాను కదా, కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్ అని తెలుసుకోకుండానే అంటే వాటికి తెలుగు అర్థాలు తెలుసుకోకుండానే మనం డైలీ కాన్వర్సేషన్స్ లో వాడేస్తూ ఉంటాం అనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. బిఫోర్ దట్ రాజా చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. చిత్ర గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదే నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
4: Vintanaru Vivid Bharati FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో కోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమాపేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమాపేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్ట్రిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: America తో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్దానికి సైతం సిద్దంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అన్ని రంగాలు, ఫ్రంట్లలో యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్, సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకితభావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం 1898 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా భారత్ రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు వాంగి నేహా చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

అంతఃపురంలో అందాల చిలక, సూపర్ సాంగ్ కదా. యా రుద్రమదేవి చిత్రం నుంచి అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు. చిత్ర గారు, సాధనా సర్గం, చిన్మయి ముగ్గురు అసలు ఎంత బ్యూటిఫుల్ గా పాడారు కదా ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ పాట విన్న తర్వాత 12 hours 45 minutes 42 seconds లో ఉంది బీబీ క్లాక్. మరి మీకు తెలిసిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటాం కదా, తెలుగు అర్థాల గురించి. అంటే కొన్ని మనం డైలీ కాన్వర్జేషన్ లో మాట్లాడే భాషల్లో, అంటే మన భాషలో మాట్లాడేటువంటి తెలుగు పదాలు అని అనుకుని మాట్లాడేస్తున్నాం, బట్ తెలుగు అర్థాలు అయితే వాటికి మనకి తెలియదు అనమాట. సో యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా, ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి, అలాగే ఉర్దూ ఉంది, అరబిక్, వీటి నుంచి వచ్చినవి అనమాట, సాంస్క్రిట్, ఈ లాంగ్వేజెస్ నుంచి వచ్చినవన్నీ కూడా మనం తెలుగులో మాట్లాడేస్తూ ఉంటాం, బట్ వాటి అర్థాలు తెలియకుండానే. అలాగే సిమిలర్లీ టర్కిష్ వర్డ్స్ లైక్ ఫకీర్ గాని, తివాచి గాని, ఫిరంగ్, ఈ టర్కిష్ భాషా పదాలు కూడా మన వాడుక భాషలో భాగమైపోయాయి. ఈ పదాలన్నీ వేరే భాషకు చెందినవే, కానీ అవి మన డైలీ కాన్వర్జేషన్ లో ఎంతలా కలిసిపోయాయంటే చాలా మంది తాము మాట్లాడుతున్నది తెలుగు అనుకుని నిజానికి ఒక ఫారిన్ లాంగ్వేజ్ అన్న విషయాన్ని కూడా గ్రహించలేనంతగా భాగమైపోయాయి అనమాట. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు కాలంలో పరిపాలన, వాళ్ళ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎన్నో పదాలు కూడా మన తెలుగులో భాగమయ్యాయి. లైక్ ఎలాంటి అంటే రోజు, అసలు, చిరునామా, కలం, కాగితం, జవాబు, ఖర్చు, ఇవన్నీ కూడా అనమాట. చాలా ఆలోచిస్తున్నారు కదా ఇదేంటి ఇవి మన తెలుగు కాదా అని. సో ఇలాంటి పదాలు తెలుగులో మనం విడదీయరానంతగా కలిసిపోయాయి. సో మనం మాట్లాడుతున్నాం కదా రోజు, అంటే రోజు అనే పదం పర్షియన్ పదం రోజ్ నుంచి వచ్చింది. అలాగే అసలు అనే పదం అరబిక్ పదం అసల్ నుంచి, తయారు అనేది ఉర్దూ పదం తయ్యార్ నుంచి వచ్చింది, ఇక ఖర్చు అనే పదం ఉర్దూ పర్షియన్ పదం ఖర్చ్ నుంచి తెలుగులో భాగమైంది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా మనం మాట్లాడే పదాలన్నిటికీ ఇంత, అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఇంత ఉందనమాట మనకి తెలియదు, కానీ మనం రోజు, అసలు, రోజు, పదం ఇలాంటివన్నీ మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. బట్ వీటి అసలు లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ భాష నుంచి వచ్చింది, వీటి అర్థాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. రక్షిత సురేష్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?

0: చేస్తామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
0: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. 12:53:55 లో ఉంది వీబీ క్లాక్. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఎన్నో దేశాల సంస్కృతులు రాజ్యాల ప్రభావాన్ని స్వీకరిస్తూ మరింత సమృద్దిగా ఎదిగింది మన తెలుగు భాష. అందుకే మనం మాట్లాడే భాష కేవలం తెలుగు మాత్రమే కాదు, చరిత్రను, సంస్కృతులను, అనేక భాషల ముద్రను తనలో దాచుకున్న సజీవ తెలుగు. విదేశీ మూలం ఉన్న ప్రజల నోట నిత్యం వినిపించే ప్రతి పదం చివరికి మన భాషలో భాగమే. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం, నీకు నేను నాకు నువ్వు, ఈ చిత్రానికి ఎస్పీ చరణ్ పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు గుండిసెట్టుపల్లి వద్ద హందరినివా జలహార్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణా కోసం మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళికను సిద్దం చేయాలని సీఆర్డీఏ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెంబర్ 1గా ఏపీ విద్యా వ్యవస్థ మారుతుందని ఈరోజు కాకినాడలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. క్లాస్ రూమ్ నుంచే సమాజంలో మార్పు సాధ్యమని అందుకే విద్యాశాఖ ఎంచుకున్నామని చెప్పారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని నివారించేందుకు చర్లపల్లి శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను అక్టోబర్ నవంబర్ నెలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. శుభ్రమైన వీధి చీపురుతో మొదలవదని, అది ఒక బాధ్యతాయుతమైన పౌరుడితో మొదలవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం రోజు పరిశుభ్రతను మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు సమాధానాలు రాయడానికి 32 పేజీల బుక్లెట్ అందించనున్నారు. ప్రస్తుతం భాషా సబ్జెక్టులకు 24 పేజీలు, గ్రూప్ సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్ ఇస్తున్నారు. వచ్చే సంవత్సరం నిర్వహించనున్న పబ్లిక్ పరీక్షలో అన్ని సబ్జెక్టులకు 32 పేజీల సమాధానాల బుక్లెట్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటిదాకా రోడ్డు మార్గంలో రవాణా అవుతున్న కలప గుజ్జును తొలిసారిగా రైళ్లు రవాణా చేశారు. కాకినాడ పోర్టు నుంచి మహారాష్టలోని బిగ్వాన్కు కలప గుజ్జు లోడుతో ఉన్న రైలు నిన్న బయలుదేరింది. ఇది రైల్వేలో సరికొత్త మైలురాయిగా నిలిచిందని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్టంలోని ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలకు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వర్ష సూచన జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. కావలిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

ఏజ్ పెరిగే కొద్దీ కూడా, అంటే లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ. మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట, ఎందుకంటే లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ అనేవి సర్టెన్ ఏజ్లో, అంటే కరెక్ట్ ఏజ్లో గనక మనం ఫాలో అవ్వగలిగితే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది, ఫ్యూచర్ హెల్త్ బాగుంటుంది అన్నమాట. సో మరి మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేస్తే మన ఫ్యూచర్ అలాగే ఫ్యూచర్ హెల్త్ బాగుంటుందో తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 పై ధీరా విత్ మీ జ్యోతి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండ వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

శివా చిత్రానికి మనోజ్ జానకి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ధి పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేపు పాల్గొంటారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించడంతో పాటు 38 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు కుప్పం రైల్వే స్టేషన్లో అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పర్యటనలో 2వ రోజు మంగళవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రానికి తిరిగి అమరావతి చేరుకుంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకుందామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెత్తను ఉత్పత్తి చేసే చోటే తడి పొడి చెత్తగా వేరుచేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రపంచ పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత అనే విషయాన్ని పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా స్ఫూర్తికి ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. స్వచ్ఛరథం వంటి కార్యక్రమాల ద్వారా పునర్వినియోగం చేయగల వ్యర్థాలకు విలువ కల్పించేలా ప్రజలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇప్పటికే 1,30,00,000 కిలోల పొడి చెత్తను సేకరించి 20,11,00,000 రూపాయల విలువను సమకూర్చారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు కేంద్ర మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: నిన్న గరుడ సేవ జరిగింది. రాత్రి తిరుమలలో అద్భుతమైనటువంటి వర్షం రాత్రి రావడం జరిగింది. కాబట్టి మనకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని గాని, తాగునీటి గాని, ఇతర ఎన్వైర్న్మెంట్ దృష్టిలో గాని వర్షాలు అనేటువంటి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సంవత్సరము చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వర్షాలు తగ్గాయి. దీన్ని పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి కనుకరించి వర్షాలు కురిసే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో ఒక అభివృద్ది చెందిన దేశంగా భారత్ ముందుకెళ్లడం కోసము నరేంద్ర మోడీ గారిని కూడా పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వ్యర్థాల శుద్ది పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని బయోగ్యాస్ ప్లాంట్, నిర్మాణాల కూల్చివేత వ్యర్థాల శుద్ది ప్లాంట్ను మంత్రి అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఆయా ప్లాంట్ల సామర్థ్యం, వ్యర్థాల సేకరణ విధానం, శుద్ది ప్రక్రియ, ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మిగతా ప్లేసుల్లో కూడా ఈ మధ్య 6 ప్లాంట్లని శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. రాబోయే 2 సంవత్సరాలు ఆ ప్లాంట్లన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయితే ప్రతిరోజు వచ్చే 7,000 టన్నులు 6,500 టన్నులు ఈ ప్లాంట్కి వెళ్లి అక్కడ బర్న్ అయ్యి పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం తీసుకుంటే ఆ రోజు మనం డిజైన్ చేసిన ప్లాంట్ 1,200 టన్స్ పర్ డే తీసుకుంది. అయితే చుట్టుపక్కల ఉన్న అనేక మున్సిపాలిటీస్ నుంచి చిత్తడికి వస్తూ ఎక్సెస్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ మళ్ళీ మరొక 400 టన్ను
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి ముద్రా యోజనను చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో రూపొందించారు. సంప్రదాయ బ్యాంకింగ్ రుణాలకు దూరంగా ఉన్న చిరు వ్యాపారులకు హామీ లేకుండా రుణాలు అందించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించేందుకు, కొనసాగించేందుకు, విస్తరించేందుకు ఈ పథకం అవకాశం కల్పించింది. ముద్రా రుణాల్లో 68% మహిళలకు, 51% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు అందినట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 2015-2018 మధ్య ముద్రా పథకం ద్వారా 1.12 కోట్ల నికర అదనపు ఉద్యోగాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ పథకం కేవలం వ్యాపారాల ఏర్పాటుకే కాకుండా ఉపాధి అవకాశాల కల్పనకు కూడా దోహదపడినట్లు వెల్లడైంది. ముద్రా పథకం పరిధిని మరింత విస్తరిస్తూ 2024లో రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పటికే విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి మరింత పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు ఇది అవకాశాన్ని కల్పించింది. అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయంగా ముద్రా యోజనను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: ఉద్యమశీలతా కో హర్ భారతీయ కే లియే సహజ్ బనానే మే ముద్రా యోజనా కి బహుత్ బడి భూమికా హై. బినా గ్యారంటీ కే బ్యాంక్ లోన్ కి ఇస్ యోజనా నే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిచ్చడే ఆదివాసీ ఉద్యమియో కా ఏక్ బహుత్ బడా వర్గ్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో మే కియా హై, దూర్ సుదూర్ గావో మే కియా హై. ఇస్ యోజనా కే తహత్ అభీ తక్ లగ్భగ్ 19 లాఖ్ కరోడ్ రూపాయే రుణ కే తౌర్ పర్ దియే గయే 19 లాఖ్ కరోడ్ రూపాయే.
0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులను పరిశీలించి వాటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. రాష్టంలోని జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా 6 నెలల పాటు ప్రత్యేక అధికారులు జిల్లా ప్రజాపరిషత్ల అధికారాలను, విధులను నిర్వహించనున్నారు. అదేవిధంగా మండల పరిషత్ల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను నియమించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. జిల్లా డివిజన్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఆదేశించింది. ఇంజనీరింగ్ అధికారులను మాత్రం ప్రత్యేక అధికారులుగా నియమించరాదని సూచించింది. రింగు రోడ్డు నిర్మాణం పూర్తయితే నంద్యాల జిల్లా వనగానపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె రింగు రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించిన ఆయన అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 80% పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. 56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 10.68 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ది, పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: BFM 101.3.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: అరే రే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
4: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 వరకు తీసుకోవచ్చు.
3: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:31:20 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మహిళల కోసం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా. ఆడవాళ్లు ఖచ్చితంగా 30 ఏళ్లు దాటిన తర్వాత తమ లైఫ్ స్టైల్ పై ఫోకస్ అనేది పెట్టాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు ఎవరు, హెల్త్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఎందుకంటే ఆ వయసుకి వచ్చేటప్పటికి చాలా మందికి మ్యారేజ్ అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు, అండ్ జాబ్ చేసే వాళ్ళైతే ఇటు ఇంటి పని అటు ఆఫీస్ పనులతో బిజీ బిజీగా ఉంటారు. మరి జాబ్ చేయని వాళ్ళు ఇంటి పనులు, పిల్లలు, ఇంకా పెద్దలు, వీళ్ళందరినీ చూసుకుంటూ బిజీగా ఉంటారు అనమాట. మరి ఈ టైంలో వాళ్ల హెల్త్ ని పట్టించుకోవడం అనేది మానేస్తారు. మరి శరీరంలో జరిగే చిన్న చిన్న చేంజెస్ ని కూడా గమనించరనమాట. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నా కూడా ఆ పర్లేదులే అని దాటేసేస్తూ ఉంటారు. అంటే టెంపరీగా ఏదో పిల్ వేసేసుకోవడం, టాబ్లెట్స్ తీసేసుకోవడం అట్లా అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి 30స్లో ఉండేటువంటి ప్రతి మహిళ కూడా తన హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో హెల్త్ అనేది బాగుంటుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, అండ్ ఫిట్గా ఉంటారనమాట. సో దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నౌ మీకు ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. నువ్వే నువ్వే చిత్రానికి కేకే పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సూపర్ సాంగ్ విన్న తర్వాత 1 hour 38 minutes 39 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి హెల్త్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పాను 30s దాటగానే. అంటే హెల్త్ మీద ఫోకస్ చేయాలి అంటే బయటకు వెళ్లి కష్టపడాలి అని చెప్పట్లేదు, కానీ మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. వాటి వల్ల స్ట్రెస్ దూరం అవుతుంది, హెల్త్కి మంచిది, అంతేకాదు అందానికి కూడా మంచిది. ఇప్పుడు అందం అంటే ఖచ్చితంగా ఫాలో అవుతారు అమ్మాయిలు కదా. మరి 30s లో లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పాను. అవేంటంటే ప్రతిరోజు కూడా మీ డేని స్టార్ట్ చేసేటప్పుడు, అంటే నిద్ర లేచాక ఒక 5 నుంచి 10 నిమిషాలు నడవండి. ఎండలు నడిస్తే కూడా మంచిదే. ఇన్ కేస్ నడవడానికి కుదరట్లేదు అనుకుంటే మాత్రం మీ బెడ్రూమ్లోనే మీ బాడీని స్ట్రెచ్ చేయండి. దీనివల్ల మీ మైండ్ బాడీ రీసెట్ అవుతుంది, హార్మోన్స్ కూడా అదుపులో ఉంటాయన్నమాట, అండ్ అలాగే కండరాలు పట్టేయడం లాంటివి తగ్గుతాయి. దీన్ని గనక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. సో మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం మరిన్ని మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో ఎంజాయ్ లిజనింగ్.

సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఘర్షణ మూవీ నుంచి ఒక లవ్లీ ట్రాక్ అనమాట. హరిణి పాడినటువంటి కులశేఖర్ గీతం ఇది. 1 hour 50 minutes 15 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో మనం మాట్లాడుకుంటున్నాం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ 30s తర్వాత తీసుకోవాల్సినటువంటి హెల్త్ కేర్ గురించి, అంటే లైఫ్ స్టైల్లో మనం చేయాల్సినటువంటి చిన్న చిన్న మార్పుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. తర్వాత మార్నింగ్ లేవగానే కాఫీ లేదా టీ ఇవి తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇది హెల్త్కి అస్సలు మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఏజ్ పెరిగే కొద్దీ కూడా వీటి వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ లైక్ అంటే కడుపు ఉబ్బరం ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి నైట్ టైం వాటర్లో మెంతులు కానీ జీలకర్ర కానీ నానబెట్టుకుని ఇది మార్నింగ్ లేచిన తర్వాత తాగండి. దీనివల్ల ఏంటంటే గట్ హెల్త్ బాగుంటుంది, కడుపు ఉబ్బరం అనేది ఉండదు, మార్నింగ్కి చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే షుగర్ క్రేవింగ్స్ కూడా కంట్రోల్లో ఉంటాయట, డైజెషన్ కి చాలా మంచిది. అలాగే ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. మరి వయసు పెరిగే కొద్దీ అందరికీ కూడా మజిల్ వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ముఖ్యంగా మహిళలకు. మగవాళ్ళకంటే కూడా ఎక్కువగా ఈ మజిల్ లాస్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి కండరాలకు బలం అందించాలి అంటే ప్రోటీన్ మీద ఫోకస్ చేయాలి. అందుకోసం ఏం చేయాలి అంటే ఎగ్, యోగర్ట్, స్ప్రౌట్స్, ఫిష్ ఇలాంటి వాటిని ప్రోటీన్ రూపంలో మీ డైట్లో చేర్చుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు మీరు ఎనర్జెటిక్గా ఉండటానికి ఇవి ఈ ఫుడ్ అనేది, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. దీనివల్ల హెయిర్ హెల్దీగా ఉంటుంది, చక్కగా బ్యూటిఫుల్గా హెల్దీగా హెయిర్ను కూడా పెంచుకోవచ్చు. సో అదన్నమాట మ్యాటర్. ఇంకా ఉన్నాయి బోల్డన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, రౌడీ అల్లుడు ఈ చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి భోజనం చేసిన ప్రతిసారి కూడా అది మధ్యాహ్నం గానీ సాయంత్రం గానీ నైట్ ఎప్పుడైనా సరే తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు వాక్ చేయండి, చిన్న చిన్నగా నడవడానికి ట్రై చేయండి చాలు. ఇలా చేయడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే కాన్స్టిపేషన్ కి దూరంగా కూడా ఉండొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా తీసుకునే ఫుడ్ లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఖచ్చితంగా డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే ఆకలేసినప్పుడు చాలా మంది ఏంటంటే అడుదిరిగి ఇడిదిరిగి స్నాక్స్ వేసేస్తూ ఉంటారు, లైక్ బిస్కెట్స్ గానీ మిక్సర్ స్నాక్స్ ఇలాంటివి అనమాట. ఇలాంటి చిరుతిండికి బదులుగా బాదం, వాల్నట్, పల్లీలు ఇలాంటి వాటితో రీప్లేస్ చేయండి. ఇక డిన్నర్ విషయానికి వస్తే చాలా మంది లేట్ గా అన్ని పనులు అయిన తర్వాత భోజనం చేస్తారు. అలా కాకుండా నైట్ టైం ఏంటంటే తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లైక్ 7:30 to 8 మధ్యలో ఈ లోపే భోజనం అనేది కంప్లీట్ చేసేయండి, అంటే చేయడం అలవాటు చేసుకోండి. ఇది చాలా హెల్ప్ చేస్తుంది, దీనివల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది, బెటర్ స్లీప్ ఉంటుంది, ఉదయాన్నే మనకి అలసిపోయిన ఫీలింగ్ ఉండదన్నమాట. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మీ లైఫ్ స్టైల్లో చేస్తే ఆరోగ్యానికి బోలెడని ప్రయోజనాలు ఉంటాయి. సో మీ అవకాశాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు తీసుకొని హెల్దీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఇది ఈనాటి ధీరా.
3: This is Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. President Draupadi Murmu to address valedictory session of International Conference on the Future of Environment and Climate Dynamics in New Delhi this evening. Rashtriya Sankalp Samaroh has been organized at various locations across the country to eradicate drug abuse among youth. Tensions escalate in West Asia as Houthis launch missile and drone attacks at Saudi Arabia. Indian shooters sign at Asian Games with 2 silver medals in Nagoya, Japan. India storms into finals of the Asian Games women's cricket after defeating Bangladesh in Nisin, Japan. Shefali Verma becomes the first batter to score century. Smriti Mandhana becomes highest run scorer in women's T20 international. And IMD forecasts heavy rainfall over Andaman and Nicobar Islands, coastal Andhra Pradesh, Karnataka, Kerala, Tamil Nadu, Puducherry and Telangana today. President Draupadi Murmu will address valedictory session of the International Conference on the Future of Environment and Climate Dynamics in New Delhi this evening. The 2-day conference has been organized by the National Green Tribunal, NGT. During the session, Union Minister of Power Manohar Lal, Supreme Court Judge Justice V.V. Nagaratna, Chairperson of NGT Justice Prakash Srivastav, and Solicitor General of India Tushar Mehta are likely to be present. We have a report.
4: The Conference on the Future of Environment and Climate Dynamics provided a platform for the exchange of judicial approaches, scientific knowledge, environmental governance practices and institutional experiences across jurisdictions. The conference witnessed the participation of environmental experts, judges of the Supreme Court of India and high courts, district court judges, secretaries of various ministries, senior government officials and other stakeholders. It also brought together eminent judges and judicial representatives from 17 countries. It facilitated dialogue on critical environmental and climate challenges, including gaps in policy formulation, implementation and enforcement, and explore ways to strengthen environmental governance and institutional cooperation. Aman Yadav, Akashvani News, Delhi.
3: On day one of the conference yesterday, Prime Minister Narendra Modi said that India's contribution to per capita carbon emissions is less than half of global average. Mr. Modi said that India is rapidly working in areas like clean mobility and green hydrogen. Rashtriya Sankalp Samaroh has been organized at various locations in the country to eradicate drug abuse among youth as part of Nasha Mukt Yuva Abhiyan. The Minister of Youth Affairs and Sports has said that Rashtriya Sankalp Samaroh has been organized across 1,067 locations in the country. The Nasha Mukt Yuva for Viksit Bharat 100 Weeks Nasha Mukt Yuva Abhiyan is witnessing nationwide youth mobilization. The ministry added that this program will be organized across 471 districts, My Bharat offices, along with 596 locations of partner organizations. The Samaharoh aims to bring the campaign's message directly to young people through Nasha Mukt Pledge, signature campaign, thematic street plays, slogan writing, and youth-led discussions. In Punjab, the third phase of Bharatiya Janata Party's Nasha Mukt Yatra was launched today by Union Minister of State for Law and Justice Arjun Ram Meghwal from Fazilka's Sadiki border. The Union Minister paid tributes to the martyrs of 1971 Indo-Pak War at their Asafwala War Memorial, along with State BJP President Keval Singh Dhinlon, besides other party leaders. Speaking to the media, he said that this Yatra should not be seen from the political angle, as it has been termed by some people.
5: A drug-free Punjab, where people stay away from drugs and work towards making Punjab a developed state. But how will we achieve this? It is by staying healthy and away from drugs. We can contribute to the progress of Punjab. This yatra is aimed at achieving that objective. Some people are viewing it through a political lens. This yatra should not be viewed from a political perspective.
3: As part of the Nasha Mukt Bharat Abhiyan, several special programs have been organized across Telangana. Social and voluntary organizations have

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఛాలెంజ్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో 2 hours 36 minutes లో ఉంది వీబీ క్లాక్ అండ్ జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి రెడీగా ఉన్నారు కదా. సో సండే సండే ప్రోగ్రామ్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు, అర్థమైపోయింది. 8662488 14 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపిస్తే సరిపోతుంది. మరి నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. బిఫోర్ దట్ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఎవరెవరో చూద్దాం.

సో మార్నింగ్ నుంచి సూపర్ సాంగ్స్ వేస్తున్నారు అంటూ మెసేజ్ చేశారనమాట చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. యురేక, ఎస్, ఎవరు? కర్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ సాంగ్స్ అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుండి, పడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. సినిమా కబుర్లో అక్కినే నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా నాగేశ్వరరావు గారి జీవిత విశేషాలతో కూడిన కార్యక్రమం చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు. డెఫినెట్గా అండి, ఎస్, మీరు అన్నది కూడా అర్థమైంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్, సందడి సందడి, మీ మాటలకి మా పెడల్లో ప్రకృతి పులకరించి మేఘాలు వర్షం వర్షించి వర్షం పడుతుందట. ఎస్, ఓకే, డన్. ఆల్రెడీ ఇక్కడంతా కూడా చక్కగా చల్లగా ఉంది వాతావరణం. అండ్ వాతావరణం గురించి కూడా మనం తెలుసుకోవాలి అంటే చాలా చోట్ల భారీ వర్షాలు కానీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా మెసేజెస్ ఏంటి అంటే, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. రాజోల నుండి జయన్న మెసేజ్ చేశారు. వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, పాటల పల్లకి జో వస్తూనే, ఎస్, సూపర్ సాంగ్స్. చివరిలో ఉదయం ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన వాటర్ గురించి చెప్పి ఇప్పుడు సందడి సందడి చేస్తూ ఏం ప్రశ్న సంధిస్తున్నారోట. వినిపించిన పాటలన్నిటికీ ధన్యవాదాలు జోజీ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ జీ. అండ్ రెడీగా ఉండండి, ఫస్ట్ క్వశ్చన్ మీకోసం అయితే రెడీగా ఉంది. అండ్ మంచి పాటలు ప్రసారం చేశారు, వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసాపేట మహబూబా నగర్ జిల్లా నుండి నరేష్, రోజా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ ప్రోగ్రామ్కి వెల్కమ్ అంటూ సుమని పెడనా నుండి మెసేజ్ చేశారు. సుమనీనా మీ పేరు, ఓకే. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు జరుబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ కాజీపేట తిరాలపల్లి నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటూ కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ, సందేశందరికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. నా కోసం ఎదురు చూస్తున్నారా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాన్సన్ విజయవాడ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి. అండ్ చాలిన్ సినిమాతోటే మంచి ఊపొంది అనమాట. ఓకే, పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్, ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి మెసేజ్ చేశారు. అండ్ చాలా తక్కువ వర్షం పడిందట పాపం, ఇంకా ఎక్కువ పడుతుంది. రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. సో వర్షం సంగతి పక్కన పెడితే అండి, హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటర్ చేంజెస్ అన్ని కూడా చాలా జరుగుతున్నాయి. అండ్ ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి, అండ్ కొన్ని ప్లేసెస్లో నుంచి వాటర్ అంతా కూడా చాలా కంటామినేట్ కూడా అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి హెల్త్ విషయంలో. తీసుకునే వాటర్ విషయంలో మాత్రం చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్క చాలా కాదు, మూడు చాలాలు ఉన్నాయి, విన్నారు కదా. సో అదనమాట సంగతి. మరి సండే సండేలో ఫస్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారు కదా.

సో ఒక హీరో చెప్పిన డైలాగ్ అనమాట సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఒక హీరో చెప్పిన డైలాగ్ ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రజలకి మంచి జరగాలి అనుకునే వారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారనమాట. సో ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి అంటారు. సో ఎవరు గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం నిర్ణయం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి గణేష్ పాత్ర బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 2 hours 45 minutes 39 seconds లో ఉంది. వీ బీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ ప్రశ్న అడిగాను కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా చూసుకోవాలి అని చెప్పిన హీరో ఎవరు అని అడిగాను. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ చేశారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ రాజశేఖర్ రెడ్డి, ఆదోని మండలం, సుమధ్యాన్నం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పడిన జోగానందరావు కాలనీ అప్పల రాజు. ఇంకెవరు? అవునా, వాళ్ళ అబ్బాయే అంటారు. సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శాంతినగర్ నుండి ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట మహబూబా నగర్ డిస్ట్రిక్ట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ ప్రభాస్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. సుమన్ని రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మేడం మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫతిమా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మా కానూరులో ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిందట. ఎనీవే రైట్ ఆన్సర్, మా అభిమాన హీరో అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జోజి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. మూవీ పేరు నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట, అందుకే రైట్ ఆన్సర్ వచ్చేసింది. చూసారా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్. సో రంగస్వామి శెట్టి లక్ష్మీదేవి మెసేజ్ చేశారు కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎస్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి నరసింహస్వామి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అరగిడ్డ విలేజ్ వేదశ్రీ రాహుల్ శాంతి శేఖర్ రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి గూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజారావు పాటికొండ, అయ్యో పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్, సూపర్ సాంగ్స్ వేస్తున్నారు నాగేశ్వరరావు గారి విశేషాలు, సాంగ్స్ సూపర్ ఉన్నాయి, మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సందడి సందడికి స్వాగతం అంటూ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అంట, అఖండ సినిమాలో బాలకృష్ణ డైలాగ్ కదూ అంట, కాదు కదూ. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి మెసేజ్ చేశారు, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ జోగులాంబ గద్వాల జిల్లా దేవి జయన్న, మా ఫ్యామిలీ మెంబర్స్ మీ ప్రశ్నకు, ఓకే వీళ్ళందరూ కలిసి అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ సినిమా కబుర్లు నాగేశ్వరరావు గారి సినిమా సాంగ్స్ చాలా ఇష్టం, ప్రోగ్రామ్ చాలా బాగుందండి అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పంపించింది కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జౌ మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి జగదీష్ వీళ్ళందరూ కూడా పంపించారు, కానీ అది రాంగ్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా నుండి తిరువిదుల వెంకట సుబ్బారావు శ్రీదేవి రామ్ చరణ్ కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని, మొత్తానికి రైట్ ఆన్సర్ వచ్చేసింది సుమని. అండ్ నెక్స్ట్ గొల్లేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. సర్లేరు నీకెవరు కాదు. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ కూడా కాదండి నరేష్, రాంగ్ ఆన్సర్ అది. సో అది మ్యాటర్, ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్ని మనం చూసేసాం కదా, అందుకే నేనే

అడిగాను. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి అని చెప్తారనమాట హీరో. ఎవరా హీరో అంటే, సర్కారు వారి పాట మూవీ నుంచి మహేష్ చెప్పిన డైలాగ్ అనమాట అది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఈనాటి సందడి సందడి ప్రోగ్రామ్ లో. స్టే ట్యూన్.

సో అదనమాట సర్కారు వారి పాట అని చెప్పాను కదా, ఆ సినిమా నుంచి అయితే మన మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్ అది. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే మధు కోవెలకొంట్ల నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అని మనం చూసేసాం. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే సింపుల్ గా అడిగేస్తాను, చాలా సింపుల్ గా, అందరూ ఇందాక నుంచి చాలా దీని గురించి టాపిక్ కూడా ఎక్కువ జరిగిందనమాట, సో క్లూ కూడా ఇచ్చేసాను. రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకపోయినా కూడా ఏడుస్తుంది అనమాట. ఏంటది గెస్ చేయండి. రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, పాపం. ఏంటో గెస్ చేసి చెప్పండి. 8662488114 ఈ నెంబర్కి మీ మెసేజ్ చేయండి, మీ పేరుని ఆన్సర్ని పంపించండి. రైట్ నౌ మీకోసం సర్కారు వారి పాట విందామా, బ్యూటిఫుల్ సాంగ్.

గౌరవించండి, డబ్బుని మనం గౌరవిస్తేనే అది మనల్ని గౌరవంగా చక్కగా సేఫ్ గా ఉంచుతుంది అనమాట. సో బ్యూటిఫుల్ గా రాశారు కదా, ఇచ్చిందల్లా ఇంట్రెస్ట్ తో లాగేస్తా తన్ని తన్ని అంట, ఇదైతే మాత్రం నాకు సూపర్ గా నచ్చింది. సో నకాష్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు మరి, సర్కారు వారి పాట ఈ చిత్రం నుంచి. 2 hours 56 minutes 30 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ ఒక ప్రశ్న అడిగాను కదా, రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకుండా ఏడుస్తుంది, ఏంటది అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే, చాలా మెసేజెస్ వచ్చినాయి. మార్కాపురం నుండి శివాజీ నగర్ టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్ ని పంపించారు. మూసపేట మహబూబా నగర్ నుండి ఫస్ట్ క్వశ్చన్ కి మహేష్ బాబు రైట్ ఆన్సర్ పంపించారు. కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ ని పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి మనకి. మరి ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే, లక్ష్మీనారాయణ నారాయణ స్వామి మధు చరణ్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ మారూరు, ఇక్కడ నుండి పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాఘవేంద్ర వీరేష్ ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపురం అండి, ఇబ్రహాంపురం కొట్టాల అంట, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పార్థసారథి సిద్దిపేట నుండి జవాబు అంటూ, ఎందుకండి అలా ఏం లేదు, ఓకే జవాబు అన్నారు వెల్కమ్ అన్నారు కానీ మీరు మెసేజ్ చేయలేదు ఆన్సరు, సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ సుమని రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కూడా. అండ్ తర్వాత ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మేడం మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బిలెటెడ్ వినాయక చవితి, ఓకే శుభాకాంక్షలు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు దొరవారి సత్రం మండలం రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ జో జీ అంటూ సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అని రైట్ ఆన్సర్ ని పంపించారు హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, బట్ బిఫోర్ దట్ మనకి న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, ఆ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మిగతా మెసేజెస్ కూడా చూసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభిస్తారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకుందామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెత్తను ఉత్పత్తి చేసిన చోటే తడి పొడి చెత్తగా వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఈరోజు నగరంలో పర్యటించారు. నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లపైన చేరిన వరద నీటిని తొలగించే

చర్యలను అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. రాష్ట్రంలోని జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 21వ తేదీతో ముగియనుండటంతో జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా 6 నెలల పాటు ప్రత్యేక అధికారులు జిల్లా ప్రజాపరిషత్ల అధికారాలను విధులను నిర్వహించనున్నారు. దేశంలో ఇప్పటిదాకా రోడ్డు మార్గంలో రవాణా అవుతున్న కలపగుజ్జులను తొలిసారిగా రైలులో రవాణా చేశారు. కాకినాడ పోర్టు నుంచి మహారాష్టలోని బిగ్వాన్కు కలపగుజ్జులోడుతో ఉన్న రైలు నిన్న బయలుదేరింది. ఇది రైల్వేలో సరికొత్త మైలురేగా నిలిచిందని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. రాయితీపై వంట గ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కానుంది. అక్టోబర్1 నుంచి ఈకేవైసీ చేసిన వారికే రాయితీపై గృహావసర వంట గ్యాస్ సిలిండర్ అందుతుంది. నిజమైన లబ్దిదారుకే రాయితీ సిలిండర్లు అందేలా చూసేందుకు, వాణిజ్య అవసరాలకు మళ్లకుండా నిరోధించేందుకు, నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఈరోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు సెమీఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఎల్లుండి జరగనున్న ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరు సుందరరామూర్తి గీతం విన్నారు. 3 hours 8 minutes 49 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందరి ప్రోగ్రామ్ లో ఉన్నా సెకండ్ క్వశ్చన్ కి అయితే చాలా ఆన్సర్స్ ఉన్నాయని చెప్పాను కదా. కొన్ని ఇందాక మనం ఆల్రెడీ చూసేసాము, బట్ ఇంకా ఉన్నాయి కొన్ని చూద్దాం. ఎవరెవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ చూద్దాం. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. గద్వాల్ దేవి జయన్న మా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మునిదర్శిని ముని రుగ్విజ ముని నాగేశ్వర ఫ్రమ్ కామిరెడ్డి వారిపల్లె సోమల మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారనమాట. లతకుమారి రాజమ్మ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్

0: దానికి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారనమాట. ఫ్రమ్ ఫైలర్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ అట ఇక్కడ నుండి. అండ్ అలాగే వినాయకుడు అన్నదానంలో పాల్గొంటున్నారా? ఓకే, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. యాక్చువల్గా కొండ మీద ట్రాన్స్మిషన్ ఆగినందువల్ల రేడియోలో మాకు ప్రసారాలు రావడం లేదు, అందుకే షో వినలేకపోతున్నాం అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు. ఇప్పుడే ప్రసారం మళ్ళీ పునరుద్ధరించారట. సో అది సంగతి అనమాట. సో అందుకని చెప్పి మీకు కొంచెం గ్యాప్ వచ్చి ఉండొచ్చు. రేడియో సెట్లో కొంత డిస్టర్బెన్స్ ఉందట ఇందాక, బట్ ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ పొన్నూరు చింతలపూడి నుండి ఆదా మల్లేశ్వరి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మాధు కోవెలకుంట్ల ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ గడ్డమంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి పవన్ కళ్యాణ్ ఇంటి ఎక్కడి నుంచి వచ్చింది ఆన్సర్ కాదు కదా. ఓకే, అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకపోయినా ఎడుస్తుంది అని అడిగాను అనమాట. అది సంగతి. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రేడియో సెట్లో పూర్తిగా ఆగిపోయింది మేడం ప్రసారం, నేను యాప్లో వింటున్నా అందుకే నా ఆన్సర్ లేట్గా వస్తుంది అంటున్నారు. ఏం లేదు, మీ ఆన్సర్ అయితే కరెక్ట్గానే వస్తుంది, బట్ రేడియో సెట్ ఇప్పుడు వస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముందపెద్దన కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నాగేంద్రప్ప ఉడేవు మొలకలూరట ఆ తాలూకా నుండి మెసేజ్ చేశారండి, కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుండి జవాబు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఎందుకండి అన్ని పంపించారు అవి, అయ్యో ఆన్సర్ ఎక్కడా ఇంతకీ, యా చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి మెసేజెస్ అనేవి. నాగ చైతన్య సునీల్ కలిసి నటించిన తడాకన కాదండి, ఎక్కడి నుంచో పంపిస్తున్నారు ఈ ఆన్సర్, ఇదైతే కాదు. అండ్ నెక్స్ట్ మూసాపేట నుండి నరేష్ రోజా మెసేజ్ చేశారు, పావురం అంటూ రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఎగురుతుంది అనగానే పావురం అనుకున్నారు అనమాట, అది మ్యాటర్. ఇందుకే ఏంటంటే మేఘం ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట, మేఘాలు. ఓకే, సో అది మ్యాటర్. మరి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మన సందడి సందడిలో థర్డ్ క్వశ్చన్కి. బట్ బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత నేను థర్డ్ క్వశ్చన్ ఇచ్చేస్తాను, మీకు రెడీగా ఉండండి.
1: కృష్ణా తీరాన వెలిసి,
2: పల్నాటి సీమలో మెరిసి,
1: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
1: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడుగిడి,
1: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

3 hours 14 minutes 36 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించిన సినిమాలు ఎన్ని? ఓకేనా, ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారితో కలిసి నటించినటువంటి సినిమాలు ఎన్ని? గెస్ట్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం బొబ్బిలి రాజా, ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పాస్ట్ 20 మినిట్స్ 20 సెకండ్స్ లో ఉంది. బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందేశ్ అందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన సినిమాలు అన్నాను అనమాట. సో చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి మనకి. ఫస్ట్ రైట్ ఆన్సర్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. పట్న జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు ఇందకటి క్వశ్చన్ కి మేఘం అని రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. అండ్ అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కి సుమని మెసేజ్ చేశారు. ఒకటి ఎక్కువ వేసేసారు మీరు. ఓకే ఎనీవే సో చూద్దాం. ఇంకా రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి 12 అంటున్నారు. కాదు కదా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం జోజీ నా ఆన్సర్ అడ్డ రైట్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే కృష్ణా జిల్లా కాజు నుండి తిరువిధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ విజయ కైలాస్ సాయి కృతిక మారుతినగర్ అనంతపురం ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట నరేష్ మెసేజ్ చేశారు సత్యం శివం అంటున్నారు. నేను ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారన్న రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాప్తాడు మండలం మారూరు గ్రామం నుంచి లక్ష్మీనారాయణమ్మ నారాయణ స్వామి మధు చరణ్ రైట్ ఆన్సర్. అండ్ గుండమ్మ కదనా ఒక్క మూవీయేనా కాదు కదా. సాతుపాటి రాము పుష్ప రాజశ్రీ మెసేజ్ చేశారు ఖమ్మం జయనగర్ కాలనీ నుండి. బట్ రైట్ ఆన్సర్ నేను చెప్తానండి. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మొత్తం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారనమాట. ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ రాజుల నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. ఓ సినిమా పేర్లు కూడా పంపించేశారు సూపర్. అండ్ నెక్స్ట్ కానూరు నుంచి తాతరావు గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బట్ కొన్ని మూవీస్ మాత్రమే మీరు పంపించారు నంబర్ పంపించలేదు కరెక్ట్ గా. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకానా కర్ణాటక ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ జో మ్యామ్ అంటూ ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. కర్నూతల సునీల్ అక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుండి. మా అబ్బాయి సాత్విక్ వర్మకి ఓకే జన్మదిన శుభాకాంక్షలట ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే మీ బాబుకి హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే రైట్ ఆన్సర్ ని పంపించారు కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ 5 సినిమాలు కాదండి రాంగ్ ఆన్సర్. పొన్నూరు మండలం చింతలపూడి నుండి ఆదం శ్రీను ధనలక్ష్మి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి. అండ్ శ్యామ్ భీమవరం రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం 3 సినిమాలు కాదు కదా. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య మెసేజ్ చేశారు కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణుడు ఓ సినిమాలా ఒక 4-5 పంపించారంటే కాదు కదా ఇంకా ఉన్నాయండి. వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి మెసేజ్ చేశారు. అంబిక ప్రేమ్ సాయి వీళ్ళందరూ కూడా రాజేష్. బట్ ఇంకా ఉన్నాయండి మూవీస్. రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను వింటూనే ఉండండి. అండ్ అరుణ్ మోహన్జీ దివ్యబై అజయ్ శృతి వీళ్ళందరూ కూడా నారాయణపేట ఊట్కూర్ డిస్టిక్ట్ ఊట్కూర్ నుండి మెసేజ్ చేశారు. 6 మూవీస్ కాదండి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. యాకూబ్ పాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు ఓ మంగినపూడి బీచ్ దగ్గర తప్పకుండా అండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సుభాష్ని ఇనమడుగు ఇక్కడ నుండి మెసేజ్ చేశారనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే గడ్డ వెంకయ్య బండారుపల్లి బండారు నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా ఓకే 2 మూవీస్ ప్లస్

ఇంకా నంబర్ కూడా కలిపారు కాబట్టి అవి ఇవి కలిపి మొత్తం కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ జీ అట, గుడ్ ఈవినింగ్. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి వల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా 9 అని, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఉమా సిద్ధారావుకి హాయ్ అండి. ఓకే హాయ్. అండ్ నేను చదివేవి అబద్ధాలు అంటుండా, అంతమంది లిజినర్స్ ఉండటం ఉంటారా అనే డౌట్ వచ్చిందట. అయ్యో, రవివర్మ ఖమ్మం నుండి మెసేజ్ చేశారు. అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎనమడుగు రామకృష్ణ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట. ఇందుకే నేను అడిగిన ప్రశ్న, ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన సినిమాలు ఎన్ని అని అడిగాను. 14 అండి, 14 మూవీస్ లో నటించారనమాట. ఇద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలు 14 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈరోజు డే స్పెషల్స్ గా చూస్తే చాలా ఉన్నాయి తెలుసా, మన ఎన్ఆర్ గారు, వంశీ గారు ఇంకా ఉన్నాయన్నమాట. సో వాటి గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు అడిగే ప్రశ్న కూడా అందులో ఒకటికి సంబంధించిందే. ఏంటి అంటే, గాలి గన్నారావు, వాతావరణ వార్తలు చదువుతున్న గాలి గన్నారావు ఎవరు? గెస్ చేయండి. ఇది ఒక సినిమాలో ఒకరి క్యారెక్టర్ అనమాట. గాలి గన్నారావు, వాతావరణ వార్తలు చదువుతున్న గాలి గన్నారావు ఎవరు? గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఈయన చాలా లెక్చరర్ క్యారెక్టర్స్తో బాగా ఫేమస్ అయ్యారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. బట్ మన మధ్యన లేకపోయినా కూడా చెప్పాను కదా, వాళ్ళు భౌతికంగా లేకపోయినా కూడా వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళు మనకు అందించినవన్నీ అలా మనకు అలా గుర్తుండిపోతాయి అనమాట. సో అది మ్యాటర్. ఎవరనేది గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని, ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎం రమేష్ పాడినటువంటి ఆత్రేయ గీతం ఫ్రమ్ ద మూవీ అనుబంధం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రేపు గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
2: వింటే వింటారు,
1: పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

3:31:47 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి. సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి గాలి గన్నారావు, వాతావరణ వార్తలు చదువుతున్న గాలి గన్నారావు ఎవరు అని అడిగాను. సో ఈ క్యారెక్టర్ ని ఎవరు ప్లే చేశారు అనేదన్నమాట. సో రైట్ ఆన్సర్స్ చూద్దాం. చాలా మంది మెసేజెస్ అయితే పంపించేశారు. సో మనకి ఫస్ట్ రైట్ ఆన్సర్ మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ పెడని జోగనేంద్రరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి మెసేజ్ చేశారు. అండ్ హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అంటూ. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరంటే మా డిపార్ట్మెంట్ అయితే ఉమా సిద్ధారావా ఏంటో. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి. ఓకే, ఆన్సర్ ఎక్కడండి, మీ పేరు మాత్రం పంపించారు సుభాషిణి అట. ఓకే, కానూరు నుంచి తాతరావు గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. నెక్స్ట్ కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ లక్కిరెడ్డిపల్లి మండలం కర్నూలు కర్నూతల సునీల్ అన్నమయ్య జిల్లా ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ హాయ్ సండే సందడి. ఓకే, సందడే సందడి అలా సండే సందడా. ఓకే, శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుండి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఓకే, ధీరాలో స్త్రీల గురించి బాగా చెప్పాను, ఎస్ మంచి పాటలు వేశారు అంటూ మెసేజ్ చేశారనమాట బ్రహ్మయ్య కర్నూలు నుండి. రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం మెసేజ్ చేశారనమాట రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మూసాపేట నుండి నరేష్ మెసేజ్ చేశారు, ఆన్సర్ లేదు. ఓకే, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్రహ్మణ్యం, ఓకే సుమని రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ విజయ కైలాష్ సాయి కృతిక మార్తినగర్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుండి విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ పాలెంపొలియ అలగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శ్రీను ఐరాల నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ సునీల్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ ని పంపించారు. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలి.

రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదమ్, సోలాపూర్, మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, అనుబంధం చిత్రంలో బాలు గారు పాడిన అద్భుతమైన పాట వినిపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదం మల్లీశ్వరి. మేడం మీ వాయిస్ చాలా బాగుంది, ఏ ఎక్స్ప్రెస్ లాగా, ట్రైన్తో పోల్చారు. సో అలా చదువుతున్నట సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ దేవసేన, ఇప్పుడే ట్యూన్ చేశారా. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్రీకాకుళం నుండి భాస్కర్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ముసాబేట్ నుండి నరేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్, రైట్ ఆన్సర్ పంపిస్తే తప్పకుండా మీ పేర్లన్నీ చదువుతున్నానండి, రాంగ్ ఆన్సర్ కూడా చదువుతున్నాను. ఇన్నమడుగు సుభాష్ని మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య, బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట. చాలా మెసేజెస్ అయితే వచ్చేసినాయి మనకి, నేను అడిగిన క్యారెక్టర్ గురించి, గాలి గన్నారావు వార్తలు చదువుతున్న గాలి గన్నారావు అని చెప్పి అడిగాను కదా. ఈ క్యారెక్టర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అండి. సో ఈరోజు ఆయన జయంతి కూడా అనమాట. సో అందుకే మనం అలా గుర్తు చేసుకున్నాము. చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేశారు ఆయన, అంటే నువ్వు నేను, ధైర్యం ఇలాంటి చిత్రాలన్నింటిలో కూడా చాలా, అంటే లెక్చరర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారనమాట. అండ్ ఆ తర్వాత అవి కొంచెం బ్రేక్ ఇచ్చి ఆ క్యారెక్టర్స్కి చేశారు. ఒక్కడు సినిమాలో పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర కానీ, అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలిగా అన్నారు. అండ్ అలాగే రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి, ఇంకా ఇలా చాలా క్యారెక్టర్స్ అనమాట. అన్నీ కూడా హాస్య క్యారెక్టర్సే చేశారు, హాస్యంకి కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారనమాట. అండ్ ఆలస్యం అమృతం సినిమాకైతే ఆయనకి ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకి. అండ్ ఆయన నటించిన లాస్ట్ మూవీ వచ్చేసి ప్రేమ గీమా జాంతనై, ఇది ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది అప్పటికైతే మాత్రం. బట్ అప్పటికి ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేదు, సో హెల్త్ పాడేటప్పటికి అయినా కూడా షూటింగ్ వరకు వచ్చారట. సో అది మ్యాటర్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చాలా క్యారెక్టర్స్, అండ్ నువ్వు నేను లో వీటిని చాలా అలా గుర్తుండిపోయారు ఆయన. ఒకడు సినిమా కానీ అతడు కానీ, ఈ పేస్ట్ ఏంటి బ్రదరు, ఎంత నొరుగు వస్తుంది, ఇలాంటివి మన ఊర్లో దొరికామే అని అడుగుతారు. సో అప్పుడు గిరిబాబు గారు చెప్తారనమాట, ఎందుకు దొరకో, కాకపోతే ఇక్కడ మనల్ని షేవింగ్ క్రీమ్ అని అడగాలి అంటారు. అప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా కేక్ ఉంటాయి అనమాట అసలు. సో ఆయన చాలా మందిని మనం మిస్ అయ్యాం కదా. ఎనీవే, సరే మాట్లాడుతూనే ఉన్నాను, ఇంకా ఇంకా అలా మెసేజెస్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఎవరెవరు పంపించారు అంటే, ఓకే, పట్టణ జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు, ఏంటది, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి మెసేజ్ చేశారు పెద్ద నరసింహ పద్మాబాయి కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటూ వర్షం మూవీ అంటూ మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణయ్య, ఆయన మడుగు నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే గడ్డం అంకయ్య, బండారుపల్లి నుండి కూడా వర్షం మూవీ అని చెప్పి పంపించారు. ఇందాక ఆల్రెడీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కే రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అనుకుంటూనే ఉన్నా అండి ధర్మవరపు సుబ్రహ్మణ్యం అని, అయ్యా అంటూ మెసేజ్ చేశారనమాట. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఎనీవే, అండ్ నెక్స్ట్ మెసేజ్, రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూతల సునీల్ మెసేజ్ చేశారు, చదివానండి కరెక్ట్గా. సో నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి, ఆదోని మండలం రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మరి ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ క్వశ్చన్ అయిపోతుంది, చాలా ఈజీగా అడుగుతాను. ఇంగ్లీష్ వర్డ్ ఒకటి అనమాట, అది నేను స్పెల్లింగ్ కూడా చెప్తాను. అదే వర్డ్లో ఇంకొక పదం ఉంది, అంటే అదే పదంలో ఇంకొక పదం దాగుంది, సేమ్ లెటర్స్ నేను ఏమేమైతే చెప్పానో, కాకపోతే అటు ఇటు మారతాయి అనమాట. సో ఒకటిలో ఉన్నది రెండులోకి, రెండులో ఉన్నది మూడులోకి, మూడులో ఉన్నది నాలుగులోకి, అట్లా మారుతాయి. అక్షరాల ప్లేస్ మారుతుంది అంతే, బట్
అదే అక్షరాలతో ఇంకొక వేరే అక్షరం ఏది యాడ్ చేయకూడదు, ఉన్న అక్షరాన్ని దేన్ని తీసేయకూడదు. నేను ఇచ్చే 5 లెటర్స్

ఖచ్చితంగా ఆ వర్డ్లో ఉండాలి, బట్ వేరొక వర్డ్ రావాలన్నమాట. ఓకే, నేను ఇచ్చే వర్డ్ ఏంటంటే హెచ్ఈఏఆర్టి, హార్ట్. హార్ట్ తెలుసు కదా, మన గుండె అనమాట. సో హెచ్ఈఏఆర్టి, హార్ట్. ఇదే లెటర్స్లో, అంటే ఇదే వర్డ్లో ఈ లెటర్స్తోనే ఇంకొక పదం దాగుంది. అదేంటి ఆ కొత్త పదం మీరు కనుక్కొని నాకు చెప్పండి. ఓకేనా? సేమ్ అవే లెటర్స్ ఉండాలి, మారకూడదు. ఆ ఐదు అలాగే ఉండాలి, బట్ ప్లేస్ మార్చుకోవచ్చు. అటు ఇటు మార్చుకుంటే మీకు ఇంకొక కొత్త పదం వస్తుంది అనమాట. హార్ట్లో దాక్కున్న మరో వర్డ్ ఏంటి అనేది ప్రశ్న. ఓకేనా? గెస్ చేయండి 8662488141. ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసేయండి రైట్ నౌ. మీకోసం నిన్ను కోరి చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టూ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

3:46 32 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేసాను నేను, హార్ట్ లో దాక్కున్న మరో వర్డ్. సో HEART చాలా క్లియర్ గా చెప్పాను కాబట్టి చాలా మెసేజెస్ వచ్చేసినాయి అనమాట. సో రైట్ ఆన్సర్స్ ఏ ఉంటాయి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరెవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పెడన జోగానందర కాలనీ అప్పల రాజు రైట్ ఆన్సర్. అండ్ సుమని పెడన నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే విజయ, కైలాస్, సాయి, కృతిక వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు మారుతినగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట నుండి నరేష్, రోజా లివరా ఎలా అండి, ఓకే రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కొత్తగూడెం యాకూబ్ పాషా, నూర్జహాన్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీకాకుళం నుండి భాస్కర్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. శేషుద్రి రాజవరం నుండి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు నేను చదివానండి, మీ పేరు చదివాను మీరు వినలేదు ఓకే. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఆయన డైలాగ్స్ నిద్రలే పడినా చెప్తారట. ఎనీవే మొత్తానికి హార్ట్ కి సంబంధించిన ప్రశ్నకి ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. అండ్ రెండో పదం వచ్చేసి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు పాలెంపొలియా ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. ఓహో మీరు అట్లా వచ్చారా, మీరు హార్ట్ ని భలే ఉందండి ఆన్సర్. ఏఆర్టీ ఆర్ట్ ప్లస్ హెచ్ఏఆర్ హియర్ ప్లస్ ఈఆర్ ఇయ్యారట, కళ వినడం చెవి. అయ్యా బాబోయ్, మీరు ఎటు నుంచి ఎటు వచ్చారో గానీ నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. ఓకే రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, మీరు వింటూ ఉండండి. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తాన్ రావు, దామర్ల పెదమస్తాన్ రావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లె టౌన్ అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ డి బాలాజీ ఫ్రమ్ మనస్తలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ హాయ్ ఐఎమ్ చందన ఫ్రమ్ ఉర్రవకొండ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు హాయ్ చందన. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్, అంబిక, ప్రేమ్సాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు శ్రీచేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ నైస్ సాంగ్స్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచి అంటే గౌస్ ఫ్రమ్ అనంతపురం. అండ్ నెక్స్ట్ మెసేజ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్

ఉట్కు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్ జీ కూడా మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్ ఉమా సిద్ధారావు తల్లాడ, రైట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ, ప్రోగ్రామ్ సూపర్ ఉంది అంటూ మెసేజ్ చేశారు. సో ఎనీవే, నెక్స్ట్ మెసేజ్ సంపత్ రెడ్డి సిరి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ చిట్యాల రామకృష్ణ, కరీమాబాద్, వరంగల్ నుండి. హియర్ కాదు కదా. దీపిక హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, బట్ అది కాదండి. ఈ హార్ట్ సమాధానం తెలీదు అంటూ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఈ నెల 27న వెంకటగిరిలో పాట కచేరీ ఉందా? ఓకే, పోలేరమ్మ జాతర చాలా బాగా చేస్తారు. విజయవాడ ఆర్జీలు అందరూ రండిట, సూపర్. ఓకే. అండ్ పెడన జోగానందరావు కాలనీ అపుల్ రాజు మెసేజ్ చేశారు, ఈ రోజు సందడే సందడి కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోయింది. మంచి పాటలు, సూపర్ హిట్ సాంగ్స్ వేసి సూపర్ షో సూపర్ హిట్ గా నిలిచిందట. మళ్ళీ కలుద్దాం వివిధాలు అంటున్నారు. డెఫినెట్ గా అండి, వివిధాలు కూడా ఈరోజు ఇంకొక డైరెక్టర్ బర్త్డే కూడా ఉంది. సో ఆ డైరెక్టర్ గురించి మాట్లాడి చెప్తాను నేను. డెఫినెట్ గా మంచి సాంగ్స్ విందాం మనం. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ప్రోగ్రామ్ సరదా సరదాగా సాగింది, రేడియో వింటూ దగ్గర ఉండి కదలలేకపోయామంట. సో రేడియో దగ్గర నుంచి అసలు కదలలేకపోయారట, నమ్మండి. మరలా ఎప్పుడు మీరాక అంటూ మెసేజ్ చేశారు. చింతలపూడి నుండి ఆదాం, మల్లేశ్వరి, శ్రీను, ధనలక్ష్మి మెసేజ్ చేశారు. 25th నేను తప్పకుండా వస్తాను, మళ్ళీ మనం సందడి చేసేద్దాం. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాళిమ్మ బొంబాయి, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముసపేట మహబూబా నగర్ నుండి నరేష్ రోజా కూడా మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఇంకా ఇంకా ఇంకా రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు అనమాట రైట్ ఆన్సర్ ని. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ నుండి దీపిక మెసేజ్ చేశారు, అయ్యో అది కాదు ఆన్సర్, మీరు ప్రశ్న సరిగా వినలేదని నాకు అర్థమైపోయింది. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ 100% అంటూ మెసేజ్ చేశారు. గడ్డం వెంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి కూడా మెసేజ్ చేశారు. ఊపిరితిత్తులు అంట, ఎక్కడి నుంచి వచ్చిన ఊపిరితిత్తులు? అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటి, హార్ట్, ఈ హార్ట్ లో దాక్కున్న మరొక వర్డ్ అన్నాను అంతే కదా. హార్ట్ లో ఏముంది? HEART, హార్ట్ కదా. సో అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి అనమాట. హార్ట్ లో దాక్కున్న మరో వర్డ్ ఏంటి అంటే ఎర్త్ అండి, భూమి. EARTH, HEART ప్లేస్ లో అవే లెటర్స్ ని అటు ఇటు మార్చి ఇంకొక వర్డ్ అని చెప్పాను కదా, EARTH, ఎర్త్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ అన్నిటికీ ఒక్కొక్క ప్రశ్నకి హండ్రెడ్స్ వచ్చేసినాయి అనమాట మెసేజెస్ అయితే. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, సందడి సందడి సూపర్ ఉంది, ధన్యవాదాలు అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ వర్మ మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఇంకొక మెసేజ్ కూడా ఉంది, యా వివిధాలు చూద్దాం. సో ఇప్పటి వరకు అయితే మనం సందడి సందడిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం, మరి వివిధాలు కలుద్దాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ఈ రోజు సందడి సందడిలో ఫైనల్ గా ప్లే చేస్తున్నాను, దొంగమొగుడు చిత్రం నుంచి. అండ్ ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు, వేటూరి సుందరరామూర్తి గీతం. మరి ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: కృష్ణా తీరాన వెలిసి,
2: పల్నాటి సీమలో మెరిసి,
1: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
1: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
1: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. భారత్కు చెందిన తేలికపాటి యుద్ద విమానం తేజస్లో జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అధిపతి జనరల్ టకహిరో మొరిటాతో పాటు భారత వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్ ప్రయాణం చేశారు. ఈ ఉదయం భారత్ జపాన్ ద్వైపాక్షిక వాయుసేన సంయుక్త విన్యాసాలు వీర్

గార్డియన్ 2026లో భాగంగా జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వీటిని నిర్వహించారు. పర్యావరణం, వాతావరణ మార్పులపై 2 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సును నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ప్యారిస్ ఒప్పందం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువు కంటే ముందే చేరుకున్న G20 దేశం భారత్ మాత్రమే అని మోదీ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యతో సమాజం మార్పు తీసుకురావచ్చని చెప్పారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. టెక్కలి నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. క్రీడల్లో రాణిస్తే ఆరోగ్యంతో పాటు గుర్తింపు వస్తుందని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలోని క్రీడా మైదానంలో ఈరోజు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతిభావంతులైన క్రీడాకారులు మారుమూల ప్రాంతాలకే పరిమితం కాకుండా రాష్ట జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటాలన్నారు. రాష్టంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 912.94 కోట్ల రూపాయలతో పనులను చేపట్టింది. తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో చేపట్టిన పనులు ఇప్పటికే పూర్తిగా వచ్చాయి. రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో ప్రతిపాదించిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రానున్న 2 దశాబ్దాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి 4.015 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని వివిధ పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జపాన్కు చెందిన ఎల్ యాంజిల్ సంస్థ ఈరోజు ఉపకార వేతనాలు అందజేసింది. వివిధ భారతి FM వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

సో సితార చిత్ర నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? అసలు ఆ డైరెక్టర్ అంటే ఆయన సినిమా దర్శకులు రచయిత, ఈయన పేరు వినగానే మనకి కొన్ని సెలెక్టెడ్ అంటే కొన్ని మూవీస్ కానీ అవి మన కళ్ళ ముందు అలా కదులుతాయి అనమాట. ఆ గోదావరి కానీ, ఆ స్టోరీ రైటింగ్ కానీ, ఎవ్రీథింగ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఆయన. ఇది వంశీ గారు అండి, తెలుగు సినిమా దర్శకుడు. సో అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి. ఈయన సినిమా స్టోరీస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి అండ్ పల్లె అందాలని ఆవిష్కరిస్తూ ఉంటాయన్నమాట. సో ఎన్ని మంచి మూవీస్ అందించారంటే ఆయన మనకి, మంచు పల్లకి, ఆలాపన, అన్వేషణ, సితార, లేడీ స్టైలర్, ప్రేమించు పెళ్ళాడు, డిటెక్టివ్ నారద, మహర్షి, చెట్టు కింద ప్లీడర్ అండ్ శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ కానీ, ఏప్రిల్ 1 విడుదల అండ్ నీకు 16 నాకు 18, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అండ్ ఇంకా చాలా సినిమాలు, అనుమానాస్పదం కానీ, గోపీ గోపిక, గోదావరి అండ్ ఇలాంటి మూవీస్ ఎన్ని ఇచ్చారంటే ఆ బ్యాక్డ్రాప్ అంతా కూడా, సినిమా అంతా కూడా చూస్తూ ఉండే అన్ని ఆ పచ్చని పొలాలు, ప్రకృతి, అందమైన వాతావరణం మనల్ని వేరే లోకానికి అలా తీసుకెళ్లిపోతుంది అనమాట. అండ్ మరీ ముఖ్యంగా భానుప్రియ గారిని ఇంట్రడ్యూస్ చేశారు చూసారా సితార మూవీతోటి, ఇంత బ్యూటిఫుల్ హీరోయిన్ అనమాట ఆయన. సో ఆయన సినిమాలన్నీ కూడా అంటే తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైనటువంటి శంకరాభరణం సినిమాకు ఈయన వంశీ గారు సహాయ దర్శకుడిగా పనిచేశారు అండ్ డైరెక్టర్గా మాత్రం ఫస్ట్ మూవీ వచ్చేసి 1982లో చిరంజీవి, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్ నటించినటువంటి మంచు పల్లకి అనమాట. సో ఇందుకీ విషయం ఏంటంటే ఈరోజు వివిధాలో మనం ఒకే సినిమా గురించి అంటే సండే స్పెషల్గా ఒక మూవీ నుంచి పాటలు వింటాం కదా ఒక సినిమా నుంచి, సో ఈరోజు ఎలాగూ మనకి వంశీ గారు దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక సినిమా నుంచి నేను పాటలు ప్లే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు వంశీ గారి బర్త్డే కాబట్టి. అండ్ అలాగే చాలా సినిమాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మనకి వంశీ గారు అందించినటువంటి సినిమాలు. అండ్ మంచు పల్లకి ఫస్ట్ మూవీ అయితే ఈ సినిమా యాక్చువల్గా యండమూరి వీరేంద్రనాథ్ గారి రచన అనమాట అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో యండమూరి గారితో వచ్చిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. సో అది. అండ్ సితారా మూవీ గురించి అయితే అసలు ఏం చెప్పాలండి బాబు, భానుప్రియ ఈ సినిమాతోటే తెలుగు సినిమాకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఆయన చేసినటువంటి చాలా సినిమాలకి ఇళయరాజా గారే మ్యూజిక్ డైరెక్షన్.

ఏదో ఒక క్యారెక్టర్ అనేది ఈ గోదావరి డిస్టిక్తో రిలేట్ అయి ఉంటుందన్నమాట. సో మనం ఆల్రెడీ ఒకసారి ఈ గోదావరి గురించి, ఆ గోదావరి మనుషుల గురించి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కూడా. సో అది మ్యాటర్. ఎనీవే, ఈరోజైతే మాత్రం నేను వంశీ గారు దర్శకత్వంలో వచ్చినటువంటి అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ సినిమాలో. ప్రతి పాట కూడా ఎంత అందంగా ఉంటుందంటే మాటల్లో చెప్పడం, వింటే మీరే చెప్తారు. సో ఈ సినిమా నుంచి పాటలు అయితే మీకోసం బ్యాక్ టు బ్యాక్ నేను ప్లే చేస్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 వివిధ విత్ మై జ్యోతి.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం నుంచి పాట విన్నారు కదా, రవివర్మ పాడినటువంటి పాట, భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది. సో మరి వంశీ గారి డైరెక్షన్ లో 2002లో విడుదలైన ఈ సినిమా నంది పురస్కారాన్ని అందుకుంది అనమాట. సో చక్రి గారు సంగీతం సమకూర్చారు ఈ సినిమాకి. ఈ సినిమాలో పాటలు అన్ని కూడా సూపర్ హిట్ అనమాట. సో కౌశల్య గారు అండ్ రవిబాబు వీళ్ళందరూ పాడిన, చక్రి గారు కానీ పాడినటువంటి పాటలు అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి. అండ్ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది, బ్లాక్ అండ్ వైట్స్ లో ఉంటుంది కదా, సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాట అయితే నేను మీకోసం ప్లే చేస్తున్నాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. 4 hours 25 minutes 41 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ఒకే సినిమా నుంచి అయితే మనం పాటలు వింటున్నాం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి.

సో మరి ఈ వాతావరణ సూచన కూడా తెలుసుకుందాం అన్నాను కదా. మన ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదంటే ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉంది. అండ్ అలాగే రాయలసీమ విషయానికి వస్తే ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నమాట. సో ఉరుములు మెరుపులు ఇలా కోస్తా ఆంధ్ర యానం ఇంకా రాయలసీమలో అక్కడక్కడ కూడా ఈ ఉరుములతో కూడినటువంటి వాతావరణం ఉండొచ్చు. అండ్ కొన్ని ప్రాంతాల్లో అయితే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఈ రోజు బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గంటకి ఈ గాలులు వీస్తూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే గంటకు 65 కిలోమీటర్ల వరకు గాలివానలు ఉండొచ్చని చెప్పి పేర్కొన్నారు. అండ్ సముద్రం కొన్ని ప్రాంతాల్లో కొంచెం వెరీ రఫ్గా మారే అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మత్స్యకారులు అండమాన్ సముద్రంలోకి సెప్టెంబర్ 21 వరకు వెళ్లొద్దని సూచించారు. మరి తూర్పు మధ్య ఇంకా దానికి ఆనుకుని ఉన్న ఈశాన్య బంగాళాఖాతంలో ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు కూడా వెళ్లొద్దని సూచించారు. సో మత్స్యకారులు అయితే మాత్రం 21 సాయంత్రం వరకు కూడా తీరానికి రావాలని సూచించారు. సో వెదర్ రిపోర్ట్ అయితే విన్నాం కదా. మరి 4 hours 27 minutes 20 seconds లో ఉంది వీబీ క్లాక్. మనం వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి మనం పాటలైతే వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట కౌశల్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం. చక్రి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి. చక్రి కౌసల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం విన్నారు. 4 hours 40 minutes 39 seconds లో ఉంది వివిక్ లో. వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం.

ఒకే సినిమా నుంచి మనం పాటలు వింటున్నాం కదా వివిధ ప్రోగ్రాంలో. సో అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి. అయితే బ్యూటిఫుల్ సాంగ్స్ మనం వింటున్నాం. మరి వినబోతున్న తర్వాతి పాట చక్రి పాడినటువంటి పాట. ఇది సాయి శ్రీహర్ష గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కౌశల్ గారు ఎంత అద్భుతంగా పాడారు కదా సాయి శ్రీహర్ష గీతం. ఇది అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. మరి మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో ఒకే సినిమా పాటలు విన్నారు అండ్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది అండ్ ఇప్పుడైతే మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Start today's vanilla program and this is your RJ Chetan. చాలామంది వైకల్యాలున్న వ్యక్తులకు వారిని చూసుకునే వారికి రోజు వారి జీవితం సులభం కాకపోవచ్చు. వైకల్యాలు మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. వైకల్యం ఉన్న వ్యక్తి యొక్క సంక్లిష్ట అవసరాలను తీర్చడం కుటుంబానికి చాలా ఒత్తిడిగా ఉంటుంది. భావోద్వేగ, ఆర్థిక, కొన్నిసార్లు శారీరకంగా కూడా. మనిషి శరీరంలోని వివిధ భాగాలను అవయవాలు లేక అంగములు అంటారు. ఈ అంగములు అందరిలో ఒకేలా ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో కొందరికి పుట్టుకతోనో లేదా వ్యాధుల ద్వారానో లేక ప్రమాదాల కారణంగానో అంగవైకల్యం సంభవిస్తుంది. ఈ విధంగా అంగములలో లోపమున్న వారిని వికలాంగులు లేక అంగ వికలురు అంటారు. వివిధ అవయవాలు లోపమున్న వారిని వివిధ రకాలుగా విభజించారు. వీరిని ఇంగ్లీష్లో హ్యాండిక్యాప్, డిజబిలిటీ, బలహీనము అంటారు. వీరికి చేయూతను అందిస్తూ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. శారీరక వైకల్యంలో రెండు రకాలుగా చెప్పొచ్చు. అవి అస్థిపంజర వైకల్యం, కండరాలు లేదా అస్థి వైకల్యాలు, వ్యాధులు, క్షీణత కారణంగా శరీర భాగం కదలికలతో సంబంధం ఉన్న విలక్షణమైన కార్యకలాపాలను నిర్వహించలేకపోవడంగా పేర్కొనొచ్చు. ఫిజికల్ డిసెబిలిటీ, శారీరక వైకల్యం, అవయవాల లోపం ఉన్న వ్యక్తులు నడవలేకపోవడం, తమంతట తాముగా స్నానం చేయలేకపోవడం, తనకు సంబంధించిన ఏ పనైనా స్వతంత్రంగా కార్యాచరణతో చేయలేకపోవడం వంటి వారిని మనము వికలాంగులుగా చెప్పొచ్చు. ఒక వ్యక్తి రెండు కారణాల వల్ల శారీరకంగా వికలాంగుడు కావచ్చు. మొదటిది పుట్టుకతో వచ్చే వంశ పారంపర్యంగా వ్యక్తి పుట్టినప్పటి నుండి శారీరక వైకల్యం కలిగి ఉంటాడు, లేదా జన్యుపరమైన సమస్యలు, కండరాల కణాలతో సమస్యలు, పుట్టినప్పుడు గాయం కారణంగా క్రమేణా అది అభివృద్ధి కావడంతో వ్యక్తి చెందిన అంగవైకల్యంగా చెప్పొచ్చు. రెండవ కారణం నాడీ వ్యవస్థ యొక్క వ్యాధులు. వీటి కారణంగా శరీరంలో ఉన్న భాగాల యొక్క కదలికలను చేయలేకపోవడంగా చెప్పొచ్చు. వ్యక్తులు రోడ్డు ప్రమాదాలతో, పనిచేసే ఫ్యాక్టరీస్ లో, ఇండస్ట్రీలో గాయపడటం, పారిశ్రామిక ప్రమాదాలు, పోలియో వంటి అంటువ్యాధులు, గుండెపోటు, పక్షపాతం, క్యాన్సర్ వంటి వ్యాధులతో మనుషులు అంగవైకల్యం పొందుతారు. శారీరక వైకల్యం అంటే అంగవైకల్యం అనేది ఒక వ్యక్తి యొక్క శరీరంలోని ఒక భాగాన్ని ప్రభావితం చేసే గణనీయమైన దీర్ఘకాలిక పరిస్థితి. ఇది వారి శారీరక పనితీరు, చైతన్యం, దృఢత్వం, వ్యక్తి సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. శారీరక వైకల్యం తప్పనిసరిగా నిర్దిష్ట పనులను చేయకుండా ఆపదు, కానీ వాటిని ఎదుర్కొన్న దానికి వ్యక్తులకు సవాలుగా చేస్తుంది. మనుషులు చేసే ప్రతి పనిలో ఎక్కువ సమయం తీసుకునే రోజువారి పనులున్నాయి. శారీరక వైకల్యాన్ని నిర్వచించడం శారీరక స్థితి గురించి కాదు, పని కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ఒక వ్యక్తి రోజువారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించాలి. శారీరక వైకల్యం అంటే అంగవైకల్యం, డిసెబిలిటీ ఉన్న వారిని సమాజం సముచితంగా మానవతా దృక్పథంతో వారిని సమాజ అభివృద్ధిలో వారిని ప్రోత్సహించడమే మన ప్రథమ కర్తవ్యం. ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, సమాజంలో ఉన్న మనుషుల సహకారం అవసరం. వ్యక్తిగత సామాజిక సమన్వయం మన సమాజంలో అత్యంత ప్రాముఖ్యతను పొందును. వికలాంగుల హక్కులు మరియు వారి అవకాశాలు అత్యంత ప్రాముఖ్యత పొందిన విషయం. వారి అనుభవాలు, సమస్యలు, సమాధానాలు ఆలోచించడం మనకు వికలాంగుల హక్కుల గురించి తెలుసుకోవడం ఆవశ్యకం. ఈ హక్కులు అనేది వికలాంగుల అవకాశాలను, స్వాతంత్రాలను, గౌరవాలను పరిగణిస్తుంది. ప్రత్యేక అధికారాలు, వికలాంగుల అభివృద్ధి, ఆత్మని వ్యవస్థ, ఆరోగ్య ప్రాధాన్యం, సమాజంలో తమ స్థానాన్ని పొందే అవకాశాలు ఉండాలి. ఈ హక్కులు అనేక దృష్టిలో వికలాంగుల ప్రాధాన్యతలు అందుకున్నాయి. సామాజిక సమన్వయం వికలాంగుల హక్కులు ఒక ముఖ్యమైన విషయం. సమాజంలో అన్ని క్షేత్రాల్లో పాల్గొనేందుకు వివిధ సమానత సూచనలను అందించుకోవడం ఆవశ్యకం.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

సామాజిక సమన్వయంపై సమాధానాలు, నిర్వహణలు, ప్రాప్తి చేసే అవకాశాలు వికలాంగులకు ఉండాలి. వికలాంగుల శిక్షణ అవకాశాలు వారి ఆత్మాను వ్యవస్థ మరియు వృద్ధికి అత్యంత ప్రాముఖ్యతను పొందింది. వికలాంగులు సమాజంలో తమ యోగ్యతను ప్రదర్శించే సమయంలో

0: విశేష విద్యాలయాలు, శిక్షణ కేంద్రాలు, సంఘాలు వారి ఆవశ్యకతను అనుభవించే స్థలాలను అందించుకోవడం, అవకాశాలను ప్రదానించే కార్యాచరణ అవసరం. వారి ఆరోగ్యంపై సమాజంలో ఆరోగ్యం, ఆరోగ్య సాధనలు ప్రాధాన్యంగా ఉండాలి. వికలాంగుల హక్కుల ప్రతినిధిగా సమాజంలో ప్రముఖమైన పాత్ర అందించుకోవడం, వికలాంగుల వికాసంలో సమాజం పాల్గొనే కార్యాచరణను పెంచుకోవడం ముఖ్యం. వికలాంగులు సమాజంలో తన అనుభవాలు, అవగాహనలు అందించే సమాధానాలు ప్రకటించుటకు ఉద్యమించాలి. వికలాంగుల హక్కుల సమాధానాలు సామాజిక ఆర్థిక సమన్వయంలో నిజంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ డిజేబుల్ పీపుల్ అండ్ దర్ ఇంక్లూజివిటీ ఇన్ ద సొసైటీ. డిజేబుల్డ్, హ్యాండిక్యాప్డ్, ఛాలెంజ్డ్ పదాలు ఎన్నో యూజ్ చేస్తున్నారు. రాను రాను సమాజంలో పరివర్తన చెందుతున్న కొద్దీ కొన్ని సాఫ్ట్వేర్ వెర్షన్స్ వచ్చాయన్నట్టు. యూఫెమిజం అంటారు. స్ట్రాంగ్ గా కాకుండా కొంచెం సాఫ్ట్ గా చెప్పాలి, హర్ట్ కావద్దు అని చెప్తారు. కానీ మాటలు పదాలు ఎంత ఉపయోగించినా గాని వారి బాధ మాత్రం ఏమాత్రం తగ్గించలేము. వారికి కావాల్సింది సింపతి కాదు, మన ఎంపతి. With this very useful information for the disabled people and their inclusivity in the society, this is Chetan signing off for today. I'll get back to you in our next program. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522209. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు, ఇంతవరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విన్నారు. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా హ్యాపీడేస్ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం వనమాలి, సంగీతం మిక్కీజే మేయర్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: తర్వాత పాట విందాం. మాయా బజార్ చిత్రం కోసం మాధవ పెద్ది సత్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం పింగళి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: తర్వాత పాట విందాం, హేరామ్ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవేణిల, సంగీతం మిక్కీ జె మేయర్.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: తర్వాత పాట విందాం. హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. సాహిత్యం భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ఇంద్ర చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన పాట ఇది. సాహిత్యం భువనచంద్ర, సంగీతం సిరివెన్నెల. సాహిత్యం భువనచంద్ర.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, బాలవాణి చిన్నరుల కార్యక్రమం. అమరాపురం మండలం హేమావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: ఈనాటి బాలవాణి కార్యక్రమంలో అమరాపురం మండలం హేమావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. సమర్పణ సాధక్ వాలిగారు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత చైతన్య. ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మరి ఇప్పుడు ప్రార్థన గీతాన్ని ఆలపించడానికి రాబోతున్నారు 9వ తరగతి విద్యార్థులు శ్రీదేవి, స్నేహ.

0: మీరు ఏం చే
1: ఇరుగు పొరుగు నేస్తాలను బంధువులను చూసి చెప్పే, మీరందరూ లేకపోతే నాగతి ఏమగునదో కదా. పులిరాజు వనరాజు నన్ను చెయ్యు పలహారం, మీ సాయం వల్ల,
0: మీ సాయం వల్ల నేను బతికి బట్టా కట్టాను. ఎప్పటికీ వరవనమ్మ మీ అందరి మమకారం, కష్ట సుఖములు ఎందు కావాలి సహకారం, కావాలి సహకారం.
2: ఇప్పుడైతే 10వ తరగతికి చెందిన చైతన్య ఏమావతి క్షేత్ర విశిష్టతను వర్ణించబోతున్నారు. మరి విని తెలుసుకుందామా? సుప్రసిద్ధ శివక్షేత్రమైన ఎంజేరు హేమావతి, ఇది అనంతపురం జిల్లా మడకశిర తాలూకా అమరాపురం మండలానికి అతి సమీపమునందు కలదు. నయానందకర నందీశ్వర శిల్పరాజముతో, అద్భుత నటరాజ నాట్య విన్యాసాలతో, కన్నుల విరమిట్లు గొలిపే అనల్ప శిల్పకళ వైభవముతో, నొళంబ రాజధాని నగర గత వైభవముతో అలరారిన మహోన్నత నగర రాజము ఎంజేరు ఏమావతి. ఈ ఏమావతిలో ఆర్తరాత్రణ పారాయణత్వ కోసం అభయహస్తం, త్రిపురాసుర సంహానార్థం త్రిశూలహస్తం, ప్రళయ భయంకర శివతాండం నృత్యార్థం డమరుకాస్తం, భక్తుల పాప పర్యాణార్థం భిక్షపాత్ర హస్తం, చతుర్భుజ సంశోభితుడై ఉదరమున రుండమాలలు మెండుగా ధరించి వివిధ మణియము రత్న ఖచ్చిత దగద్దగ మానమైన జటాజుటము నుండుండి ప్రవహించు గంగా తరంగాలతో తళతళ మెరియు సర్వమంగళ పతిదేవుడైన శివుడు సిద్ధేశ్వరుడుగా ఆలయ భద్రపీఠమును అలంకరించి ప్రాణప్రతిష్ఠాయుత తుల్యమై కదలివచ్చునట్లు అగుపడు కమనీయ రూపముతో అలరారు రమణీయ రూపం. ఆహా, కనులార గాంచిన వారే ధన్యులు. రండి రండి, కదలి రండి, రాజధాని నగరమండి. ఇప్పుడు తరిమిళ రాజు రచించిన అమ్మవా రాతి బొమ్మవా అనే జానపద గేయాన్ని అందిస్తున్నారు 7వ తరగతికి చెందిన బిందు శ్వేత. వారిని ఆహ్వానిద్దామా మరి.

0: ఓ నేస్తమా, ఇది నీకు తెలుసా అని చెట్ల గురించి వివరించబోతున్నది సుధా. శ్రద్ధగా విని తెలుసుకోండి.
1: ఓ నేస్తమా, ఇది మీకు తెలుసా? ప్రతి మనిషి ఒక్క రోజుకు పీల్చుకునే ఆక్సిజన్ 3 ఆక్సిజన్ సిలిండర్లకు సమానం. ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ల ధర 700 అయితే 3 సిలిండర్లకు 2100 అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఆక్సిజన్ను కొంటే ఒక్కో మనిషి 7,66,000 ఖర్చు అవుతుంది. ఒక్క మనిషి యొక్క సగటు వయస్సు 65 సంవత్సరాలు అనుకుంటే ఆక్సిజన్ కొనడానికి దాదాపుగా 5 కోట్లు కావాలి. కానీ అంత విలువ చేసే ఆక్సిజన్ మనం చెట్ల నుండి ఉచితంగా పొందుతున్నాము. కాబట్టి ఈరోజే ఒక మొక్కను నాటండి. నాటిన మొక్కలను జాగ్రత్తగా చూసుకోండి. చెట్లను నాటండి, జీవకోటిని కాపాడండి. పేడ్ల

0: లగావో మానవ మాత్రకో బచావో, ప్లాంట్ ట్రీస్ సేవ్ ద హ్యూమన్.
1: ఇప్పుడైతే హిందీలో నీతి పద్యాలను చెబుబోతున్నది పరో తరగతికి చెందిన తనుశ్రీ.

0: पति कसौटी जे कसे तेई साचे मीत रही मा तेई साचे मीत।
1: మరి ఇంకా ఆంగ్లంలో వాటర్ పొల్యూషన్ గురించి 10వ తరగతికి చెందిన సబ్రిన్ సింధు సంభాషణ జరగబోతున్నది, వినండి మరి.
2: హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ?
3: ఐ ఆమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ?
2: ఐ ఆమ్ ఫైన్ టూ,
3: బట్ ఐ ఆమ్ సమ్ వాట్ వర్రీడ్ అబౌట్ వాటర్ పొల్యూషన్.
2: Yes, it is very alarming that the water of canals, rivers and tanks is getting polluted day by day.
3: Exactly, this polluted water causes much harm to us.
2: But man is mainly responsible for water pollute. They pollute water by throwing waste into it.
3: Yes, farmers also use chemical fertilizers and insecticides in their fields. Rains and floods wash away some of the chemical.
2: Right, you are. Their chemicals and insecticides get mixed with the water of canals, ponds and rivers and thus pollute water.
3: Mills and factories also pollute water by the waste materials.
2: Exactly, leaking of oil from water vehicles, dead bodied and rotten discharges of animals and plants also contribute to water pollution.
3: Besides, germs of diseases and in the sanitary latrines are other factors that pollute water.
2: But how can we prevent water from being polluted?
3: Water pollution can be prevented in many ways, but the main way is to make people aware of the importance of pure water.
2: I am agreed with you. There is no alternative to make people aware of the bad effects of water pollution.
3: Thanking you very much for discussing such an important issue.
2: You are most welcome.
3: See you again.
1: ఎవరన్నారు నువ్వు ఓడిపోయావు అని మన ఇస్రో శాస్త్రవేత్తల్లో ధైర్యాన్ని నింపే ఉపన్యాసాన్ని 9వ తరగతికి చెందిన శ్రీదేవి అందిస్తున్నది, విందామా మరి.
4: ఎవరన్నారు నువ్వు ఓడిపోయావని? సైకిల్ మీద మిస్సైల్ను మోసుకు వెళ్లే దగ్గర నుండి మొదలైంది మీ అంతరిక్ష ప్రయాణం. ఒక శాటిలైట్ని ఎడ్లబండి మీద తెచ్చి ప్రయోగం చేస్తుంటే వీళ్ల బతుకులు ఇంకా ఎద్దులు దున్నపోతులు ఏనుగుల మీదే నడుస్తుందని నవ్వుకున్నాయి కొన్ని బలమైన దేశాలు. మీరెక్కడా తగ్గలేదు. 1975లో ఆర్యభట్టుడితో మొదలైంది మీ విజయం. ఈనాటి దాకా చేసిన 106 ప్రయోగాల్లో కేవలం 11 మాత్రమే విఫలం చెందాయి. ఇక్కడ దాదాపుగా 90% సక్సెస్ రేట్ సాధించి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ఒకే ఒక్క దేశం మనది. 130 కోట్ల జనాభా కోసం నిద్రలేని ఎన్ని రాత్రులు గడిపారో, ఎందుకు తమ జీవితాలను త్యాగం చేశారో అది మీకు తెలుసు. ఈరోజు మేము క్రికెట్ చూస్తున్నా, టీవీలో సీరియల్స్ చూస్తున్నా, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా, ఆన్లైన్లో బుక్ చేయాలన్నా, ఓలా క్యాబ్లో వెళ్లాలన్నా, చివరికి తినడానికి యూబర్ ఇట్స్ జొమాటోలు పనిచేయాలన్నా మీ దయాదాక్షిణ్యాలే. మన దేశం క్రికెట్లో ఓడిపోతే గుండెలు ఆగిపోయిన వీరాభిమానులే కాదు. ఉదయం 5 దాకా లైవ్లో మీ చంద్రయాన్2 ప్రయోగాలను చూసే నాలాంటి పిచ్చోళ్లు కూడా ఉన్న దేశం మనది. అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల ప్రయోగాలతో నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగసే ఇస్రో మనది. పోతే పోని ఒకటే కదా, నువ్వు రాల్చిన ప్రతి కన్నీటి చుక్కను కసిగా మలచి ఇంధనంగా మండించు. మీకు మేమున్నాం, మీతో మేమున్నాం, మీ వెంటే మేమున్నాం. జయహో ఇస్రో.
1: ఆడపిల్లల గొప్పతనం వివరిస్తూ ఒక సంభాషణతో మన ముందుకు రాబోతున్నారు చైతన్య బిందు. ఒక గర్భవతైన భార్య ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు.
5: ఏమనుకుంటున్నావు, అబ్బాయి పుడతాడనా అమ్మాయినన్నా?
1: అబ్బాయి అనుకో, వాడికి లెక్కలు నేర్పుతాను, ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం, స్విమ్మింగ్ నేర్పుతా, చెట్లెక్కడం నేర్పుతా, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా. ఇంకా
5: చాలు చాలు మరి, అమ్మాయి పుడితే?
1: అమ్మాయి అయితే ఏం నేర్పవసరం లేదు, అదే నాకు నేర్పుతుంది నేనేం తినాలి, ఏం

0: తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఒక రకంగా మా అమ్మలాగన్నమాట. ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చెయ్యకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది. నన్నెవరైనా బాధ పెట్టారనుకో, వాళ్ళని అస్సలు క్షమించదు, ఎదురు తిరుగుతుంది. భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది, మా నాన్న నా కోసం అది చేస్తాడు ఇది చేస్తాడు అని.
1: సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది, అబ్బాయి అయితే చేయడంటారు, అంతేగా?
0: కాదు, అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు, అమ్మాయికి భయభక్తి వచ్చేస్తాయి.
1: అదేం మన దగ్గర శాశ్వతంగా ఉండిపోదు కదా?
0: ఉండిపోదు, కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం. అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు. డాటర్స్ ఆర్ ఏంజల్స్ బర్న్ విత్ అన్కండిషనల్ లవ్ అండ్ కేర్ ఫర్ ఎవర్. అందుకని ఆడపిల్ల తల్లిదండ్రులు అదృష్టవంతులు. కూతురంటే కూడికల, తీసివెత్తల లెక్క కాదు, నీ వాకిట్లో పెరిగే తులసి మొక్క. కూతురంటే దించుకోవలసిన బరువు కాదు, నీ ఇంట్లో వెలసిన కల్ప తురువు. కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు, నీ కడుపున పుట్టిన మరో అమ్మ. కూతురంటే కష్టాలకు కన్నీళ్లకు వీలునామ కాదు, కల్మషం లేని ప్రేమకు చిరునామ. కళ్యాణం అవ్వగానే నిన్ను విడిచి వెళ్ళినా పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టమొచ్చినా. తన ఇంటి పేరు మార్చుకున్నా కడదాకా వదులుకోదు పుట్టింటి పైన ప్రేమను. కొడుకుల కాటి వరకు తోడు రాకపోయినా అమ్మ అయ్యి నీకు ప్రసాదించగలదు మరో జన్మ. కూతురున్న ఏ ఇల్లు అయినా అవుతుంది దేవతలు కొలువున్న కోవెల. కూతురిని కన్నా ఏ తండ్రి అయినా గర్వపడాలి, యువరాణిని కన్నా మహారాజుల.
1: ఫైనల్గా అమ్మాయి అయితే బాగుంటుంది అంటారు.
0: అవును, అమ్మాయి కావాలి. ఈసారైతే మొక్కలు వాటి శాస్త్రీయ నామాల గురించి 6వ తరగతికి చెందిన కీర్తన మదిహ ద్వారా తెలుసుకోబోతున్నాం, వినండి మరి.
2: అరటి శాస్త్రీయ నామం
3: మ్యూసా పారాడైసిక్,
2: జామ శాస్త్రీయ నామం
3: సీడియం గువా,
2: దానిమ్మ శాస్త్రీయ నామం
3: ప్యూనికా గ్రనాటం,
2: మామిడి శాస్త్రీయ నామం
3: మాంజిఫెరా ఇండికా,
2: బొప్పాయి శాస్త్రీయ నామం
3: కారియా పపాయ,
2: ఆపిల్ శాస్త్రీయ నామం
3: వైరస్ మాలస్,
2: పైనాపిల్ శాస్త్రీయ నామం
3: అనానస్ సెటైవా,
2: ద్రాక్ష శాస్త్రీయ నామం
3: వైటిస్ వినిఫెరా,
2: సీతాఫలం శాస్త్రీయ నామం
3: అనానస్ కావా మోజా,
2: జీడి మామిడి శాస్త్రీయ నామం
3: అనకార్డియం ఆక్సిడెంటాలి,
2: పనస శాస్త్రీయ నామం
3: ఆటోకార్ప ఇంటెగ్రిఫోలియా,
2: కొబ్బరి శాస్త్రీయ నామం
3: కోకస్ న్యూసిఫెరా,
2: మల్లె శాస్త్రీయ నామం
3: జాస్మినం ఇండికా,
2: మందార శాస్త్రీయ నామం
3: హైబిస్కస్ రోజా సైనెన్సిస్,
2: చామంతి శాస్త్రీయ నామం
3: క్రైసాంథియం ఇండికా,
2: తామర శాస్త్రీయ నామం
3: నీలంబో న్యూసిఫెరా,
2: బంతి శాస్త్రీయ నామం
3: టాజినెస్ పాట్యులా,
2: పొద్దు తిరుగుడు శాస్త్రీయ నామం
3: హీలియాంథస్ ఎన్యువస్.
0: ఇప్పుడైతే 10వ తరగతికి చెందిన సిద్ధేశ్వర ఓ కూనలమ్మ అంటూ మన ముందుకు రాబోతున్నాడు.
4: మనసు తెలుపని భాష, మంచి పెంచని భాష, ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మ. ఆశ పెరిగిన వాడు, అహము పెరిగిన వాడు, తనకు తానే కీడు ఓ కూనలమ్మ.

0: వల్ల కీర్తి వచ్చుట కల్ల ఓ కూనలమ్మ. అణువు గుండెను చీల్చి అమిత శక్తిని పీల్చి నరుడు తన్నున బాల్చి ఓ కూనలమ్మ. గుండెలో శూలమ్ము గొంతులో శల్యమ్ము కూలతో స్నేహమ్ము ఓ కూనలమ్మ. జనులు నమ్మెడి వరకు కనులు తెరవని వరకు పెలుగున కిలీ సరుకు ఓ కూనలమ్మ. తీర్చి నట్టి బకాయి తెచ్చి పెట్టును హాయి అప్పు మెడలో రాయి ఓ కూనలమ్మ. కూరుచుండిన కొమ్మ కొట్టుకొను వాజమ్మ హితము వినడు కదమ్మ ఓ కూనలమ్మ. సర్వజనులకు శాంతి స్వస్తి సంపద క్రాంతి నే కోరు విక్రాంతి ఓ కూనలమ్మ.
1: ఇంకా ఇప్పుడు అన్నదాత రైతన్న కష్టం గురించి ఒక చిన్న కవిత చెప్పబోతూ ఉన్నారు 8వ తరగతికి చెందిన చందన. విని రైతు విలువ తెలుసుకోండి.
2: రైతన్న కష్టం చింతించి చింతించి ధాన్యం అందించి కష్టించి కష్టించి ఆకలి మంట తీర్చి ఓ రైతన్న నీవు చేసిన సాయం మరిచింది మానవ సమూహం. జలకలముల ఆసరా లోటు రైతు పాలిట చావుపోటు ఎండిపోయిన బావులు ఇంగిపోయిన బావులు నీరు లేక పంట ఎండే నిజము లేక బతుకులెండే అప్పులన్నీ తోడు వచ్చే తిప్పలన్నీ కలిసి వచ్చే. ఓ రైతన్న నీవు చేసిన సాయం మరిచింది మానవ సమూహం. చేతికందిన పంట రైతు

0: కంట్లో దళారులు పెట్టిన మంట, రైతు కష్టం నష్టమాయే, నష్టం ఇచ్చిన పంట విదేశీ కంపెనీలకు ఇష్టమాయే, పంట భూములు పాడు బిల్డింగ్లాయే, కాడి ఎద్దులు కళేబరానికి పోయే, పంటపై హక్కున్న నీకు దిక్కులేకపోయే, అన్నం పెట్టిన నీకు ఆకలాయే, సాయం అందిన నీకు చావు మిగిలే. ఓ రైతన్న, నీవు చేసిన సాయం మరిచింది మానవ సమూహం.
1: ఇప్పుడు దేశభక్తి గీతమైన హం భారత్వాసిని హిందీలో ఆలపిస్తున్నారు మన 10వ తరగతి విద్యార్థులు సబ్రీన్ సింధు తనశ్రీ.

0: ఇంకా మరి నవవసంతం అనే వెరైటీ కథతో మన ముందుకు రాబోతున్నది మహాలక్ష్మి. విని నవ్వుకోండి.
1: అది ఒక పెద్ద రాజ్యము. ఆ రాజ్యం పేరు మణిపూసలు. ఆ రాజ్యంలో రాకుమారుడైన సోమనాద్రికి ఎలుకమ్మతో పెళ్లి చేయాలని వాళ్ళమ్మ కూనలమ్మ నిర్ణయించింది. అందుకు సంబంధించిన పెళ్లి పనులు మధువనంలో జరుగుతున్నాయి. అందుకు రాజ్యంలోని ప్రజలు మేము సైతం అనే స్నేహబంధంతో ముందుకు వచ్చారు. ఆ పెళ్లికి అందరూ కుసుమోపదేశం నుండి త్యాగం అనే పూలమాలను తెచ్చారు. అక్కడ జరిగిన పెళ్లికి ముందు విరామ సమయంలో సరదా పద్యాలు ఎత్తుకుపై ఎత్తుతో పోటీ పడి చెప్పారు. అక్కడ జరిగిన ఈ క్రీడ వార్తను నేనైతే అనే టీవీ ఛానల్లో రాజ్యంలోని ప్రజలు ఎంత ఆసక్తితో తిలకించారు. రాకుమారుడి పెళ్లి చూడలేని వారు కళ్ళుండి చూడలేకపోయామని బాధపడినారు. వాళ్ళు పెళ్లి పందరి ఆకాశం నిండా స్వాతంత్రపు జెండా రంగులతో నింపారు. అక్కడ పెళ్లికి మ్రోగిన గంటలను విని భయంతో భారంతో జారిన గుండెలతో పెళ్లి పందరి కిందకు చేరింది ఎలుకమ్మ. మన భాషలు అనే కంపెనీ వారు అక్కడ జరిగిన పెళ్లిని వీడియో తీశారు. పెళ్లి జరిగిన తరువాత నూతన దంపతులు మధువనం నుండి నవవసంతం అనే అంతఃపురంలోనికి అడుగు పెట్టారు.
0: మన దేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల గురించి మనకు జ్ఞానాన్ని అందిస్తున్నారు మా 8వ తరగతికి చెందిన శారద పుష్పలత. తెలుసుకుందామా మరి?
2: దేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలు హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథాల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలంటారు. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలంటారు. వాటి వివరాలు మీకోసం. శ్రీలంకలోని శాంకరి, కాంచీపురంలోని కామాక్షి, పశ్చిమ బెంగాల్లోని శుంకల, మైసూరు క్రౌన్స్ పట్టణంలోని

మధ్యప్రదేశ్ పిఠాపురంలోని పురుహుతిక, ఒరిసా జాజ్పురంలోని గిరిజ, ద్రాక్షారామంలోని మాణిక్యాంబ, అస్సాంలోని కామరూప, ఉత్తరప్రదేశ్ ప్రయాగలోని మాధవేశ్వరి, హిమాచల్ ప్రదేశ్

0: జమ్మూ కాశ్మీర్ లోని సరస్వతి భవాని.
1: కాసేపట్లో ప్రభుత్వ పాఠశాలల విశిష్టత గురించి ఒక చిన్న పాట విందామా మరి?
2: సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ.

పెట్టకుండా, మాటలతో భయపెట్టకుండా, ప్రేమతో విద్యార్థిని గెలిచి అర్థమయ్యే రీతిలో చెప్పి, అర్థమయ్యే రీతిలో చెప్పి, డాక్టర్ యాక్టర్ కలెక్టర్గా ఉన్నత స్థాయిలో నిలబెట్టి అంతరాలను తెంచుతుంది, బంగారు భవితను చూపుతుంది, బంగారు భవితను చూపుతుంది. అమ్మ పాలకమ్మదనంలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ.

0: మన ఊరి బడి మనకండగా ఉంది తమ్ముడా.
1: ఇప్పుడైతే పురాణ పురుషులు వారి స్వభావ వివరములు గురించి చెప్పబోతున్నది శ్వేత.
0: పురాణ పురుషులు వారి స్వభావ వివరములు. గణాధిపతి విఘ్నేశ్వరుడు, శివుని కుమారుడు, ఆది పూజార్హుడు, శ్రీరాముడు, ఇక్ష్వాకు వంశపురాజు, యుగపురుషుడు, శ్రీమన్నారాయణుని అవతారము, హరిశ్చంద్రుడు, నవఖండ మండలాధీశుడు, సత్యము కొరకు సర్వము త్యజించినవాడు, బృహస్పతి, దేవతల గురువు, మిక్కిలి బుద్ధిమంతుడు, బలిచక్రవర్తి, పాతాళలోక ప్రభువు, అతి ధనవంతుడు, మహాదాత, కుబేరుడు, యక్షరాజు, ఉత్తర దిక్కున అధిపతి, అతి ధనశాలి, భీముడు, మహాబలశాలి, 1000 ఏనుగుల బలము కలవాడు, ముష్టి గదాయుద్ధములలో ఆరితేరినవాడు, ధర్మరాజు, పాండురాజు పెద్ద కొడుకు, ధర్మాత్ముడు, ధర్మమును బాగుగా నెరిగినవాడు, కర్ణుడు, మహాదాత, యుద్ధమునందు మహావీరుడు, కుంతీపుత్రుడు, పాండవుల అగ్రజుడు.
1: ఇంకా మరి ఒక కవితను విందాము. మన 8వ తరగతికి చెందిన చందన రక్షిత వినిపించబోతున్నారు.
2: గుడికి గోపురమందం, గుడి గోపురానికి ఆకాశమందం, నీలి ఆకాశానికి మేఘమందం, నల్లని మేఘానికి చినుకు అందం, తడి చినుకుకి భూమి అందం, భరత భూమికి గడ్డి అందం, పచ్చని గడ్డికి పువ్వు అందం, పరిమళించే పువ్వుకి పాఠశాల అందం, ఈ హేమావతి పాఠశాలకి మా విద్యార్థులు అందం ఆనందం.
1: ఇప్పుడైతే ఇంటిలో గణితం సైన్స్ గురించి తెలుసుకుందామా మరి?
0: అమ్మ చేసిన రొట్టె వృత్తము, సగానికి మడిచిన దోసే అర్ధ వృత్తము, మనం కూర్చొనే స్టూల్ చతురస్రం, రాసుకునే బోర్డ్ దీర్ఘ చతురస్రం, మనకిష్టమైన లడ్డు ఒక గోళము, సగం మన మిత్రునికి ఇస్తే అర్ధ గోళము, మన తరగతి గది ఒక గణం, మన జెండా కర్ర ఒక స్థూపం, కొడవలి మలుపు ఒక చాపం, ధాన్యపు రాశి ఒక శంకువు, రూపాయి కూడబెడితే 100, పుస్తకం కొనడానికి 10 తీసివేస్తే 90, 9 మందికి తలా 10 పంచితే భాగాహారం, హెచ్చిస్తే గుణాకారం,
3: కూర్చుంటే జడత్వం, జడత్వం కదిలితే చలనం.

0: కాంతి.
1: ఇప్పుడైతే నీటి వాడుక మీద హిందీ కహావత్తులు సబ్రిన్ సింధు చెప్పబోతున్నారు, విందామా? మరి
2: బుంద్ కో బచావో,
3: ఆనే వాలి పీడీ కో బచావో,
4: జల్ నహీ
5: జీవన్ నహీ,
4: జల్ కి రక్షా కరో,
5: లోగం కి రక్షా కరో,
4: బుంద్ బుంద్ కి రక్షా కరో,
5: ధర్తీ మా కి సేవా కరో,
4: జల్ దో
5: జీవన్ దో,
4: పానీ బచావో
5: ప్రాణి బచావో,
4: జల్ హై తో కల్ హై,
5: జల్ నహీ తో కల్ నహీ,
4: జల్ కి సమస్య దూర్.

0: కరెంగే
1: సుఖ సే జీవన్ మితాయంగే.
2: దేశమును ప్రేమించుమన్నా అనే గేయాన్ని పాడబోతున్నారు కీర్తన మరి మదిహ. దేశమును ప్రేమించుమన్నా అనే గేయాన్ని పాడబోతున్నారు కీర్తన మదిహ, మరి విందామా?
3: దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా.

కద్దని వట్టి గొప్పలు చెప్పుకో. పూని ఏదైనా నువ్వొక మేలు కూర్చి జనులకు చూపవో. సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడవు.

0: కలిసి మూలం ధనం పంటలు పండవలెను. ఆకులందు నానిగి మణిగి కవిత కోయిల పలుకవలెను. పలుకులను విని దేశాభిమానం మానములు మొలకెత్తవలెను.
1: మీరు ఇంతవరకు అమరాపురం మండలం ఏమావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. సమర్పణ సాధక్ వాలి గారు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత చైతన్య.
2: బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో మీరు ఇంతవరకు అమరాపురం మండలం హేమావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువల తోడైతే దేశంలోనే రాష్ట విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో రానున్న 2 రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని

0: ఎన్నో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అందుబాటులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లలోకి విడుదల చేయాలని, ఉల్లి కొనుగోళ్లతో పాటు భవిష్యత్ డిమాండ్కు తగినట్లు సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా 50% పైగా లోటు వర్షపాతం నమోదైందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఖరీఫ్లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా ఎల్నినో కారణంగా 79% భూముల్లోనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విపత్తు సమయాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఎల్నినో సవాలును సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తరగతి గది నుంచే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే విద్యాశాఖ ఎన్నుకున్నానని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓర్పు, సహనం, నైతిక విలువలు చాలా అవసరమని, దేశం కోసం ఆలోచించాలని సూచించారు. ఈ ఏడాది 110,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారని, ఇంటర్లో 10,000 మంది విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను చెత్త రహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గుంటూరు, విశాఖ పట్టణాలలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటులలో రోజుకు 2,800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్టంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా దేశంలో సౌర విప్లవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి భారత్ సౌరశక్తిపై దృష్టి సారించింది. గత దశాబ్ద కాలంలో సాధించిన గణనీయమైన ప్రగతి కారణంగా 168 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో భారత్ నేడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ మార్పు వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకాలు ప్రధాన పాత్ర పోషించాయి. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాల ఇళ్ల కప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చి నెలకు ఉచిత విద్యుత్ను అందించడంతో పాటు మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ పంపు సెట్లు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని డీజిల్పై ఆధారపడకుండా ముందుకు నడిపిస్తున్నారు. స్వదేశీ సోలార్ సెల్స్, మాడ్యూళ్ల తయారీకి ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పీఎల్ఐ పథకం దేశీయంగా తయారీ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: పీఎం సూర్యఘర్ ముక్త బిజ్లీ యోజన కే తహత్ అబ్ తక్ 50 లాఖ్ సే జ్యాదా ఘరో మే రూప్ టాప్ సోలర్ ప్యానల్స్ లగ్ చుకే హై. హర్ ఘర్ కో 80,000 రూపే తక్ కీ ఆర్థిక మదద్ దీ హై. కుసుమ్ యోజన కే తహత్ సర్కార్ నే 30 लाख किसानों के खेतों में सोलर पंप्स लगाने का काम किया है. हमने वन नेशन वन ग्रिड का एम्बिशियस प्रोजेक्ट भी पूरा कर लिया.
0: మహాకవి గురుజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఉత్సవాలను రేపు రాష్ట ఉత్సవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఉదయం మహాకవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గురజాడ స్వగృహం నుంచి గురజాడ అప్పారావు కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వందపడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి

0: రోజు తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలని కోరారు. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. మరొకవైపు దక్షిణ కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ కోరారు. మైభారత్ విజయనగరం కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత్ సంకల్పం కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ, 7 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో రంగస్థలి పద్యాలు వింటారు. ప్రముఖ రంగస్థల కళాకారులు పాడిన పద్యాలు. 7:45 లలిత సంగీతం, కళాకారులు శ్రీమతి డి రాజ్యలక్ష్మి గారు. రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం చిత్రసీమ. 8:30 తెలుగులో వార్తలు, 8:40 చిత్రగీతం, 8:45 ఆదివారం సెలవు. రచన శ్రీమతి కెఐవి వందన, నిర్వహణ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ. రాత్రి 10:00 2026 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ ఈరోజు జరిగిన ఆటలోని విశేషాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 రవివాసరియ్య అఖిల భారత సంగీత సభ ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు.

ఇక రేపటి ప్రసారాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు 3వ భాగం. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ పత్తిబండ్ల విజయలక్ష్మి గారు. 6:35 సేద్యపు శుద్ధులు వంగసాగులో యాజమాన్యం శ్రీ ఏ హేమంతరాజు గారు అందించే వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం నవలాశ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 24వ భాగం రచన శ్రీమతి జలంధర అనంతరం సృజన సాహిత్యం.

కార్యక్రమంలో అన్నమయ్య పదాల్లో దేశీయత డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారు అందించే వివరాలు. అనంతరం భక్తిమాల. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ. రచన సిహెచ్ రామాంజనేయుల గారు. 8:35 చిత్రసీమ. రేపుదయం 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు. 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 విను వినిపించు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ బి సాధుశేఖర్ గారు ఆలపించిన జానపద గీతాలు, ఆ తర్వాత శ్రీమతి వి బాలనారమ్మ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు. 7:45 వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో వార్తలు, 8:40 చిత్రగీతం. 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్, ఆ రోజు జరిగినటువంటి ఆటలోని విశేషాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:20 కర్ణాటక సంగీతం. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు. ముందుగా విందాం ఇంద్రధనస్సు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

పొడికో కమ్మా, కొంత తడుపుకు పోదామనుకున్నానే గడసరి బుల్లెమ్మా.

0: నేను ఇక్కడే ఉన్నా.
1: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
0: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
1: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
4: తరువాత పాట విందాం. హోలీ చిత్రం కోసం కేకే ఆలపించిన పాట ఇది. సాహిత్యం కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పై బై బై.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

మీరు విన్నా పాట హృదయాంజలి చిత్రంలోది. జీవి ప్రకాష్ గోపాలరావు ఆలపించిన పాటది. సాహిత్యం భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: తర్వాత పాట విందాం. అన్నయ్య చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం మణిశర్మ.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: తర్వాత పాట విందాం. ఆత్మబలం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విందాం భలే రంగడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయమంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి పరిష్కరించడానికి స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలకు కలిగిస్తున్నాయని విషయం తెలిసిందేనని రాష్టపతి పేర్కొన్నారు.
1: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
0: जीव वैविध्य नष्ट नीति कोरता भूक्षयम वंटिवी असमतुल्यतलकु उदाहरणलनी मुर्मू चेप्पारु. नीति कोरत उन्न प्रांतलोनी स्थानिक प्रजलकु ఫామ్ పంచ్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
1: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్థరపర్ అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఆర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గహరాయి సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పండ్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే హై. యే నా కేవల్ వర్షా జల్ కో ఖేతో మే రఖనే కే లియే ఓపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే హై.
0: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను

వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు, గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని మున్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుస్సపాటి అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండేసోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకీ సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫ్వాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండో పాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన,
19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ

పథకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బెయిత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షెఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు.

0: మోదీ అభినందించారు. వరల్డ్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన, దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ రెవిన్, వరల్డ్ రివెన్, విదర్శా కె వినోద్, సోనం, ఉత్తమ్, మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహారా వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్స్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. పల్లె ప్రాంతాలు, ఇందులో రంగస్థలి పద్యాలు విందాం. ప్రముఖ రంగస్థల కళాకారులు పాడిన పద్యాలు.

దయా దైవమా నీ.

పల్లె ప్రాంతాల్లో మీరు ఇంతవరకు రంగస్థల పద్యాలు విన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారులు పాడిన పద్యాలవి. ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీమతి డి రాజలక్ష్మి గారు ఆలపించిన లలిత గీతాలు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి డి రాజ్యలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. వాణి శర్వాణి, రచన ఒక్కలంక లక్ష్మీపతిరాజు.

0: శ్రోతలు ఇంతవరకు శ్రీమతి డి రాజ్యలక్ష్మి గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై సేవ, ఇది ప్రత్యక్ష వ్యాఖ్యానం. విజయవాడ కేంద్రం నుండి కొన్ని క్షణాల్లో.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేబ్జపత్రాయతే కస్తూరీ ఘనసారకేసర విమల విలత్ శ్రీగంధసారోద్రవైః గంధైర్లిప్తతనుః సుగంధసుమనో బాలాధరో య ప్రభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. చకటి సుగంధ ద్రవ్యాలతో భూషితుడు దివ్యమాలాధరుడైనటువంటి ఆశీవెంకటేశ్వర స్వామివారి గజవాహన సేవ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానానికి భక్తులందరికీ స్వాగతాన్ని పలుకుతూ, గజవాహనం యొక్క విశేషాలను యథామతిగా ఎత్కించిత్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గజము అనగా మనలో ఉండేటువంటి మదము అహంకారము వాటికి ప్రతీకగా మనం భావించాలి. ఏ విధంగా అయితే మన హృదయాకాశంలో, హృదయ కమలంలో పరమాత్మ తను విరాజిల్లుతూ ఉంటాడో, అలాగే మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి గుణాలు, అహంకారము మదము, ఇటువంటి దుర్గుణాలను కూడా పరమాత్మ వాటిని నిగ్రహించి మనను సన్మార్గంలో నడపడానికి పరమాత్మ ఉంటాడు అనే ఒక విషయానికి ప్రతీకగా మనం గజవాహనాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే గజమంటే సామాన్యంగా ప్రాణులన్నిటిలో కూడా చాలా ఎత్తైనది, బరువైనది, విశాలమైనది. పరమాత్మ కూడా అలాగే చాలా విశాలంగా ఉన్నాడు. ఎంత విశాలముంటే భక్తులు అలాగే జ్ఞానులు యోగులు ఎంతైతే తెలుసుకుంటారో దానికన్నా విశాలం. అందుకోసమే పరమాత్మని అత్యతిష్ట దశాంగులమని చెప్పిన విధంగా మనం తెలుసుకున్న దానికన్నా పరమాత్మ యొక్క మహిమలు అతీతంగా ఉన్నాయి, మన జ్ఞానానికి అందనంతగా పరమాత్మ గుణవంతుడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ గజవాహనాన్ని అధిరోహించి వస్తూ మనకి ఈ విషయాలన్నీ కూడా పరమాత్మ తెలుపుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే, మిగతా వాహనాలకి అలాగే గజవాహనానికి ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, గజవాహన సేవలో సాక్షాత్తుగా కంకణ భట్టు అనగా కంకణాన్ని ధరించినటువంటి అర్చక స్వాములు చామర సేవను చేస్తూ ఉంటారు. గజవాహనాన్ని ప్రత్యక్షంగా మనం తిలకించేటప్పుడు ఆ గజవాహనం యొక్క స్వామివారి వెనక ఉండి చామర సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ అర్చక స్వామి వారి పొంది ఉంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి గజవాహనం యొక్క విశేషాలను

0: మనం తెలుసుకుంటూ, అసలు గజమనగా మదగజమని మనం అనుకోకూడదు. పరమాత్మ యొక్క భక్తుడైనటువంటి గజేంద్రుడే ఇక్కడ ఐరావతమైనా అనుకోవచ్చు. ఏ విధంగానైనా సరే పరమాత్మ యొక్క భక్తుడే ఇక్కడ పరమాత్మను సేవించడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఇందులో భాగంగా భాగవతం యొక్క అష్టమస్కందంలో కొన్ని విషయాలను చెబుతారు. త్రికూటం అనే పర్వతం ఉండేది. ఆ త్రికూటం అనగా మూడు కూటములు, అనగా మూడు శృంగాలు. ఒకటి వెండితో చేసినటువంటిది, మరొకటి ఆయసం అనగా ఇనుముతో, మూడవది బంగారంతో ఉండేటువంటి శిఖరాలు గల త్రికూట పర్వతము. అక్కడ చక్కటి పుష్కరణులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, అనేక పశువులు పక్షులు అన్నీ కూడా అవన్నీ కూడా స్వైరంగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడే వరుణ భగవాను యొక్క ఋతుమాన్ అనే ఒక గొప్ప సరోవరం కూడా ఉన్నది. ఋతుమాన్ అని ఎందుకుంటారంటే అన్ని ఋతువులలో కూడా ఆ పుష్కరిణి అనగా ఆ సరోవరం నిండుగా తీర్థజలం ఉండేదట. అటువంటి ఉత్తమమైనటువంటి సరస్సు. ఆ సరస్సుకి ఒక గొప్ప ఏనుగు తన యొక్క పరివారంతో సహా వచ్చినదట. వేరే చోట చెబుతారు ఎంతమంది ఎన్ని ఏనుగులు వచ్చాయి అంటే ఆ ఒక్క మగ ఏనుగుకే 10,000 ఆడ ఏనుగులు భార్యలుగా ఉండేవట. అంత గొప్ప పరివారంతో సహా ఆ ఈ గొప్ప ఏనుగు అక్కడికి వచ్చినది. వచ్చిన తర్వాత కాసేపు జలవిహారం చేసిన సందర్భంలో అక్కడ ఉండేటువంటి పెద్ద మొసలి వచ్చి దాని కాళ్ళని గట్టిగా పట్టుకున్నదట. పట్టుకున్న సందర్భంలో ఎంతో బాధపడింది. అలాగే తనతో ఉండేటువంటి మిగతా ఏనుగులన్నీ కూడా కలిసి లాగడానికి ప్రయత్నించాయి, కానీ అవన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పుడు సమాసహస్రం వ్యగమన్ మహీపతే సప్రాణయోశ్చిత్ర సమంత మమంత సామరాహ అని అంటారు. అనగా ఆ విధంగా ఆ మొసలి పట్టుకొని దాదాపుగా 1,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడా కూడా శరణు దొరకటం లేదు, దాని నుండి విడుదల అనేది కావటం లేదు. ఆ సందర్భంలో ఇక నన్ను వీరెవరు కూడా రక్షించలేరు, నన్ను రక్షించేవాడి వాడు ఆ పరమాత్మ ఒక్కడే అని గ్రాహేణ పాశేన విధాతురావృతోప్యహం తం యాతి తం యామి పరమం పరాయణం అని చెప్పిన విధంగా నన్ను రక్షించేవాడు ఆ పరమాత్మ మాత్రమే అని ఆ గజేంద్రుడు చక్కటి స్తోత్రాన్ని చేశాడు. దాన్నే శుకాచార్యుల వారు చెబుతూ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయ హి ధీమహి. ఓ షడ్గుణేశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మ, ఈ చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఎవరైతే నిర్మించాడో అటువంటి పురుషుడు ఆది బీజుడు అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ, అదిగో ఇదిగో నా నమస్కారాలు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఏ పరమాత్మ యందు ఈ సమస్త ప్రపంచం కూడా నిబిడమై ఉన్నదో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచమంతా కూడా తన ప్రవృత్తిని పొందుతూ ఉంటుందో, అటువంటి పరమాత్మ ఓ పరేశ నిన్ను నేను శరణు కోరుతున్నాను. యస్వాత్మనీతం నిజమాయ అర్పితం క్వచిద్ విభాతం క్వచత తిరోహితం అవిద్దృక్ సాక్షిభయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పర. సహ ఆత్మమూల పరాత్పర మాం అవతు, నన్ను రక్షించని ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఉభయం అవిద్దృక్ సాక్షి ఉభయం తదీక్షతే. బయట ఉండి అలాగే సాక్షిభూతంగా ఉంటూ సమస్తాన్ని కూడా దర్శించేటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఆ గజేంద్రుడు పరమాత్మని శరణు కోరాడు. ఇటువంటి ఆ గజవాహనాన్ని అధిరోహించి వచ్చేటటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ నందన భట్ గారి వాక్కుసుమాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు, చక్కగా మీరు గజేంద్ర మోక్షాన్ని శ్రోతలకు అందజేశారు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవంగా చెప్పబడే సాలకట్ల బ్రహ్మోత్సవంలో 6వ రోజు అరిషడ్వార్గాలను పోగొట్టి మనకు సరైనటువంటి దోవను చూపేటువంటి రోజు. ఈనాడు ఆ స్వామి చక్కగా గజవాహనంపై అధిరోహించి ఉన్నాడు. సువర్ణమయమైనటువంటి గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే తిరుమల క్షేత్రంలో మనం భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళిన

0: అప్పుడు గర్భాలయంలో ఏ విధమైనటువంటి ఆభరణాలతో, ఏ విధమైనటువంటి శోభతో, ఏ విధమైనటువంటి మంగళకరమైనటువంటి స్వరూపంతో భగవంతుడు దర్శనమిస్తాడో ఆ విధంగానే కటివరద హస్తుడై భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది గజవాహన సేవలలో ఆ భగవంతుడి యొక్క అలంకారానికి ఉన్నటువంటి విశేషం. మిగతా సందర్భాలలో ఒకసారి కృష్ణుడిగా, ఇంకొకసారి ఇంకొక విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తే, ఈ సందర్భం మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారే గజాన్ని అధిరోహించి వస్తారు. ఎందుకయ్యా అంటే, మనం ఒక్కసారి ఆ పద్మావతి పరిణయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఈ రహస్యం మనకు తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు ఆ పద్మావతి పరిణయానికి అనుసంధానం చేసింది ఒక గజము. ఒకనొక రోజు అశ్వాన్ని అధిరోహించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం నుండి తిరుపతి వైపు వెళుతూ ఉంటే, ఆ నారాయణం వనం వైపు ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక మదగజము వచ్చింది. ఆ మదగజాన్ని చూసినటువంటి, వన విహారానికి వచ్చిన ఆ పద్మావతి మరియు వారి సఖీమణులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దాని వెనకాల ఆ శ్రీ శ్రీనివాసుడు కూడా కనపడ్డాడు. అంటే గజరూపంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు శ్రీనివాస పద్మావతి పరిణయానికి ఉపోద్ఘాతం రాశాడనమాట. ఆ విధముగా ఉన్నటువంటి గజరాజుని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవంలో ఆరవ రోజు రాత్రిపూట కనువిందు చేయడానికి చక్కగా అత్యద్భుతంగా అలంకృతుడై ఆ శ్రీ శ్రీనివాసుడు గజాన్ని అధిరోహించి దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో రథవీధిలో చూడండి, రోజు కూడా రెండు మదపుట ఏనుగులు మాత్రమే స్వామివారి సేవలో దర్శనమిస్తూ ఉంటే, ఈనాడు విశేషంగా నాలుగు ఏనుగులు, నలుగురు గజరాజులు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అంటే నాలుగు దిక్కులలో ఉన్నటువంటి ఆ దిగ్గజాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి విచ్చేసినట్టే లెక్క. అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ కోసం వచ్చారు. ఐరావత పుండరీకో వామనః కుముదోంజనః పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః అని చెప్పిన విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది గజాలుంటే ఆ నలుగురికి ఆ బాధ్యతను అప్పచెప్పి మిగతా నలుగురు కూడా ఇక్కడికి వచ్చేశారన్నమాట. ఆ విధంగా కదులుతున్న నల్లటి కాటుక కొండలాగా తిరుమల గిరిలో ఈ మాడ వీధులలో అవి కదలి వెళ్ళిపోతూ ఉంటే పర్వతాలు కదిలినట్టున్నాయి. వాటి అలంకారం చూడాలి. అత్యద్భుతంగా సువర్ణమయమైనటువంటి ఆభరణాన్ని తొడిగించారు ఏనుగులకు కూడా. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగులు ముందుగా వెళుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భాజా భజంత్రీలతో, నాట్యాలతో, నృత్యాలతో, వేద ఘోషాలతో, అదేవిధంగా పాశుర పారాయణాలతో కూడి భక్తులతో, భక్తుల జయఘోషాలతో ముందుకు కదులు వెళుతూ ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య అద్భుత మంగళ మనోజ్ఞ రూపాన్ని వీక్షిస్తూ మనం తరిద్దాం. అదేవిధంగా అదిగోండి, ఆ రథవీధిలో చక్కటి నృత్యాలు. ఎటువంటి నృత్యాలు అవి? కర్ణాటక దేశానికి చెందినటువంటి యక్షగాన నృత్యాలు ఒకవైపు, ఇంకొక వైపు మణిపురికి చెందినటువంటి మణిపురీ నృత్యాలు, అదేవిధంగా అస్సాం సంబంధించినటువంటి నృత్యాలు, అదేవిధంగా పాండిచ్చేరి నుండి వచ్చిన వాళ్ళు కరగ నృత్యం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళంటారా కోలాటం. కోలాటం అంటే తెలుగు వాళ్ళ సొమ్ము కనుక వాళ్ళు చక్కటి అన్నమాచార్య కీర్తనలకు అత్యద్భుతంగా నృత్యం చేస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు రావడం ఆలస్యం అవ్వచ్చు, స్వామివారి కోసం వేచి ఉన్నటువంటి భక్తులు గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిందు. ఆ భగవంతుడి యొక్క ముందర జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పులకింపజేస్తున్నాయి. సమస్త భారతదేశంలో ఉన్న సమస్త సంస్కృతులు కూడా తిరుమల క్షేత్ర మాడ వీధులలో అలా అలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే ఇది వైకుంఠమా, లేదా మన అదృష్టమా, లేదా సమస్తమైనటువంటి జన్మ జన్మల పుణ్యాలన్నీ కూడా పండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి గజవాహన సేవ యొక్క మరిన్ని విశేషాలను రాఘవేంద్ర గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో వెంకటేశ.

ఆ గజరాజు తను ప్రార్థించాడట, ప్రార్థిస్తూ తన ఉన్నటువంటి యథాస్థితిని తను తెలుపుతున్నాడు పరమాత్మకి. కాలేన పంచత్వమితేషు కుర్సశో లోకేషు లీనేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం.

దాటి గొప్ప కాంతిపుంజంలో నీవు వటపత్ర షాయి అయి విరాజిస్తూ ఉంటావు. అలాగే పరమాత్మ, ఇప్పుడు కూడా 1000 సంవత్సరాలపైనే గడిచిపోయాయి. నా బంధువులు, భార్యలు, వారందరూ కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు. కానీ నన్ను రక్షించేది నీవే ఓ పరమాత్మ, కావవే వరదా అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. నయస్య దేవా ఋషయ పదం విదుః జంతు పునఃకోర్హతి గంతు మీరితుం యథానతస్యా కృతిభిర్ విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. ఏ విధంగా అయితే ఒక నాట్యాన్ని చేసేవాడు నటుడి యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని కేవలం మనం ఆ రంగమంచం పైన మాత్రమే తెలుసుకోలేమో, అలాగే ఓ పరమాత్మ నీ యొక్క మాహాత్మ్యాన్ని ఎవరయ్యా తెలుసుకోగలరు? నేనైతే చాలా క్షుద్రమైనటువంటి జంతువుని. సామాన్యంగా జీవులలో మనిషి ఉత్తముడే, కానీ మనిషికిన్నా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినది ఏనుగు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుందట, సూక్ష్మమైనటువంటి దృష్టి కూడా ఉంటుందట. అది అలా వెళ్లే సందర్భంలో తన దగ్గర ఏదైనా ఒక చిన్న ముళ్ళు కనపడినా కూడా స్పష్టంగా దాన్ని చూడగలుగుతుందట. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఏనుగు చెబుతోంది, నీ మాహాత్మ్యాన్ని నేను ఏమని వర్ణించగలను? ఎందుకంటే దేవాది దేవతలు, ఋషులు ఎవరు కూడా నీ మాహాత్మ్యాన్ని పూర్తిగా చెప్పలేరు. అటువంటి నేను నీ మాహాత్మ్యాన్ని చెప్పగలనా? న విద్యతే యస్య చ ధర్మకర్మవా న నామరూపే గుణదోష ఏవవా తథాపి లోకస్య చ సంభవాయ యస్వామయ తాన్యనుకాల మృచ్ఛతి. ఏ పరమాత్మకైతే జన్మ లేదో, అనగా ఏ జీవుడు కూడా పుట్టలేదు, ఏ విధంగా అయితే పరమాత్మ తన అనాదిగా ఉన్నాడో జీవాత్ముడు కూడా అదే విధంగా అనాదిగే. కానీ జీవుడు కొన్ని ఉపాధులను పొందుతూ తను కథంచిత్ ఎప్పుడో ఒకసారైనా పుడుతూ ఉంటాడు. కానీ పరమాత్మ ఎప్పుడు పుట్టడు, పరమాత్మకి పుట్టుక లేదు. మళ్ళీ ఎలాగైతే కృష్ణుడిగా పుట్టాడు కదా అంటే కృష్ణుడిగా తన యొక్క రూపాన్ని తను ప్రకటించాడు, అంతేగాని కొత్తగా ఉన్నటువంటి ఏ కొత్తగా రూపాన్ని చూపించలేదు పరమాత్మ. ఉన్నటువంటి రూపాన్నే తను ఇక్కడ మనకు చూపించాడు. అటువంటి జన్మ లేని భగవంతుడా, కర్మ లేని భగవంతుడా? మనం సంధ్యావందనాదులను చేస్తాం, ఎందుకంటే మనమందరం కూడా కర్మబద్ధులము. కానీ పరమాత్మకి ఎటువంటి కర్మబంధనం అనేది లేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని విశ్వామిత్రుల వారు రామాయణంలో చెబుతారు. అంటే పరమాత్మని సంధ్యావందనానికి పురమాయించినట్టుగా కనబడుతుంది కదా, అంటే పరమాత్మకి కర్మబంధనం లేదు. కానీ తనలాగే జీవులందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని పరమాత్మ మనకు ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు. అలాగే గుణాలు లేవు, దోషాలు లేవు, అంటే మనమందరం కూడా గుణబద్ధులము దోషబద్ధులము, అటువంటి బంధనం అనేది పరమాత్మకు లేదు అని చెబుతూ, ఏకాంతినో యస్య నకించనార్థం వాంచింతి ఏ వై భగవత్ ప్రధానాః అత్యద్భుతం యచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. పరమాత్మ, నిన్ను నీ భక్తులందరూ కూడా ఎందుకు నిన్ను ఆశ్రయిస్తారో తెలుసా? ఎందుకు నిన్ను పూజిస్తారు? ఎందుకు నిన్ను ఉద్దేశించి హోమాదులు చేస్తారు అంటే, నకించనార్థం, ఏదో ఒక ఆశతో, మోక్షం కోసమో లేకపోతే ఐహికమైనటువంటి సుఖాల కోసమో నిన్ను వారెవరు కూడా ఆశ్రయించరు. కేవలం నీ యొక్క గుణ సౌందర్యాన్ని చూసి, అత్యద్భుతమైనటువంటి నీ చారిత్రం చూసి, అతి సుమంగళమైనటువంటి నిన్ను వారు సుమంగళమైనటువంటి నీ యొక్క గుణాలను చూసి నిన్ను ఆశ్రయించారు, నిన్ను గానం చేస్తారు. నీ ఆనందమైనటువంటి గుణాల యొక్క సముద్రంలో వారందరూ కూడా మగ్నులై ఉన్నారు. అటువంటి పరమాత్మ, సోహం విశ్వసుజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. అటువంటి ఓ పరమాత్మ, ఈ సమస్త ప్రపంచానికి నీవే ప్రధానమైనటువంటి కారణం. సమస్త ప్రపంచాన్ని అనగా అణువు అణువుని కూడా చక్కగా తెలుసుకున్న వాడివి నీ ఒక్కడవే. అటువంటి హే బ్రహ్మ, ఓ గుణపూర్ణుడా, నిన్ను ప్రణతోస్మి, దిగో నీకు నేను నమస్కరిస్తున్నాను. సోంతస్సరస్సురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరిం క ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృత్సాన్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే.
ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి గొప్ప స్తోత్రాన్ని

0: ఆ గజేంద్రుడు చేశాడు. చేసిన తర్వాత పరమాత్మకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత తెలిసిందట, ఓ గజేంద్రుడు నా శిష్యుడు, నా భక్తుడు, తను ఇంత బాధపడుతున్నాడు అంటే అతని యొక్క కర్మ బంధనం అంతవరకు ఉంది కాబట్టి, అతని కర్మ ఇప్పుడు నశించింది కాబట్టి పరమాత్మ ఇప్పుడు అతన్ని రక్షించడానికి వస్తున్నాడు. ఎలా వచ్చాడు అంటే ఉరుబలేన, సామాన్యంగా పరమాత్మకి సమస్త బలాలు కూడా ఎప్పుడు తనతోనే ఉంటాయి. అలాగే గరుత్మతి ఉపాత్త చక్రం, వేదమయమైనటువంటి గరుత్మంతుడు, వేదానికి అభిమాని అయినటువంటి గరుత్మంతుడిపై అధిరోహించి తను చక్రాన్ని తీసుకుని తను వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మని చూసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని తీసుకుని గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పిస్తూ, నారాయణ, హే నారాయణ, హే అఖిల గురు, హే భగవన్, నమస్తే పరమాత్మ, దీనికన్నా నేను ఏమీ చేయలేను, ఏమీ చేయడానికి స్వాతంత్రం లేనివాడివి, సర్వతంత్ర స్వతంత్రుడు నీ ఒక్కడివే, ఇదిగో నా పుష్పాన్ని స్వీకరించమని తను ఆ గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పించాడట. పరమాత్మకి సమర్పించిన తర్వాత ఈ అన్ని విషయాలను కూడా సంక్షేపంగా మనకు తెలుపుతూ, ప్రతిరోజు కూడా మనం ఉపాసన చేయవలసినటువంటి కొన్ని, అనగా ఈ గజేంద్ర మోక్షం యొక్క సంక్షిప్తమైనటువంటి 2 శ్లోకాలను కూడా మనం తెలుసుకుందాం. అంతఃసర సురుబలేన పదే గృహీతో గ్రాహేణ యూతపతి రంబుజ హస్త ఆర్త ఆహేదమాది పురుషాఖిల లోకనాథ తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ స్మృత్వా హరిస్తమరణమార్తి నమ ప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార. ఈ విధంగా దీర్ఘమైనటువంటి తన భక్తుని యొక్క విన్నపాలు విన్నటువంటి ఆ పరమాత్మ, వైనతయ్యనపై అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని తను సంహరించి తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి గజేంద్రుడిని రక్షించాడు ఆ పరమాత్మ అని చెబుతారు. అలాగే అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం గురుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఈనాడు తిరుమల క్షేత్రమంతా అత్యంత రమణీయమైనటువంటి శోభతో వెలుగుతుంది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఆలోచిస్తే ఆ నక్షత్రాలన్నిటినీ కూడా తెచ్చి దీపాలంకారానికి వాడారా అన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి భవ్య దివ్యమైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈనాడు ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉన్నారు. అత్యంత రమణీయమైనటువంటి వసంత మంటపము మొదలైన అనేక ప్రాచీనమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి ఈ స్థానంలో స్వామివారు చక్కగా విహరిస్తూ ఉండగా భక్తులందరూ కూడా దర్శించి ఆ 7 కొండల వాడి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు చక్కగా అత్యద్భుతంగా గజాలన్నీ అధిరోహించారు. ఇది ఏ గజం అన్నారు? ఇది భద్ర గజం అన్నారు. ఎందుకంటే భద్ర మంద మృగశ్చైవ విజ్ఞేయాహ త్రివిధాహ గజాహ అని అన్నారు. 3 రకాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధిగా ఉన్న 3 రకాలైనటువంటి గజాలలో సత్వగుణ సంపన్నమైనవి భద్ర గజాలు. ఆ భద్ర గజాన్నే భగవంతుడు అధిరోహిస్తారు. ఒక్కసారి ఆ శంఖ చక్రాలతో శోభిస్తున్నటువంటి ఆ స్వామివారిని చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక్క వర్ణన మనకు తెలుస్తుంది. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న మాడవీధుల పక్కన ఉన్నటువంటి గ్యాలరీలను చూసినట్లయితే, కిటకిటలాడుతున్నటువంటి భక్త సముదాయాన్ని చూసినట్టయితే, ఆనాడు వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క విహారాన్ని తెలిపినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తన విడది నుండి రాజభవనానికి ఒక అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించేవాడు. ఆ ఏనుగు పేరు శత్రుంజయ. శత్రుంజయ అనేటువంటి ఏనుగును అధిరోహించి రాముడు ప్రాతకాలంలో రాజభవనానికి వెళ్లిన, రాజభవనాన నుండి రాజకార్యాలను చక్కబెట్టుకుని తన విడదికి వెళ్లిన, ఆ 2 పూటల కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధికి ఇరువైపులా కిటకిటలాడుతూ స్వామివారిని చూస్తూ ఉండేవారట. ఏమండి ఎన్నిసార్లు చూస్తారు అనంటే, ఎస్టు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సర్వభూతేషు స్వాత్మాప్యనం విగర్హతి అన్నారు. ఎవరైతే ఏనాడైతే ఆ రాముణ్ణి చూడలేకపోయారో వారు తమను తాము నిందించుకునేవారట. ఆ చిన్మయ రమో రమణీయమైన కలువల కాంతితో కూడిన నేత్రాలతో ఉన్న ఆ రాజారాముణ్ణి చూడకపోతే నీ బతుకెందుకు అని ఎవరికి వాళ్ళు నిందించుకునేవాళ్ళట.

0: అదే విధంగా తిరుమల క్షేత్రంలో ఈ గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా భగవంతుడు అలా రథవీధిలో గంభీరంగా గజగమనంతో వస్తూ ఉంటే ఆ విధంగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గమనాలలో మూడు రకాలైనటువంటి ప్రసిద్ధమైన గమనాలను చెప్పారు. వాటిలో గజగమనం, అశ్వగమనం, సర్పగమనం ఈ మూడు కూడా తిరుమల క్షేత్రంలో ఆ వాహనాలను తీసుకుని వెళ్లేటువంటి విధానంలో భాగాలు. వాటిలో శేషవాహనం అప్పుడు సర్పగమనంతో తీసుకెళ్తారు, వక్రగతిలో తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేగంగా తీసుకెళ్లే గమనాన్ని అశ్వగమనం అన్నారు. కానీ ఈనాడు మాత్రం తొణకకుండా బెణకకుండా స్థిరంగా గంభీరంగా రాజఠీవితో భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దీని పేరు గజగమనం. గజవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడు, తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి ఆ వైకుంఠనాథుడు చక్కగా గంభీరంగా నిండుకుండలాగా నిదానగతిలో ముందుకు వెళుతున్నాడు. ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అత్యద్భుతం భక్తులందరూ కూడా మరల మరల చూసి తరుస్తూ ఉన్నారు. ఇటువంటి రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను చూసినట్లయితే ఏమిటి ప్రయోజనం అన్నారు. దానికి కూడా చక్కటి ప్రయోజనాన్ని చెప్పారు. గజాంతమైశ్వర్యం అన్నారు కదా, ఏనుగును చూస్తేనే మనకు సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాంటిది గజాన్ని అధిరోహించిన లక్ష్మీపతి అయినటువంటి భగవంతుణ్ణి చూస్తే ఇంకెన్ని శుభాలు కలగాలి, సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి అని అన్నారు. అదేవిధంగా గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య దర్శనం ఎటువంటిది అనంటే సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఒదగించేది, మన అరిష్టాలను పోగొట్టేది. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైన రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను వీక్షించినటువంటి భక్తులకు దారిద్ర్యం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే అధికారాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ల వీళ్ల వెనకాల తిరగకండి, మీరు ఆ వెంకటేశ్వర స్వామి గజవాహనం వెనక తిరగండి, మీకు అధికారం దక్కుతుంది, మీరు అనుకున్నటువంటి పదవిని సాధిస్తారు. ఈ విధంగా ఆకాశవాణి శ్రోతల్లారా, ఎవరైతే ఇంటిలో ఆ స్వామివారిని వింటూ దర్శించుకుంటున్నారో మీరు ధన్యులు. ఎందుకంటే చూడడం కన్నా విని ఆలోచించడం, ఆ మనస్సులో ఆ స్వామిని తలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భగవంతుడి యొక్క స్మరణం ముఖ్యమన్నారు కదా, మీరు స్మరిస్తున్నారు కాబట్టి ఆ శ్రవణం అనేది భక్తిలో ప్రధానమైనది. ఈనాడు ఎవరైతే ఆకాశవాణి ద్వారా ఈ గజవాహన వైభవాన్ని వింటూ తలుస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తున్నారో మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి స్వామిని ఈనాడు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళి చూడలేం, కానీ ఆ సూర్యుడే చంద్రుడి ద్వారా చక్కటి చల్లని కాంతిని మనకు అందజేసినప్పుడు మనం చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఆ స్వామివారిని మనం ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుణ్ణి చూడలేం, కానీ తిరుమల క్షేత్రంలో ఆ సాక్షాత్ స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భాల్లో వివిధ వాహనాలలో కనువిందు చేస్తూ ఉంటే ఆ చంద్రదర్శనం వలన దొరికే ఆహ్లాదం ఏదైతే ఉందో అలాంటి ఆ చల్లటి చూపు మన మీద పడినప్పుడు మన బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు చక్కగా 6వ రోజు రాత్రిపూట చల్లటి వేళ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందించుగాక. తిరుమలాధీశ్వరుడు మనందరినీ కూడా కాపాడుగాక. రేపు సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలుంటాయి, ఆకాశవాణి వాటిని కూడా చక్కటి వ్యాఖ్యానాలతో మీ ముందు ఉంచుతుంది. ఆ సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను కూడా రేపు చూసి, అటు తర్వాత జరిగేటువంటి చక్రస్నానం మొదలైనవన్నిటినీ కూడా చూసి, ఆ రథోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా మీరు ఆ మనస్సులో తలుచుకొని ధన్యులవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రులమవుదాం, మంగళం పాడదాం.
1: శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు.

0: శ్రీ పి రాఘవేంద్ర గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ శ్రీ ఎంజి నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరి అని రాష్టపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత 2 రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం ఆవశ్యకమని రాష్టపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన వాతావరణం పర్యావరణ పరిణామాల భవిష్యత్ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ఈరోజు ప్రసంగించారు. ఈ తీవ్ర సమస్యను అడ్డుకునేందుకు స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో భాగస్వాములంతా క్రియాశీలక సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల వల్ల మానవాళి మనుగడలోనే తీవ్ర అసమతుల్యతలు తలెత్తుతున్నాయని, జీవ వైవిధ్య క్షీణత, నీటి ఎద్దడి, భూసారం తగ్గడం వంటివి ఇందుకు ఉదాహరణలని తెలిపారు. దేశంలో పర్యావరణ సంబంధిత న్యాయపరమైన వ్యవహారాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: క్లైమేట్ ఇంపాక్ట్ పెహలేసే అధిక్ ఆర్ బడి హుయి ఫ్రీక్వెన్సీ సే సామ్నే ఆ రహా హై. ఫుడ్ సెక్యూరిటీ, స్వాస్థ్య ఆర్ ఆజీవిక పర్ భీ క్లైమేట్ చేంజ్ గంభీర ప్రభావ సామ్నే ఆ రహా హై. సునిశ్చిత ప్రకార సే సామ్నా కర్నే కే లియే నీతియో ఆర్ కార్రవాయి కా ఏక్ సంగఠిత ఢాంచా आवश्यक है, जिसमें केवल सरकारी और कानूनी विशेषज्ञों ही नहीं सक्रिय रूप से भागीदार होना चाहिए, जिनको क्लाइमेट चेंज सर्वाधिक प्रभावित करता है.
0: అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశం హై లెవెల్ వీక్కు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నాయకత్వం వహించనున్నారు. భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ నెల 26వ తేదీన ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో కూడా జైశంకర్ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. దేశంలో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ 100 వారాల ప్రచారం పేరిట చేపట్టిన ఈ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1067 ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సాగుతుండగా ఇందులో 471 మైభారత్ జిల్లా కార్యాలయాలతో పాటు మరో 596 సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, సంతకాల సేకరణ, నాటికలు, చర్చల ద్వారా ఈ ప్రచార సందేశాన్ని నేరుగా యువతలోకి తీసుకువెళ్లడమే ఈ సమారోహ ముఖ్య ఉద్దేశం. నేపాల్ వరదల వల్ల ఇప్పటి వరకు 1400 మందికి

0: పైగా ప్రాణాలు కోల్పోగా గల్లంతైన మరో 6,000 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రసువా, దాని పరిసర జిల్లాల్లోని నదీ పరీవాహక ప్రాంతాలు, తీవ్రంగా దెబ్బతిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు, కొండచర్యల శిథిలాల వద్ద సహాయక బృందాలు గాలిస్తున్నాయి. బాధితులు చిక్కుకుపోయినా కొన్ని సొరంగాల నుంచి శిథిలాలను తొలగించడానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని నేపాల్ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుండి శ్రీనగర్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు 10 రోజుల పాటు కొనసాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 7 సిట్టింగులను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా జీఎస్టీ, మున్సిపల్ గవర్నెన్స్, సులభతర వాణిజ్యం వంటి అంశాలకు సంబంధించిన పలు బిల్లులను, శాసన ప్రతిపాదనలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పోటీ పడుతున్న భారత క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు అక్కడి భారతీయులు సండే ఆన్ సైకిల్ పేరిట సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొని ప్రవాస భారతీయులతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లకు అండగా నిలుస్తూ ప్రవాస భారతీయులు చూపిస్తున్న మద్దతును మంత్రి మాండవీయ ఈ సందర్భంగా కొనియాడారు. క్రీడాకారులకు అండగా నిలుస్తున్న భారతీయ సమాజం పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి మంచి పేరు తెస్తారనే నమ్మకాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.
1: जापान में नगोया में एशियन गेम्स का आयोजन हुआ है. भारत के एथलीट भी एशियन गेम्स में भाग ले रहे हैं. उसका हौसला बढ़ाने के लिए संडे ऑन साइकिलिंग करके उसको चीयर फॉर भारत करा है. मेरा विश्वास है कि हमारे एथलीट अच्छा परफॉर्मेंस करके भारत का गौरव बढ़ाएगा.
0: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్ ఎలవేనిల్ వలరివన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన రాష్టపతి ఎలవేనిల్ అసాధారణ ప్రదర్శన దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన భారత మహిళల జట్టును కూడా వారు ప్రశంసించారు. జపాన్ వేదికగా ప్రారంభమైన ఆసియా క్రీడలు 2026లో పోటీల తొలి రోజే షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందింది. మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఎలవేనిల్ వలరివన్, విదర్శా వినోద్, సోనం మస్కర్ల త్రయం రజతం సాధించగా వ్యక్తిగత విభాగంలోనూ ఎలవేనిల్ మరో రజతాన్ని గెలుచుకున్నారు. మరోవైపు మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ పసిడిపోరులో శ్రీలంకతో తలపడనుంది. ఇటు మిక్స్డ్ మార్షల్స్ ఆర్ట్స్లో సుచిక తరియాల్ మహిళల ట్రెడిషనల్ 60 కేజీల సెమీఫైనల్కు చేరడం ద్వారా ఆసియా క్రీడల మార్షల్ ఆర్ట్స్లో భారత్కు తొలి పతకాన్ని ఖాయం చేసిన అథ్లెట్గా నిలిచారు. హాకీలోనూ భారత పురుషుల జట్టు పూల్ ఏ మ్యాచ్లో ఇండోనేషియాను 13-1 తేడాతో ఓడించగా మహిళల జట్టు పూల్ బిలో ఉజ్బెకిస్తాన్పై 19-0 విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్లో భారత మహిళల జట్టు ప్రీ క్వార్టర్స్లో కజకిస్తాన్పై 3-0 గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. టేబుల్ టెన్నిస్లో భారత మహిళల జట్టు ఇండోనేషియాపై 3-0, సింగపూర్పై 3-2 వరుస విజయాలు సాధించింది. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటికి వాయుగుండంగా, ఈ నెల 22వ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 23కి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలోకి వచ్చే అవకాశం ఉంది.

0: ఉందని 23, 24 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, విదర్భ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో రాజస్థాన్, పంజాబ్లోని మరికొన్ని భాగాల నుంచి రుతుపవనాలు వైదొలిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరిని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందగా, మహిళల క్రికెట్లో భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక చలనచిత్ర గీతం విందాం. అన్నమయ్య చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట ఇది.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఆదివారం సెలవు నాటిక. రచన శ్రీమతి కేఐవి వందన, నిర్వహణ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి.
1: ఆకాశవాణి ఆదివారం సెలవు నాటిక వింటారు. రచన శ్రీమతి కేఐవి వందన, నిర్వహణ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో పాల్గొంటున్న వారు రామారావు, శ్రీ ఎంఎంజి కృష్ణ, రమణ, శ్రీమతి అమ్మిన విజయలక్ష్మి, సుధీర్, కుమారి వేంపాటి శ్రీకన్య, స్వప్న, కుమారి వారణాసి బాలశ్రీవాణి. ఆదివారం సెలవు నాటిక.
2: ఏమండి ఏమండి, టిఫిన్ పెట్టేశా? చల్లారిపోతుంది. ఒరే సుధీర్, ఏ స్వప్న, ఎక్కడున్నారా? అందరికి టిఫిన్ పెట్టేశాను, రండి. ఒరే, రోజు బ్రెడ్ జామను నూడిల్స్ ఆమ్లెట్ అను నీళ్లుతూ ఉంటారు కదా, అందుకని ఈ పూట కాస్త ఓపిక తెచ్చుకుని మరీ చేశానురా. మీకిష్టమని పెసరెట్టు, జీడిపప్పు ఉప్మా, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఇంకా ఆ సేమియా పాయసం కూడా చేశాను. వేడిగా తింటేనే రుచి. రండర్రా, చల్లారిపోతున్నాయి. ఒరే సుధీర్, ఏం చేస్తున్నావు రా? బా పలకమేమిట్రా?
3: ఉండు మమ్మీ, టాస్ ఎవరు గెలుస్తారో చూడని.
2: ఏంటి ఏరా, ఆ మ్యాచ్ గీచు నీ ఆకలి గాని తీరుస్తాయేమిట్రా? రా ముందు. ఇదిగో స్వప్న, నీవేం చేస్తున్నావే?
3: చాటింగ్ చేస్తుంది.
2: దాన్ని అడుగుతుంటే నువ్వు చెప్తావేంట్రా?
3: అది తన గదిలో తలుపులు బిగించుకుని మరీ చాటింగ్ చేస్తుంది. తనను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది.
2: ఆహా, అవును, 9 కాలేదు, అప్పుడే ఆ చాటింగ్లు ఎవరు మొదలు పెట్టారా? ఇంకా పని పాట లేనట్టు.
3: తప్పు మమ్మీ తప్పు, అక్కడ పని పాట అయిపోయే ఉంటాయి, రాత్రి భోజనాలు కూడా అయిపోయే ఉంటాయి, అందుకే తీరిగ్గా చాటింగ్.
2: రాత్రి భోజనాలు అయిపోవడం ఏమిట్రా?
3: అబ్బా, నీవా పల్లెటూరు రామాపురంలో పుట్టినా ఇప్పుడు ద గ్రేట్ మోడర్న్ బెజవాడ్ లో ఉంటున్నావు, అయినా ప్రపంచం గురించి ఇంకా తెలుసుకోవడం లేదంటే నా ఫ్రెండ్స్ ముందు నాకెంత ఇన్సల్ట్ తెలుసా?
2: ఏమండి మిమ్మల్ని వింటున్నారా? ఆహా, వింటున్నారా అని వాడేమంటున్నాడు? తగ్గించేముంది, ఇంకా తగ్గించరా నాయన? ఆ పోచుకొని కబుర్లు ఎవరితోనని అడిగితే ఏదో చెప్తావేట్రా? ఎవరితోనట ఆ చాటింగ్ కబుర్లు?
3: అమెరికాలో దాని ఫ్రెండ్ కిరణ్ మయ్యతో.
2: ఓహో, ఆదా సంగతి. అయినా ఆ పిల్లకి వేళ పాడలేదేమిట్రా? ఈవిడ అందుకేనా నెట్టో నెట్టో అని తెగ గోల్ చేసేస్తుంది. చేసింది కదా అని ఆ ఇంటర్నెట్ పెట్టించేశారా? ఇప్పుడు చూడండి, పాటు సాపాటు అన్ని మర్చిపోయి ఎలా కబుర్లతో మునిగిపోయిందో. రండి, చేసినవి చల్లారక ముందే మీరన్నా వచ్చి తినండి. రండి.
4: మంటలు మంటలే మంటలు.
2: మంటలు ఏమిటండి?
4: పెట్రోల్ మంటలే, అంటే మళ్ళీ పెరుగునున్న పెట్రోల్ ధరలు.
2: కడిలు చచ్చాను కదండి మంటలంటేను. పేపర్లో రాసిన మంటల ఏమండి? ఓ పని చేస్తారు, నన్ను వెంటనే తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తారు, మీకు పుణ్యం ఉంటుంది.
4: అలాగే, ముందు టిఫిన్ తినేసి వెడదాం పద.
2: కర్మండి కర్మని.
3: డాడీ, ఈ మధ్య మీకు మతిమార్పు ఎక్కువైపోతుంది డాడీ.
4: లేదే, నీ పేరు సుధీర్ అని, మీ అక్క పేరు స్వప్న అని గుర్తుందిగా, మీ అమ్మ పేరు రమణి అని ఇంకా మర్చిపోందే.
3: అబ్బా, ఆ పేర్ల సంగతి కాదు, మనీ సంగతి.
4: మన ఇంట్లో మణి పేరున్న వారెవరు లేరే కదే, పనమ్మాయి పేరు పార్వతి అని గుర్తు.
3: మనీ కాదు డాడీ, మనీ మనీ, నా పాకెట్ మనీ.
4: ఓ, పాకెట్ మనీయా?
3: అమ్మయ్యా, గుర్తొచ్చింది.
4: ఒరేయ్, రెండు పూటలా ఇంట్లో టిఫిన్ భోజనం గడిచిపోతున్నాయా? ఇక అన్ని అవసరాలు మీ అమ్మో నేను చూస్తున్నావా? ఇంకా పాకెట్ మనీతో నీకేం పనిరా?
3: ఇదేంటి డాడీ, ప్రతి నెల కనీసం 1,000 పాకెట్ మనీ కింద పారేసే మీరు, ఇప్పుడేంటి సడన్ గా చేంజ్ అయిపోయారు?
4: చేంజ్ అవ్వాలరా, అవ్వాల్సిన టైం వచ్చేసిందిరా.
3: డాడీ, వాడికి పాకెట్ ఉంది కదా అని అలా

0: వెయ్యి పారేస్తారు. సంవత్సరం నుండి గోలు పెడుతుంటే ఈ మధ్యనే నాకు ఓ స్కూటీ కొన్నారుగా. మాటి మాటికి పెట్రోల్కు ఎన్నిసార్లు అడగను. అంచేత
1: అంచేత
0: ఓ 10 లీటర్లకు అయ్యే డబ్బు ఒక్కసారిగా స్కూటీ మనీగా ఇచ్చేసారనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
1: సాల్వ్ అయిపోదు, మరింత పెరిగిపోతుంది.
0: ఏంటి డాడీ?
1: అసలు నీకు దేశంలో వాహనాల సంఖ్య, ఆ వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం రేంజి ఎంతో తెలుసా?
0: నాది ఇంజనీరింగ్ లో ఈసీఈ కదా డాడీ.
1: ఇది ఈసీఈ ప్రశ్న కాదే, జీకే ప్రశ్న. మన భూ వాతావరణంలో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతోందా లేదా?
0: మన వల్లనే పెరిగిపోతుందో ఏంటి డాడీ?
1: తెలివి తక్కువగా మాట్లాడకు. మనం భరించదగిన స్థాయి కన్నా అదనంగా 30% నగరాల్లో, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉంది. ఇదింకా పెరిగి నగర జీవనాన్ని అతులాకుతలం చేస్తోంది. భవిష్యత్తులో ప్రాణవాయువు దొరక్క విలవిల్లాడిపోతారు. కార్బన్ ఎమిషన్ పెరిగి వాతావరణమే కాదు, భూమి మీద జీవావరణమే నశించిపోతుంది. మానవుడి మెదడు తగిన ఆక్సిజన్ దొరక్క దెబ్బతింటుంది. మేధాశక్తిని, ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా మనిషి తన సహన శక్తిని, వివేచనను, శ్రమ చేసే శక్తిని కోల్పోతాడు. 30 ఏళ్లకే ముసలితనం వచ్చేస్తుంది, 40 ఏళ్లకి మరణం వచ్చేస్తుంది.
2: బాబోయ్ భయపెట్టేయకండి, చూడండి పిల్లలు ఎలా బిక్కముఖం పెట్టేశారో.
1: జరగబోయేది నోటితో చెప్తేనే బిక్కముఖం పెట్టేవాళ్ళు రేపు ఆ స్థితి వచ్చినప్పుడు ఎలా అనుభవాలకు గురవుతారు? ఊహించుకోవే ఊహించుకో. ముందా సెల్ ఆపు చెయ్యరా, పారకంలో పుడక.
0: సెల్ ఆపితే కంగారు పడి వాడు వచ్చేస్తాడు డాడీ.
1: వాడేవాడు? ముందా సెల్ ఆపరా.
0: వాడు డాడీ బార్కర్ ద గ్రేట్, మురుగుతూ చంపేస్తాడు జాగ్రత్త, దానికి ట్యాగ్ లైన్ డాడీ.
3: వాడు కాదు నేనే చంపేస్తా. ఏంటే వాడినంటో, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, గ్యాస్ సెల్ కంపెనీ వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ కూడా.
0: చూసారా డాడీ, వాడే ఒప్పుకుంటున్నాడు గ్యాస్ సెల్ కంపెనీ వాళ్ల మనిషిని. దీన్ని బట్టి వాడెంత మాటల పోగో అర్థం చేసుకోండి. వాణ్ణి రావద్దని చెప్పేయండి, లేదా వీణ్ణి పంపేయండి.
3: ఏంటే పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? అసలు నీ ఫ్రెండ్స్ నీకేం పేరు పెట్టారో చెప్పవే.
2: ఏం పేరా?
3: చాటింగ్ డాల్. ఎవరికి తెలీదు నీ నెట్ కబుర్ల కాలక్షేపం.
0: డాడీ బార్కర్ వచ్చేస్తాడు, వచ్చాడంటే మన తలలన్నీ వాచిపోతాయి. తొందరగా వీణ్ణి పంపేయండి డాడీ, ప్లీజ్.
1: రాని రాని, వాడికి క్లాస్ తీసుకుంటా.
0: డాడీ వీణ్ణి పంపేయండి డాడీ.
1: స్టాప్! మీ గోల మధ్య నే పాయింట్లు మర్చిపోతున్నా. అదేంటి రమణే అలా వేసి వెళ్ళిపోతున్నావే?
2: పాయింట్స్ మర్చిపోతున్నానన్నారు కదా అమ్మయ్యా అనుకుని వెళ్ళిపోతున్నాను.
1: జోకులొద్దు, మర్చిపోతున్న పాయింట్స్ మళ్ళీ గుర్తు తెచ్చుకోను.
2: ఏమండి అవతల నాకు చాలా పనులు ఉన్నాయండి.
1: ఎన్నున్నా కూర్చోవలసిందే. మన భూ భవిష్యత్తు, భూమి మీద మన భవిష్యత్తు చర్చించాల్సిందే.
2: తప్పదంటారా?
1: తప్పనే తప్పదు, కూర్చో.
2: అలాగే.
1: పాయింట్ 1, మన ఇంట్లో 3 వాహనాలు ఉన్నాయి అవునా? వాటి వలన ఎంత కర్బన ఉద్గారం జరుగుతుందో తెలుసా? ఈ లెక్కన ఈ సిటీలోని, జిల్లాలోని, రాష్ట్రంలోని, దేశంలోని వాహనాల వలన ఎంతటి భరించరాని ఉద్గారం జరిగిపోతుందో తెలుసా?
2: వీళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కాదండి, ఉద్గారం అంటే ఎలా తెలుస్తుంది చెప్పండి.
1: సరే, కార్బన్ ఎమిషన్, అందులో భయంకరమైన కార్బన్ మొనాక్సైడ్, ఇతర ప్రాణాంతక అంశాలు ఉన్నాయి. వాటిని నివారించాలని ప్రపంచంలోని పర్యావరణ శాస్త్రవేత్తలందరూ ఎంతగా మొత్తుకుంటున్నా మనం పట్టించుకోవడం లేదు. కనుక బాధ్యతతో కనీసం మనం, అంటే మన ఇంట్లోని వాళ్ళం పట్టించుకుని ఓ కార్యక్రమం అమలు చేద్దాం.
3: మన మొక్కలమే పట్టించుకుంటే సమస్య తీరిపోతుందా డాడీ?
1: పిచ్చినానా, అదేరా మన సమాజంలో ఉన్న దౌర్భాగ్యం. ఈ దేశంలో 125,000 సమస్యలు ఉన్నాయి, సరికొత్తవి ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ సమాజంలో అన్ని తీరిపోవాలి, లోకం మారిపోవాలి అని అందరం అనుకుంటామే తప్ప, వాటిని సమాజంలోనే ఉన్న మనం ముందుగా చొరవ తీసుకుని ఆయా సమస్యల పరిష్కారాలకు కృషి చేయం. వాటికి అవసరమైన చర్యలు మనమే ముందుగా చేపట్టాలి అనుకోం. అంతా ఎదుటి వాళ్ళు చూసుకోవాలి, వాళ్లే మార్చేసేయాలి అనుకుంటాం. అలా ఎవరికి వారు అనుకుంటే ఒక్కడుగు ముందుకు పడుతుందా? కనుకనే మనం ముందుగా బాధ్యత వహించి చొరవ తీసుకుని అందుకు పూనుకుందాం. ఏమంటారు?
3: ఎలా డాడీ?
1: రే ఈ రోజు నువ్వు కాలేజీకి పోలేదే?
3: ఏంటి డాడీ సండే అని తెలిసి అడుగుతారు.
1: ఆదివారం అనలేవు? సరే, ప్రతి ఆదివారం విద్యా సంస్థలకు, అత్యవసర సేవలతో సంబంధం లేని ఆఫీసులకు సెలవు ప్రకటించారు. అంటే వారానికి ఒక రోజు విశ్రాంతి తీసుకోమని. అలాగే నేను మన వాహనాలకు ఆదివారం సెలవు ప్రకటిస్తున్నాను. మనకులాగే మన వాహనాలకు ప్రతి ఆదివారం సెలవు, వాటికి విశ్రాంతి ఇవ్వండి. ప్రతి ఆదివారం వాటిని శుభ్రం చేసుకోండి. సర్వీస్

0: ఇంకా ఖర్చులు, అందుకు అక్కడ వృధా అయ్యే నీళ్లు ఆదా అవుతాయా లేదా?
1: మంచి పాయింటే చెప్పారండి, ఇంచక్క పెట్రోల్ మిగులుతుంది. అమ్మయ్యా,
2: డాడీకి సపోర్ట్ చేయకు మమ్మీ, ఎక్కడికైనా అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తేను
0: సిటీ బస్సుల్లో వెళ్ళండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాడి వాహనం మీద వెళ్ళండి. వాడి బండికి వారంలో ఓ రోజు సెలవు ఇవ్వమని చెప్పండి. అలా వీలు పడకపోతే సైకిల్ ఉందిగా, దాన్ని రిపేర్ చేయించుకుని వాడండి.
2: మరీ ఎమర్జెన్సీ అయితే ఎలా డాడీ?
0: ఒరేయ్, ఇలా వాదించేస్తూ అసలు నా పాయింటే తప్పని నిరూపించే ప్రయత్నం చేయకో. అంతటి ఎమర్జెన్సీయే వస్తే అప్పుడు బండి వాడుకునేందుకు మినహాయింపు ఉంటుందిలే. ఇలాంటి చచ్చు ప్రశ్నలు వేయకు. విను, పాయింట్ రెండు, ఆదివారం ఉదయం 8 నుండి రాత్రి 8 దాకా టీవీ బంద్.
1: అయ్యయ్యో, మధ్యలో టీవీ ఏం చేసిందండి? ఆ మాత్రం కాలక్షేపం అన్నా నాకు లేకుంటే ఎలా?
0: కాలక్షేపం ఒక్కటే ఇవ్వదే టీవీ, విలువైన నీ కాలాన్ని కరెంటును తింటుంది, నీ కంటి ఆరోగ్యము క్షీణిస్తుంది, తెలుసుకో. అయినా కాలక్షేపం అంటున్నావు గనక చెప్తున్నా, మన తెలుగులో మంచి సాహిత్యం ఉందిగా, కనుక ఆ పుస్తకాలు చదువు. పెళ్ళైన కొత్తలో మంచి మంచి పెయింటింగ్స్ వేసేదానివి కదే, అది కంటిన్యూ చెయ్యి.
2: మమ్మీ మంచి ఆర్టిస్టా డాడీ?
0: అవునే, నీకు తెలీదా? నిజానికి మన జీవితంలో హృదయంతో ఆస్వాదించవలసిన ఎన్నో అంశాలున్నాయే, వాటిని ఆచరిస్తే మనము కళాకారులమవుతాము, కళారాధకులం అవుతాము. ఉదాహరణకు మన స్వప్నం ఉంది చూడు, మంచి ఫ్లరిస్ట్, అది అందమైన పూల మొక్కలు పెంచడం, రంగురంగుల పూలల్ని మాలలుగా చేయడం దానికి ఇష్టం. కనుక ప్రతి ఆదివారం స్వప్న కంప్యూటర్ని పగలంతా మర్చిపోయి మన పెరట్లో పూల మొక్కలు, ఇంట్లోని ఇండోర్ ప్లాంట్స్ సంగతి చూస్తుంది. ఏమంటావు? వాటిని అందంగా తీర్చిదిద్దుతుంది, వాటికి నీళ్లు, సహజ ఎరువులు, సంరక్షణ వగైరా విషయాలను చూస్తుంది. ఏమంటావు?
2: ఆదివారం నెట్ సెర్చింగ్లు, చాటింగ్లు లేకపోతే అక్క బ్రతకలేదు డాడీ.
0: నోర్మ ఇరా, చెప్పానుగా ప్రతి ఆదివారం పగలు వాటి జోలికి వెళ్ళదు, ఆ అలవాటు మానేస్తుంది.
1: ఏమండి, మరి నేనేం మానేయాలండి?
0: తిండి మానే. లేకుంటే ఏంటి? ఒక్కడు చెప్తున్నాగా, నీవు తిండి కాదు, ఆ తిండి తయారు చేయడం మానేసి కాస్త విశ్రాంతి తీసుకో. లేదంటే ఉన్నాయిగా తోట పని, ఇంటీరియల్ డెకరేషన్ వగైరా, అవి చూసుకో.
2: వెరీ గుడ్ డాడీ, రోజు ఇంట్లోని ఫుడ్ తిని తిని బోర్ కొట్టేస్తుంది, ఎంచక్క ఆదివారం మంచి హోటల్ కు పోయి తిందాం.
0: ఏడ్చో, అలాంటి అనవసర ఆశలు పెట్టుకోకు, వంట నేను చేస్తా. ఏం రమణి, వాళ్ళతో పాటు నువ్వు నోరళ్ళు పెడతావే, నా చేతి వంట నువ్వు తినలేదు చెప్పవే.
1: అవునరా, చేస్తారు, బాగానే చేస్తారు, రొయ్యలు వేపుడు స్పెషలిస్ట్ రా, బాగా చేస్తారు మీ డాడీ.
2: అయితే వేగంగా వెళ్లి రొయ్యలు తెచ్చేస్తా డాడీ.
0: అలాగే వెళ్ళు, బైక్ మీద కాదు నడిచి
2: డాడీ.
0: ఆదివారం రోజంతటికి మధ్యాహ్నమే వంట చేస్తా, రాత్రి వంట ఉండదు. ఆ ప్రకారంగా స్టవ్ కు విశ్రాంతి, గ్యాస్ కు ఆదా. అలాగే ఆదివారం రాత్రి 8 నుంచి మర్నాడు 8 దాకా ఫ్రిజ్ ఆఫ్. అలాగే ఆదివారం రాత్రి భోజనాలు డైనింగ్ హాల్లో కాదు, మన పెరటి వైపున్న స్థలంలో పచ్చిక పైన చాపలు వేసుకుని బఫే చేస్తాం. ఒక్క 15 వాట్స్ CLF బల్బుతో సరి. ఆ గంటన్నర పాటు ఇంట్లో అన్ని గదుల్లో లైట్స్ ఆఫ్, ఫ్యాన్లు అవసరం పడదు, ఓన్లీ డిమ్మర్స్.
2: బాగుంది బాగుంది. డాడీ, వాషింగ్ మిషన్ ఒకటి ఉండిపోయింది.
0: బాగా గుర్తు చేసావురా, ఆ పని నీదే
2: డాడీ.
0: ప్రొద్దున్నే బ్యాట్ పట్టుకుని క్రికెట్ కు పోతావు, ఒళ్ళు హోనం చేసుకుని వస్తావు, అవునా? ఏ ఉదయాన నీ బట్టలు ఉతుక్కోలేవు? ఉతుక్కుంటావు, నీవే కాదు నావి కూడా. ఏమంటావు?
3: చూడు బేబి, మనం మాట్లాడుకుంటున్నది రోజు రోజుకు పెరిగిపోతున్న కరెంటు, గ్యాసు, పెట్రోల్ వంటి పరిమిత వనరుల అపరిమిత వినియోగం, వాటి కారణంగా అయ్యే డబ్బు ఖర్చు, వచ్చే ఇతర సమస్యలను మనకు మనమే పూనుకుని ఎలా పరిష్కరించగలం అన్న విషయం మీద తప్ప, ఆ సమస్యలను ఎలా పక్క లైన్లో పెట్టి తప్పించుకోవచ్చు అన్న పాయింట్ మీద కాదు. అండర్స్టాండ్
2: డాడీ.
3: అయితే మనం ముందుగా మనం అవన్నీ చేయాలి, చేస్తూ మీరు ఫ్రెండ్స్ కు చూపించాలి, వాటి ప్రయోజనాల్ని నిరూపించాలి. ఇలా ఒకరిని చూసి మరొకరు దేశవ్యాప్తంగా స్పందిస్తే ప్రయోజనం ఎంతగానో ఉంటుంది, అవునా?
2: రియల్లీ డాడీ.
3: కానీ మనం నాగరికత నేర్చిన కొద్దీ స్వార్థంతోనో, మన అవసరాల కోసమనో రోజు రోజుకు ఆ స్వచ్ఛత ఎక్కడా లేకుండా చేసేస్తున్నాం. దాని స్థానంలో భరించలేని భయంకర కాలుష్యం నింపేస్తున్నాం. చివరికి మనల్ని కాపాడుకుంటూ వస్తున్న ప్రకృతినే సర్వనాశనం చేసేస్తూ మనం మృత్యువును మనమే ఆహ్వానించుకుంటున్నాం. కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని విజ్ఞతతో ప్రవర్తిస్తే భవిష్యత్ తరాలకు కనీసం ఇప్పటి స్థాయి పర్యావరణాన్నైనా అందించగలుగుతాం. అది భవిష్యత్ తరాల పట్ల మనం వహించవలసి ఉన్న కనీస బాధ్యత కూడా. ఏ అర్థమైందా?
2: అయ్యింది డాడీ.
3: అయితే

0: నీ వంతుగా నువ్వేం చేస్తావు?
1: తొందరగా వెళ్ళి ఆ భాస్కర్ గాన్ని.
2: భాస్కర్ కాదురా, బార్కర్.
1: వాడు అసలు పేరు భాస్కర్ లేవే. వాడిని రావద్దని చెప్పేసి, వీలైతే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చెప్పేసి అట్నుంచటే వెళ్ళి తాజా రొయ్యలు తెచ్చేస్తాడు అడి.
3: శ్రోతలు, ఇంతవరకు ఆదివారం సెలవు నాటిక విన్నారు. రచన శ్రీమతి కేఐవి వందన, నిర్వహణ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Spotlight.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా విందాం అమ్మ మాట చిత్రం కోసం పి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

తర్వాత పాట విందాం. అదృష్ట జాతకుడు చిత్రం కోసం ఘంటసాల జిక్కి ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం టి చలపతిరావు.

కార్యక్రమంలో తర్వాత పాట విందాం. భలే రాముడు చిత్రం కోసం ఘంటసాల పి లీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం సదాశివ బ్రహ్మం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

తర్వాత పాట విందాం, దేవుడు చేసిన పెళ్ళి. పి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు విందాం దీపారాధన. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాసరి నారాయణరావు గారు, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో చివరిగా విందాం. ప్రతిఘటన చిత్రం కోసం జానకి ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాలు 2026 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 20వ వర్షన్లో ఈరోజు జరిగిన ఆటల్లోని విశేషాలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రంలో ఉంటాయి.

చాలు. రేపు ఉదయం 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని శివభక్తి గీతాలు 3వ భాగం. 6 గంటల 30 నిమిషాలకు డాక్టర్ పత్తిబండ్ల విజయలక్ష్మి గారు వినిపించే వినదగు మాట. 6 గంటల 35 నిమిషాలకు వంగసాగులో యాజమాన్యం, శ్రీ ఏ హేమంతరాజు గారు అందించే సమాచారం సిద్ధపు శుద్ధుల్లో. 7 గంటల 15 నిమిషాలకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం నవలాశ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 24వ భాగం రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో అన్నమయ్య పదాల్లో దేశీయత డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారు అందించే వివరాలు. అనంతరం భక్తిమాల. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. 8 గంటల 30 నిమిషాలకు కర్నూలు జిల్లా సమాచార లేఖ. 8 గంటల 35 నిమిషాలకు చిత్రసీమ. రేపు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9 గంటల 30 నిమిషాలకు అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10 గంటలకు వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇవి రేపు సాయంత్రం వరకు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు లీపాక్షి, 5 గంటల 30 నిమిషాలకు విను వినిపించు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6 గంటల 30 నిమిషాలకు చిత్రసీమ. 7 గంటల 15 నిమిషాలకు పల్లె ప్రాంతాలు. ఇందులో సాధుశేఖర్ గారు వినిపించే జానపద గీతాలు, అనంతరం శ్రీమతి వి బాలనారమ్మ బృందం వారు ఆలపించే జానపద గీతాలు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8 గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు. 8 గంటల 40 నిమిషాలకు సినిమా పాట. 8 గంటల 45 నిమిషాలకు చిత్ర జగత్. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9 గంటల 16 నిమిషాలకు స్పాట్లైట్. 9 గంటల 30 నిమిషాలకు చిత్రసీమ. రేపు రాత్రి 10 గంటలకు ఏషియన్ గేమ్స్ హైలైట్స్ ఉంటాయి. 10 గంటల 20 నిమిషాలకు కర్ణాటక సంగీతం. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 3 నిమిషాలు. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.